శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ పరిసరాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ పరిసరాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా పరిసరాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 14వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం, మే నెల 4వ తేదీ, సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 2 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీ ఆర్బి ఉదయకిరణ్.
1: గ్రహాలన్నిటిలో జీవకోటి జీవించడానికి అనువుగా నీరు, గాలి, పచ్చని ప్రకృతి కలిగి ఉన్నది భూమి మాత్రమే. భూమిపై ఉన్న అత్యంత తెలివిగల ప్రాణి మానవుడు. ఉన్నదానితో తృప్తి చెందనివాడై అన్వేషణ ప్రారంభించి అనేక ఆవిష్కరణలు చేస్తూ అంతులేని గమ్యం వైపు తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఖండాంతరాల నుండి దేశాలు, రాష్ట్రాలంటూ గిరిగీసుకుంటూ రకరకాల ఆచార, ఆహార, విహార వ్యవహారాలతో తానొక ప్రత్యేక హోదాను ఏర్పరచుకొని అధికార దాహంతో సముపార్జన అనే కత్తిసాము చేస్తున్నాడు. దీనికి కొనసాగింపుగా తాను ఎదగడానికి పక్కవారిని కిందకు లాగాలనే ప్రతీకారాన్ని పెంచుకుంటున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక విషయంపై ఘర్షణ ఏర్పడినప్పుడు ఇరు కుటుంబాలకు నష్టం కలగకూడదని, వారు కొట్లాటదాకా వెళ్లకూడదని, పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం చేసుకోవాలని సలహా ఇస్తుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు సాధారణ పౌరులు కాకుండా రెండు దేశాల అధినేతలైతే, వారికి అత్యంత బలమైన సైనిక దళాలు ఉంటే వారి మధ్య ఘర్షణ యుద్ధమనే పెనుముప్పుకు దారితీస్తుంది. అనివార్యమైన ఆ యుద్ధాన్ని ఆపలేకపోతే ఆ దేశ ప్రజల ప్రాణాలకు ఎంతటి అనర్థం వాటిల్లుతుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఘర్షణ అనేది మనుషులకే కాదు, జంతువులకు కూడా ఉంటుంది. కానీ జంతువుల కంటే క్రూరంగా ఆలోచించే బుద్ధి కలిగిన మనుషులు కొందరుంటారు. ఇతిహాసాలలో కూడా యుద్ధాల ప్రస్తావన ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగకూడదని ధర్మరాజు శ్రీకృష్ణుని కౌరవుల వద్దకి రాయబారిగా పంపే సందర్భంలో, అక్కట లాతులైన పగరైనను చంపన కోరనేల యొండొక్క తెరంగులేదే అది ఒప్పదే బంధు సుహృజ్జనంబులు ఆ దిక్కుననున్నవారు గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కోర్వవచ్చునే. అంటే మనకి ఇతరులతో ఎంతటి వైరం ఉన్నా చంపేటంత పట్టుదల ఎందుకు? వేరే దారి లేదా? అనుకున్నది సాధించడానికి చంపడమే మార్గం కాదు కదా? మనకున్నట్లే వారికి కూడా బంధువులు, మిత్రులు ఉంటారని లేకుండా సంపద, ఆధిక్యత కోసం అన్ని ప్రాణాలను బలితీసుకొని యుద్ధంలో గెలిచినంత మాత్రాన వారందరి ఉసురు మనకు తగలకుండా ఉండదు. ఇన్ని దురవస్థలు ఉన్నప్పుడు యుద్ధం అనే ప్రసక్తి ఎవరికీ తగినది కాదని పై పద్యం ద్వారా ధర్మరాజు యుద్ధం వలన కలిగే అనర్థాలను వివరించాడు. ఎప్పుడో ఏదో జరిగిందని పగ ప్రతీకారంతో రగిలిపోతూ దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక దేశాన్ని మసిదిబ్బలా మార్చేస్తే మానవ మనుగడకు తీరని శోకం మిగులుతుంది. యుద్ధం పేరుతో ఇతరులను జయిస్తున్నాం అనుకుంటారు, కానీ ఒక్క నిమిషమైనా ప్రశాంతత లేని జీవితాన్ని గడిపే వారిలో వారే ముందుంటారు. ఎందుకంటే పాము ఇంట్లోకి ప్రవేశించాక సొంత ఇల్లైనా ప్రశాంతంగా ఉండలేం. పగ కూడా అలాంటిదే. దానిని వదిలేస్తేనే శాంతి, సౌఖ్యం మన దరిచేరతాయి. అలా చేయకపోతే మనమే చేతులారా నాశనమయ్యే దుస్థితి ఏర్పడుతుంది. ఒక శక్తివంతమైన నేతగా అందరిచేత మన్ననలు అందుకోవాలి అంటే పక్క దేశాలతో యుద్ధం చేయడం కాదు, ప్రజలను, వారి ఉనికిని రక్షిస్తూ శత్రుదేశాలతోనూ మిత్రత్వం వహించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేవారే నిజమైన అధినేత అవుతారు. ఈ భూమిపై జీవించే హక్కు అందరిది. దానిని లాగేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. అందుకే యుద్ధం ఎప్పటికీ ఎవ్వరికీ మంచిది కాదు.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ ఆర్బి ఉదయకిరణ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణ కర్ణామృత శ్లోకాలు మరియు నాట్యకాలం వింటారు. ముందుగా కృష్ణ కర్ణామృత శ్లోకాలు

ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మదశానందసూనో కథయ రహసి

పరమిమముపదేశం ఆద్రియత్వం నిగమవనేషు నితాంతాచారకిన్.

మీరింతవరకు నాట్యకళ విన్నారు. ఈనాటి భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

వేసవి వేడిగాలులకు వ్యవసాయం, అలాగే వాటి అనుబంధ రంగాలలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారం వలన ప్రపంచ వాతావరణంలో అనేక మార్పులు సంభవించి భూగోళం త్వరగా వేడెక్కడం, ప్రతి ఏటా వడగాలుల తీవ్రత పెరగడం జరుగుతోంది. మార్చిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి 2వ వారం నాటికే నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే 1.5 డిగ్రీల నుండి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతోంది. గాలిలో పెరిగిన ఉష్ణోగ్రత తీవ్రత మనుషుల మీదనే కాకుండా పంటలు, పశువులు, కోళ్లపై ప్రభావం చూపి వాటి పనితీరులోనూ వాటి వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. అయితే స్వల్పకాలంలో వాతావరణంలో ఎక్కువ మార్పులు సంభవించిన తర్వాత ఏ జీవికైనా తన మనుగడను సరైన పద్ధతులు సాగించడం అనేది పెద్ద సవాలుగా మారుతోంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా

వ్యవసాయంలో వడగాళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం గమనించినట్లయితే, వేసవిలో వేసే పంటలను ఫిబ్రవరి 15వ తేదీ కల్లా వేసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ అలాగే మే నెలల్లో వీచే వడగాల నుంచి పంట పుష్పించే దశను తప్పించి మంచి దిగుబడులు సాధించటానికి అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు, పంట కీలక దశలో ఉన్నప్పుడు నీటి తడుల సంఖ్య పెంచి నీటి తడుల మధ్య వ్యవధిని తగ్గించుకోవాలి. వేసవి కూరగాయలు, తోటలు అలాగే పంటల్లో వడగాల్పుల తీవ్రత తగ్గించుకోవటానికి నేలలో తగినంత తేమ ఉండేలా నీటి యాజమాన్య పద్ధతులను చేపట్టుకోవాలి. వేసవిలో ఉదయం సాయంకాల వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పంటలకు నీటి తడులను ఇవ్వటం ద్వారా నీరు ఆవిరవ్వకుండా అధిక నీరు భూమిలోకి ఇంకి మొక్కలు ఎక్కువ నీటిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. నీటి వసతి తక్కువగా ఉన్నప్పుడు ప్రతి కాలువకు నీటి తడిని ఇవ్వకుండా కాలువ వదిలి కాలువకు నీరును పంపించటం వల్ల, అలాగే 2 తడులు ఇవ్వటం వల్ల పొలం మొత్తానికి నీరు మంచిగా అందుతుంది. అలాగే కాలువ చివరి వరకు నీరు పెట్టడం కంటే కాలువలో 1/3 వరకు మాత్రమే నీరు పారించుకుంటే కనుక సుమారు 20% నీటిని ఆదా చేసుకోవచ్చు. నీటి వసతి ఇంకా తక్కువగా ఉన్నప్పుడు బిందు సేద్య పద్ధతి ద్వారా పొదుపుగా నీటిని వాడుకోవటం లాభదాయకంగా ఉంటుంది. నీటి వసతి తక్కువగా ఉండి పంట నీటి ఎద్దడికి గురి అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారి చేయటం వల్ల పంటను బెట్టకు గురికాకుండా కాపాడుకోవచ్చు. అలాగే పంటలోని అవశేషాలు లేదా గడ్డి అలాగే పాలిథిన్ కవర్లతో నేలను కప్పి ఉంచినట్లయితే మట్టిలో ఉండే తేమను సంరక్షించి పంటలను వేడి నుండి కాపాడుకోవచ్చు. వేడి గాలులకు కూరగాయ పంటలు అలాగే అరటి చాలా సున్నితంగా ఉంటాయి కనుక పొలం చుట్టూ ఆముదం, గ్లైరిసీడియా అలాగే అవిసె మొక్కలను నాటుకోవటం వలన వేడి గాలుల ప్రభావం పంటలపై పడకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ గాలిలో తేమ శాతం తగ్గుతున్నందున మామిడి తోటలో బఠానీ పరిమాణంలో ఉండే పిందెలు రాలిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇలా రాలుతున్నట్లయితే కనుక వీటి నివారణకు 1% పొటాషియం నైట్రేట్ను పిందెలపై పిచికారీ చేసుకోవాలి. వేసవిలో అంతరకృషి చేయటం వల్ల నీరు ఆరనివ్వకుండా ఆపడమే కాకుండా మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహించేటట్లు చేసుకోవచ్చు. రైతులు అరటి పిలకలను ఫిబ్రవరి మార్చి మాసంలో నాటిన తర్వాత మొక్కల చుట్టూ ఈత రెమ్మలను కానీ లేదా 2 వరుసల అరటి మొక్కల మధ్య నెల రోజుల ముందు జనుము లేదా జీలుగా విత్తుకోవలసి ఉంటుంది. ఈ విధంగా విత్తుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత జూన్ మాసంలో భూమిలో కలియదొన్నుకుంటే నేలకు మంచి పోషక విలువలను కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే రైతులు అరటి గెలలను అధిక ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవటానికి గాను గెలలకు పాత గోను సంచులను గాని లేదా పాలిథిన్ సంచులను తొడిగి ఉంచటం చాలా మంచిది. కూరగాయ పంటల్లో ముఖ్యంగా టమాటా పంటకు పొలం చుట్టూ పాత చీరలను చుట్టుకున్నట్లయితే కనుక వేడి గాలులను కొంతమేరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా పంటలను వడగాల నుండి కాపాడుకుంటే గనక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పశువులు జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం గమనించుకున్నట్లయితే, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పశువులను మధ్యాహ్న సమయంలో గడ్డి మేపటానికి బయటకు తీసుకుపోరాదు. పశువులను లేదా జీవాలను చల్లని నీడనిచ్చే పాకల్లో గాలి వీచే విధంగా కట్టి ఉంచి కావలసినంత చల్లని నీటిని ఇవ్వాలి. పశువులకి లేదా జీవాలకు పచ్చిగడ్డి, ప్రోటీన్ ఫ్యాట్ బై సప్లిమెంట్స్, సైలేజ్, ఖనిజ మిశ్రమం అలాగే ఉప్పు ఆరగారగా ఇవ్వాల్సి ఉంటుంది. చల్లని సమయంలో మాత్రమే వాటిని మేపుకు తీసుకువెళ్ళాలి. అధిక ఉష్ణోగ్రతల వలన పాలలో వెన్న శాతం తగ్గకుండా పాలిచ్చే ఆవులు గేదెలకు పూత దశలో ఉన్న పశుగ్రాసాలను మేతగా వేయాలి. ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అన్ని వైపుల నుండి సహజ గాలి వెలుతురు పారే విధంగా షెడ్ని నిర్మించుకోవాలి. దాంతోపాటు వేడి గాలి బయటకు వెళ్లటానికి పైకప్పు మధ్యలో ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు షెడ్లో ఉన్న వేడి గాలి అంతా కూడా పైన ఉన్న ఖాళీ స్థలం నుండి బయటికి పోవటానికి అవకాశం ఉంటుంది. సహజంగా గాలి వెలుతురు వచ్చేలా విశాలంగా తగినంత ఎత్తుగా ఉండాలి. పశువులను ఎప్పుడూ చెట్టు కింద కట్టేసి ఉంచకూడదు. చుట్టూ గట్టి కంచె ఉన్న దొడ్డిలో గోడలు లేకుండా ఎత్తుగా నిర్మించిన షెడ్లో స్వేచ్ఛగా తిరగనివ్వాలి. తడిపిన గోను పట్టాలను లేదా గోను సంచులను పశువుల నడుముపై వేసి చల్లదనాన్ని కలిగించాలి. అధిక వేడి ఉండే రోజుల్లో పశువులు వీలైతే దొడ్డిలో చెట్టు నీడన సేదతీరే అవకాశాన్ని కల్పించాలి.
లేదా షామియా

గాని ఇటువంటి కృత్రిమ నీడను ఏర్పాటు చేయాలి. నిరంతరం స్వచ్ఛమైన నీటి సరఫరా పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆవులు వేడి వాతావరణంలో నీరు తాగి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి అవకాశం కల్పించాలి. పరిసరాలను చల్లబరచడానికి స్ప్రింక్లర్లు లేదా మిస్టర్లను అమర్చుకోవాలి లేదా శరీరంపై నేరుగా నీరు చల్లాలి. చల్లటి వేళలోనే మేత దాణాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వడగాళ్లకు కోళ్ల పెంపకంలో ఏ విధమైన జాగ్రత్తలు చూసుకోవాలి అంటే కనుక, కోళ్లు వేడి వాతావరణం తట్టుకోవటానికి షెడ్లలో ఫ్యాన్లను అలాగే ఫాగర్స్ అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. కోళ్లకు నీటినిచ్చే తొట్టెలను అలాగే పైపులను గోనసంచులతో కప్పి ఉంచడం వలన చల్లటి నీటిని అందించిన వాళ్ళం అవుతాము. అలాగే పౌల్ట్రీ షెడ్లో కర్టెన్లను అమర్చి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన చర్యలను కనుక పాటించినట్లయితే రైతులు పంటలకు గాని లేదా పశువులకు గాని ఇతర జీవాలకు గాని ఎటువంటి వడదెబ్బలు తగలకుండా వేసవి కాలంలో కూడా పంటల నుండి మంచి దిగుబడిని పొందటానికి అలాగే పశువులను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని పూడివాడ గ్రామంలో రీసర్వేకి పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. భవిష్యత్తులో వివాదాలు లేకుండా భూముల రీసర్వే ద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: భూమి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎప్పుడైతే నూతన ప్రభుత్వం వచ్చిందో మీ అందరి దగ్గరికి కూడా వచ్చి డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెల 2024-25లో మేము గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం, మీ భూమి సమస్యలు తెలుసుకున్నాం. అవన్నీ కూడా వెంటనే సత్వరంగా పరిష్కరించే విధంగా ఏదైతే ముఖ్యంగా సబ్ డివిజన్లు ఉన్నాయో అందరూ కూడా మన పూర్వీకులు వచ్చినప్పుడు మా అన్నదమ్ములన్నీ కూడా ఒకే రకంగా పెట్టుకుంటాం, ఒకే సబ్ డివిజన్ చేయకుండా ఉంటాం కాబట్టి అది కూడా చేయాలనే లక్ష్యంతో అంటే ఒక పారదర్శకంగా పేద ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటాం. మేము గతంలో ఎన్నికల్లో చెప్పాము, ల్యాండ్ రైట్ రద్దు చేస్తాం, తప్పకుండా చేస్తామని చేశాం.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఏలేశ్వరవారిపాలెం బీటీ రోడ్డుతో పాటు ఉప్పలపాడు, మైలవరం, వేంపర గ్రామాల్లో నిర్మించిన కచ్చా రహదారులను ప్రారంభించారు. అనంతరం ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 591 మార్కులు సాధించిన ఝాన్సీ అనే విద్యార్థిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 253 ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 178 మందికి స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల రికార్డులను డిజిటలీకరణ చేయడం, రుణాలు, ప్రభుత్వ పథకాల వివరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్రమంతా కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ రోజు మీ ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఆపరేట్ చేసే కాలానికి వచ్చినారు. మిమ్మల్ని అందరినీ కూడా టెక్నాలజీ మెరిపించాలని ఫోన్లు ఇవ్వడం అయింది. టెక్నాలజీ మారినటువంటి ఫోన్లు ఇస్తా ఉన్నారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటి ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించండి. ఆ మెరుగైన సేవలు 10 మందికి ఉపయోగపడాలి. ఫోన్ తీసుకుంటేనే మనకి ఒకవేళ అర్థం కాకపోతే టెక్నాలజీలో ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇస్తారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మట్టి సారం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్పై రైతులకు అధికారులు సూచనలు ఇస్తారని తెలిపారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతులకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాల అభివృద్ది పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని చండీగఢ్ తరహాలో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నెల్లూరులోని ప్రభుత్వ నగరపాలక సంస్థల ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు. అనకాపల్లి తిరుపతి, అనకాపల్లి సోలాపూర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలకు మేలు జరుగుతుందని తెలుపుతూ,
3: అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం, అలాగే 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్ లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్, అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో కానీ అభివృద్ధిలో కానీ భారతదేశంలోనే అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మాడర్నైజేషన్ అయిపోతుంది, త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో మాడర్నైజేషన్ అయింది.
0: అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం,

0: ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం 1999 నుండి ప్రతి ఏటా మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. 1998 డిసెంబర్ 2వ తేదీన ఆస్ట్రేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే 4వ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించడం గొప్ప సేవ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మైదానంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి గవర్నర్ నిన్న ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अथ वार्ताः. असम पश्चिम बंगाल केरलम तमिलनाडु राज्येषु केन्द्र शासित प्रदेशे पुडुचेरी इत्यत्र विधानसभा निर्वाचनेभ्यः अद्य मतगणनायै सर्वाः सज्जताः जाताः. मतगणना प्रातः 8 प्रारप्स्यते. प्रैष्य मतपत्राणां गणना सर्वप्रथमं भविष्यति. तथा वैद्युतिकी मतदान यंत्राणां गणना प्रातः 8:30 प्रारप्स्यते. असमराज्ये 26+ केरलम राज्ये 44+ तमिलनाडुराज्ये 34+ आसनेभ्यः तथा पुडुचेरी इत्यत्र 30 विधानसभासनेभ्यः मतगणना भविष्यति. पश्चिम बंगाले 93+ आसनेभ्यः अद्य मतगणना भविष्यति. फाल्टा विधानसभायै पुनर्मतदानं मई मासस्य 21 भविष्यति. तत्रैव मतगणना च मई मासस्य 24 भविष्यति.
2: जनादेश 2026.
3: असम, केरलम, तमिलनाडु, पश्चिम बंगाल और पुदुचेरी के चुनाव नतीजों पर विशेष कार्यक्रम आकाशवाणी के साथ
2: आज सुबह 8:30 से
3: मतगणना की पल पल की खबर,
2: हर सीट की सटीक जानकारी,
3: संवाददाताओं से ताजा हाल
2: और विशेषज्ञों द्वारा नतीजों का विश्लेषण
3: आकाशवाणी गोल्ड और अन्य फ्रीक्वेंसी पर सुनिए
2: जनादेश 2026.
1: भारतीयान्तरिक्ष नवाचारेण गैलेक्स आई इत्यनेन संयुक्त राज्यामेरिकायाः कैलिफोर्निया इत्येतस्मात् स्थलात् स्पेस एक्स इत्येतस्य फाल्कन 9 रॉकेट इत्यनेन विश्वस्य प्रथमः ऑप्टोसार इति उपग्रहः मिशन दृष्टेः प्रक्षेपणं कृतम् 90 किलोग्राम मिता मिशन दृष्टि नैज भारतीय संस्था द्वारा निर्मित बृहत्तम पृथ्वी निरीक्षणोपग्रह अस्ति। उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेन्द्र मोदी च मिशन दृष्टि उपग्रह से सफल प्रक्षेपण से प्रशंसा कृत्वा एतम उपग्रहम भारतस्य अंतरिक्षस्य नवानवेषणस्य च यात्रायां प्रमुख सोपान रूपेण वर्णितवन्तौ। विदेश मंत्रालयः अवदत् यत् 45-19 शततमाद् वर्षात् कैलाश मानसरोवर यात्रायै लिपुलेख इति दीर्घ मार्गः अस्ति, एषः नूतन विकासः नास्ति इति। विदेश मंत्रालयस्य आधिकारिक प्रवक्ता रणधीर जायसवालः कैलाश मानसरोवर यात्रायाः सन्दर्भे सीमा प्रकरणे नेपालस्य विदेश मंत्रालय द्वारा कृतानां टिप्पणीनां विषये प्रसार माध्यमानां प्रश्नानां उत्तरं दत्तवान्। असौ उक्तवान् यत् 45-19 शततमाद् वर्षात् कैलाश मानसरोवर यात्रायै लिपुलेख इति दीर्घ मार्ग अस्ति, अनेन मार्गेण यात्रा दशकेभ्यः प्रचलति, अतः एषः नूतनः विकासः नास्ति इति। रक्षामंत्री राजनाथ सिंहः अद्य उत्तर प्रदेशस्य प्रयागराजे रक्षा त्रिवेणी संगमः यत्र प्रौद्योगिक्याः उद्योगस्य सैनिक क्षमतायाः संगम भवति इत्येतस्य विषयम् आलक्ष्य उत्तर प्रौद्योगिकी संगोष्ठ्याः उद्घाटनं करिष्यति। रक्षामंत्रालयः संसूचितवान् यत् एतत् संगोष्ठी परिचालनं सम्बद्ध आह्वानानां निवारणाय अत्याधुनिक स्वदेशीय प्रौद्योगिकीनां प्रदर्शनस्य एकीकरणस्य च सजीव मंच रूपेण कार्यं करिष्यति। केन्द्रीय विधि मंत्री अर्जुन राम मेघवालः ह्यः रांची नगरे उच्च न्यायालयस्य अधिवक्तृणां सम्मेलने भागम् अगृह्णात्। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन पंजाब किंग्स दलं 4 पराजितम् इति वार्ताः।

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయరేఖలు, భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చిండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని, వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అనే అంశం గురించి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే కొల్లేటి జాడలు ధారావాహిక నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగనందీశ్వర్ రెడ్డి. చివరిగా లలిత గీతాలు వింటారు. 8:00 ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణవాద్య కచేరీ వింటారు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు వింటారు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రావోయే అతిథి సినీ గీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు, కన్యాశుల్కం నాటకం సమర్పణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు, నిర్వహణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 సినీ గీతాలు, 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఎం రేజేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 3 రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరామ పాత్ర పద్యాలు వింటారు. సమర్పణ శ్రీ దీపాల సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ఇ సుభాషిణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు, అలాగే విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు, 3:00 థీమ్ టైం, 4:00 యువలయ, 4:30 హిందీ పాఠం, 7వ తరగతి హిందీ పాఠం సాహసి సునీత, ఉపాధ్యాయురాలు శ్రీమతి టి ఇందిరా, విద్యార్థిని షేక్ అలియాస్ ఫర్హత్. 4:45 రంగస్థలి, 5:00 హిందీ పాఠాలు, 5:00 సినీ గీతాలు, 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల్లో ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాముఖ్యత అంశాలపై డాక్టర్ బిబ్రో మిసైనా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల వేసవిలో చేపారొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత నిర్వహణ శ్రీ కృష్ణా జిల్లాలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్ర ఫిషరీస్ శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడ కేంద్రం సమర్పణ, 8:00 నాటకం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ, 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:05 వస్తుంది. వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ పైన ఉదయం 8:30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నాటికి తొలి ఫలితాల ధోరణులు వెలువడే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలాగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు April 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు April 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 2 దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగిన విషయం శ్రోతలకు తెలుసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 సీట్లలో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఈవేళ కౌంటింగ్ జరుగుతోంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో ఉంటుంది. అలాగే సాధారణ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పరీక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం 1 సీనియర్ IPS అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే తొలిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటారు. మైక్రో అబ్జర్వర్ మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అయి ఉండాలని ఎన్నికల కమిషన్ అంతకుముందు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసినందువల్ల అక్కడ May 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ బెంగాల్లో అందువల్ల 293 నియోజకవర్గాల మాత్రమే ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు నిన్న సమీక్షించారు. లెక్కింపు సజావుగా క్రమబద్ధంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్ధం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఈసీన్ కోరాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్రపాలిత ప్రాంతంలోని 6 నిర్దేశిత కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లెక్కింపు ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 294 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంఘం వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభించనున్నారు. కార్యాచరణ సవాళ్ళను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి సమన్వయం చేసేందుకు ఈ సింపోజియం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేట్ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, స్టార్టప్లు, సైనిక విభాగాల్లో ఆవిష్కర్తలు ఇందులో పాల్గొంటారు. తమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు ప్రదర్శించడానికి 280 పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని భారత సైన్యానికి చెందిన నార్థర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900 పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ వంట గ్యాస్ సరుకుతో వస్తున్న మార్షల్ ఐలాండ్స్కి చెందిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నెల 13వ తేదీకి ఈ నౌక విశాఖపట్నం చేరుకుంటుంది. మరోపక్క జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలు పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత నిన్న మొదటిసారిగా సమావేశమవుతూ ఓపెక్ ప్లస్ వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలిగిన తర్వాత ఇరాన్తో కలిపి ఓపెక్ ప్లస్లో ప్రస్తుతం 21 సభ్య దేశాలున్నాయి. పశ్చిమాసియాలో కాల్ముల విరమణ ఒప్పందం ఒత్తిడిలో ఉన్నప్పటికీ వివాదాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్లోని కీలక అంశాలను అమెరికా తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. యుద్దాన్ని

లక్ష్యంతో టెహ్రాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల ప్రణాళికపై అమెరికా స్పందించిందని, ప్రస్తుతం ఆ ప్రతిస్పందనను సమీక్షిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ తెలియజేశారు. అయితే తాను ఆ ప్రతిపాదనను పరిశీలించాని, అది ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా రతన్పూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించారు, 1 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోతిహారి నుండి ముజఫర్పూర్ వైపు వేగంగా వెడుతున్న మారుతి స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తమ భూభాగమని ఖాట్మండు వాదిస్తోంది. తీర్థయాత్ర కోసం రౌట్ ఖరారు చేసే ముందు నేపాల్ను సంప్రదించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే లిపులేఖ్ తమదేనని మన దేశం మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. జూన్ ఆగస్టు మధ్య యాత్ర జరుగుతుందని భారత్ ప్రకటించిన కొద్ది రోజులకే నేపాల్ నుంచి ఈ అభ్యంతరం వ్యక్తమైంది. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలన్న భారత్, చైనా యోచనపైన నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 28వ శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్

అశ్రద్ధయా, శ్రద్ధ లేకుండా. హుతం, చేయబడిన హోమమును. దత్తం, ఇవ్వబడిన దానమును. తప్తం, ఆచరింపబడిన తపః చ తపస్సును. కృతం, చేయబడిన సత్కర్మమును. అసత్ ఇతి, అసత్ అంటే అయోగ్యమైనది అని ఉచ్యతే చెప్పబడుచున్నది. ప్రేత్య, మరణానంతరం. న, ఫలప్రదం కాదు. ఇహ చ, ఈ లోకంలో కూడా. నో, ఫలప్రదం కాదు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్యనో ఇహ. అర్జున, శాస్త్రంలో ఏముందో తెలియకపోయినా శ్రద్ధతో సత్కర్మ చేస్తే ఫలితం ఉంటుందా ఉండదా అని నువ్వు అడిగావు. దానికి సమాధానం చెబుతూ ఓం తత్సత్ అనే మంత్రోచ్చారణ వల్ల కర్మదోషాలు తొలగుతాయని నేను చెప్పాను. ఆ నియమం శ్రద్ధతో సత్కర్మ చేసేవారికి మాత్రమే అన్వయిస్తుంది. అశ్రద్ధతో హోమం కానీ, దానం కానీ, తపస్సు కానీ, మరి ఏ ఇతర శాస్త్రవిహిత కర్మ కానీ ఆచరిస్తే అది సత్కర్మ కానే కాదు. పెద్దలు దాన్ని అసత్కర్మ అనే అంటారు. అలాంటి అసత్కర్మను ఎంత కష్టపడి చేసినా సరే దానికి పరలోకంలోనూ ప్రయోజనం లేదు, ఇహలోకంలోనూ ప్రయోజనం లేదు. కనుక సాత్విక శ్రద్ధతో సత్కర్మలు చేసిన వారికి మాత్రమే పరమేశ్వర ప్రీతి, తత్వజ్ఞానాధికారము లభిస్తాయని గ్రహించు. ఈ విధంగా తను చేసిన సమస్త సాధనోపాయాల ఉపదేశానికి మంగళాంతంగా భగవానుడు ఓం తత్సత్ అంటూ పరిసమాప్తి చేయబోయి ఇంతలో ఎందుకో ఆగి 28వ శ్లోకంలో అశ్రద్ధతో ఆచరించిన ఏ సాధనైనా సరే అసత్సాధనే అవుతుందని ఉద్ఘోషిస్తూ ఈ సప్తదశాధ్యాయము అనగా 17వ అధ్యాయాన్ని ముగించాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్

0: నామ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగము అనే పేరుగల 17వ అధ్యాయము పరిసమాప్తము.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: ఉదయరేఖలు ఇప్పుడు వినండి. వినియోగదర్శిని వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అనే అంశం గురించి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ అంటే మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన సైబర్ మోసాల గురించి ప్రతిరోజు వింటున్నాం. ఒక ఓటీపీ ద్వారా 100,000 రూపాయలు తీసుకోవడం లేదా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదుని ఖాళీ చేయడం వంటి అనేక రకాలైన క్రైమ్ మోసాలని మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఇటువంటి డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాల నుండి ఏ విధంగా రక్షించుకోవాలి, వాటిని బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈనాటి కార్యక్రమంలో మనకి వివరించడానికి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు మనతో పాటు ఉన్నారు. వీరు మచిలీపట్నంలో ఉన్న హిందూ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. అంతేకాకుండా వీరు వినియోగదారులను జాగృతపరిచే అనేక రకాలైన కార్యక్రమాలను కూడా గతంలో నిర్వహించారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటండి?
2: ఇప్పుడు తరచుగా మనకు వినపడుతున్నటువంటి పేరు డిజిటల్ అరెస్ట్. అనేక మంది ఈ డిజిటల్ అరెస్ట్ బారికి గురి అవుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే గంటల తరబడి మిమ్మల్ని ఒక ఫోన్లో లేదా వీడియో కాల్ ద్వారా ఒక స్కైప్ ద్వారా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని నిర్బంధంలో ఉండేటట్లుగా ప్రలోభ పెట్టడం, దాన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో పిలుస్తున్నాం. యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి భావనే లేదు, కాన్సెప్టే లేదు. మన చట్టాల్లో ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే మనకు కనపడదు.
1: అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఈ సైబర్ మోసాన్ని ఏ విధంగా గుర్తించాలండి?
2: అంటే మనకు ఎవరైనా అపరిచితులు మనకు ఫోన్ చేసి లేదా వీడియో కాల్ చేసి లేదా స్కైప్లో మాట్లాడి మనతో మీ పేరు మీద ఒక మాదక ద్రవ్యాల పార్సిల్ దొరికింది, లేకపోతే మీ ఫోన్ నెంబర్ మీద అశ్లీల వీడియోలు దొరికాయి అని మనకు చెప్తున్నట్లయితే అది ఖచ్చితంగా కూడా ఒక మోసానికి దారితీసేటువంటి ఒక ప్రసంగం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అపరిచితుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ కానీ వీడియో కాల్ కానీ అది మనకు సంబంధించింది కాదు అని వదిలివేయట్లేదు. ఎందుకంటే ఈ మోసగాళ్ళు లేదా కేటుగాళ్ళు అనేక వందల మందికి ఫోన్లు చేస్తుంటారు. ఎవరైతే వాళ్ళని ఎంగేజ్ చేస్తారో వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొట్టమొదట దశలోనే దీన్ని మనం గ్రహించవచ్చు. అపరిచితుల నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మనం ఎత్తకుండా ఉండటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో.
1: ఇటువంటి ఫోన్ కాల్స్ కనుక మనం రిసీవ్ చేసుకుంటే వీడియో కాల్ కానీ లేదంటే వాయిస్ కాల్లో కానీ ఈ మోసగాళ్ళు ఓటీపీలు అడగడం, లేదంటే మీ మీద ఏదో కేసు నమోదు చేయబడింది, బ్యాంకులో నుంచి మీ లావాదేవీల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం, ఇటువంటి ప్రశ్నలు సంధిస్తూ వాళ్ళు కనుక మనం వినియోగదారులకి అప్రోచ్ అయితే ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి?
2: అంటే మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ బ్యాంకు కూడా ఏ కస్టమర్కి కూడా ఫోన్ చేసి బ్యాంకింగ్ వివరాలు కానీ కేవైసీ వివరాలు కానీ అడగరు. మన లావాదేవీలకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా ఏ బ్యాంకు కూడా ఫోన్ ద్వారా మనల్ని ప్రశ్నించి మన దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవాలని ప్రయత్నం చేయరు. తర్వాత ఏ పోలీసు కూడా ఫోన్ ద్వారా మనల్ని ఏమి అడగడు. మనల్ని విచారించవలసిన అవసరం కనుక ఉన్నట్లయితే మనకు అధికారికంగా సమన్లు పంపిస్తారు. ఆ సమన్లు ఆధారంగా మనం ఏ పోలీస్ స్టేషన్లో అయితే మనం వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎట్లా ఎప్పుడైతే ఇట్లాంటి బెదిరింపు కాల్స్ మనకు వచ్చాయో, మీరేదో కేసులో ఇరుక్కున్నారు, మీరేదో బ్యాంకు లావాదేవీల్లో మోసం జరిగింది, ఇట్లాంటివి ఏమైనా మీకు వచ్చినప్పుడు వెంటనే అది మోసపూరితమైనటువంటి కాల్గా మనం భావించాలి. కాబట్టి ఆ ఫోన్ కాల్ని కట్ చేయటమే అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. ఫర్దర్గా ఆ కాల్ను పొడిగించకూడదు, అది ఇక్కడ మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం.
1: అయితే సార్, ఇటీవల కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో కాస్త తగ్గింది, ఇటువంటి కాల్స్ కూడా చేసి వినియోగదారులను బెదిరించి అనేక రకాలుగా ప్రజల నుంచి డబ్బుల్ని కాజేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో డబ్బులు గనక వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ నుంచి గనక పోతే ఏ విధంగా వాటిని రాబట్టుకోవచ్చు?
2: ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా నేరుగా పౌరులతో మాట్లాడరు అనే విషయాన్ని ముందు వినియోగదారులందరూ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మన అకౌంట్ నుంచి కనుక డబ్బులు మనం కోల్పోయినట్లయితే మన అజాగ్రత్త వల్ల కానీ, మనం అప్రమత్తంగా లేని కారణంగా చేత కానీ, లేదా మనకేదో లాటరీ వచ్చింది మీరు డబ్బులు డ్రా చేయండి, మీరు ఇంత పంపిస్తే మీకు ఆ అమౌంట్ ఇస్తాము, ఒక ఆకర్షణీయమైనటువంటి స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే బాగా వస్తుంది, ముందు డిపాజిట్ మాకు ఈ విధంగా చేయండి, ఇంత చేయండి అన్న మాటలకు మనం ప్రలోభానికి లొంగినట్లయితే మనం డబ్బులు పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకున్నామని తెలిసిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత మనం పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్స్ విభాగానికి వెళ్ళాలి. 1923 నెంబర్కి కనుక మనం ఫోన్ చేసి మనం ఏ విధంగా మోసపోయినాం, ఎట్లా మోసపోయినాం అని చెప్పినట్లయితే మన డబ్బులు తిరిగి మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎట్లాగైతే రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ ఉందో, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా గోల్డెన్ అవర్ ఉంది. మనం పోగొట్టుకున్న తర్వాత 3 రోజుల లోపల తిరిగి మనం పొందేటువంటి అవకాశం మనకుంది. అంటే సకాలంలో మేల్కొని మనం కాలయాపన చేయకుండా మన బ్యాంకు దగ్గరికి వెళ్ళి మన సమస్య కనుక చెప్పినట్లయితే చాలా తేలిగ్గా మన డబ్బులు వాళ్ళకి చేరకుండా మనం ప్రయత్నం చేయొచ్చు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం సిగ్గుపడతాం, మనం మోసపోయినాము, మన దగ్గర డబ్బు పోయింది, వాడు చెప్పే మాటలు నమ్మి మనం ఇబ్బంది పడుతున్నాం, ఇది అందరికీ తెలిస్తే ఏమవుతుందేమో అనేటువంటి సంశయంతో మనం అటు పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళక, అట్లాగే ఇటు బ్యాంకు దగ్గరికి వెళ్ళనటువంటి సందర్భంలోనే మనం దెబ్బతింటూ ఉంటాం.
1: ఇటీవల కాలంలో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ నెంబర్ల నుంచి ఓటీపీలు రావడం, ఆ ఓటీపీలు కనుక బ్యాంక్ అకౌంట్లలో కనుక ఎంటర్ చేస్తే వెంటనే అకౌంట్ నుంచి కూడా ఏదైతే డబ్బు ఉందో అది డిడెక్ట్ అయిపోతుంది. మరి ఇలా విదేశాల నుంచి వచ్చే ఫోన్ నెంబర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టి జాగ్రత్తగా ఉండాలంటారు?
2: మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి నెంబర్స్కు ముందు 001 002 ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఉండేటువంటి కోడ్ బట్టి మనకు తెలుస్తుంది. సో మన బంధువులు కానీ మిత్రులు కానీ విదేశాల్లో లేనప్పుడు మనకు అట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే వాటిని మనం తీసుకోకూడదు. అది ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, మనం డబ్బులు పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఓటీపీ అవసరం అవుతుంది తప్ప, ఇతరులు ఎవరైనా మనకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఓటీపీ వాళ్ళకి చెప్పవలసిన పని లేదు. ఇందులో సామాన్యంగా జరిగేటువంటి ఆ మోసం తీరు ఎలా ఉంటుందంటే, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉంటాయి, ఆ స్క్రీన్ షేరింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మన స్క్రీన్ షేరింగ్ మనం చేసుకున్నామో అప్పుడు మన అకౌంట్ తాలూకు వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం మన ఓటీపీని మనం జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి, పాన్ జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి. అలాగే మనకు డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు మన ఏటీఎం కార్డ్స్ వెనక ఉండేటువంటి నెంబరు కూడా మనం జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి, సివివి నెంబర్ అంటాం.
1: ఇటీవల కాలంలో ఈ సిమ్ స్వాపింగ్, అంటే కొత్త సిమ్ కార్డు మీకు జారీ చేస్తున్నాం అంటూ ఈ మొబైల్ కంపెనీస్ నుంచి కాల్ చేసి కొత్త సిమ్స్ని ఏర్పాటు చేసుకునే విధానం ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి, వాటి గురించి వివరిస్తారా?
2: ఇప్పుడు ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి సమాచారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన నెంబర్ తీసుకొని మన నెంబరు మీద ఇంకొక సిమ్ కార్డ్ తీసుకుంటున్నారు. సిమ్ కార్డ్ తీసుకొని అప్పుడు తాత్కాలికంగా మన నెంబరు పనిచేయదు, కానీ మన నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీలు అన్నీ కూడా వాళ్ళకి చేరిపోతుంటాయి. కనుక ఎప్పుడైతే మన సిమ్ పనిచేయట్లేదో, అది పనిచేయట్లేదని గ్రహించామో, వెను వెంటనే అప్రమత్తం అయి మన ఆపరేటర్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. నాకు ఇట్లా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ రకమైనటువంటి మోసాన్ని మనం నివారించుకోగలం.
1: అలాగే మనం ప్రతినిత్యం వాడే ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ పోగొట్టుకుంటే అవి అన్యుల చేతిలో కనుక పడితే, కొందరు ఏంటంటే అలవాటు ఈ కార్డు మీదే మర్చిపోకుండా పిన్ రాసే అలవాటు ఉంటుంది, మర్చిపోతారని, అటువంటి అలవాట్ల వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించండి.
2: చాలామంది పెద్దవాళ్ళు ఏటీఎం అలాగే చదువురాని వాళ్ళు మీరు చెప్పినట్లుగా ఏటీఎం కార్డు వెనకాలే దాని పిన్ నెంబర్ నోట్ చేసి వెళ్తుంటారు. అలాగే అక్కడ ఎవరైనా అపరిచితులు కనపడితే వాళ్ళకు కూడా వాళ్ళ పిన్ నెంబర్ చెప్పి, బాబు మేము దీన్ని ఒకసారి మా క్యాష్ కావాలి తీసుకుంటాం, మీరు కొంచెం పిన్ నెంబర్ కొట్టండి అంటారు. కానీ ఎవరు నిజాయితీ పరులో ఎవరు మోసగాళ్ళో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిన్ నెంబర్ని ఎవరికీ చెప్పకూడదు, ఏ కార్డు మీద రాసుకోకూడదు. అది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. అది పేపర్ మీద కానీ, పర్సులో కానీ, లేదా మన ఫోన్లో కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క పిన్ కార్డు యొక్క పిన్ని సేవ్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఎవరిని నమ్మకూడదు. అట్లాగే మనంతరా మనం వెళ్ళినప్పుడు కూడా ఏటీఎంకి అక్కడ ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా, మనం ఎంటర్ చేసేటువంటివి పిన్ని గ్రాస్ప్ చేసేటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. అంటే అక్కడ మనకి తెలియనటువంటి పెప్క మేరాస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి మనం చూసి సురక్షితంగా ఉందనుకున్నప్పుడు మాత్రమే మనం చెయ్యి అడ్డం పెట్టి మన పిన్ నెంబర్ ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా మనం చేయాలి. అలా చేస్తే తప్ప రక్షణ ఉండదు, భద్రత ఉండదు.
1: అలాగే మనం ఈ ఏటీఎం కార్డుకి పెట్టుకునే పిన్ను కూడా తరచుగా ఒక నెల, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత పిన్ను మార్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెప్పండి సార్.
2: పిన్ను మార్చుకోవటం అనేది చాలా అవసరం అండి. ఎప్పటికప్పుడు 2-3 మంత్స్ తర్వాత మన పిన్ను మనం మార్చుకున్నట్లయితే ఎక్కువ భద్రత అనేది ఏర్పడుతుంది. సామాన్యంగా మనం ఏం చేస్తూ ఉంటే మొట్టమొదటి పోస్టులో మనకు వస్తుంది, అది మారుస్తాము, ఆ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. సంవత్సరాల తరబడి ఒకటే పిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం దాన్ని ఎలా ఎంటర్ చేస్తున్నామో చూసేవాళ్ళు కొందరు ఉన్నారు, గమనించేవాళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి అది వెళుతుంది కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అలాంటి నెంబర్లు ఎంటర్ చేసి మన దగ్గర డబ్బులు డ్రా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత దృఢంగా మనం సైబర్ క్రైమ్లు నుండి తప్పించుకోగలుగుతాం.
1: అలాగే ఇటీవల కాలంలో ఎక్కువగా సెల్ ఫోన్కి ఇతర మెసేజ్ల ద్వారా కానీ, వీడియో మెసేజ్ల ద్వారా కానీ క్యూఆర్ కోడ్లు పంపిస్తున్నారు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు కూడా మనం అనేక చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ క్యూఆర్ కోడ్ల పట్ల ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో చెప్తారా?
2: చాలా మంచి ప్రశ్న అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయకూడదు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ ఎందుకు చేయాల్సి వస్తున్నది? మీకు డబ్బులు పంపిస్తున్నాం తీసుకోండి అని చెప్తున్నాడు వాడు. మనం ఆశపడుతున్నాం, ఆశపడి మనకేదో లాటరీలో వచ్చిందనో, ఏదో రిఫండ్ వచ్చిందనో, ఏదో స్కీమ్లో పెడితే మనకు రిటర్న్స్ వచ్చాయనో వాడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే నిజమే కామోసు అనుకొని మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామో మనం ఇబ్బందుల్లోకి పడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ రకమైనటువంటి పని చేయకూడదు. అది చేయకపోవటమే ఉత్తమం, చేసిన తర్వాత ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి చేయకుండా ఉండాలి.
1: అలాగే బ్యాంకుకు సంబంధించి అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు కనుక పోగొట్టుకున్నట్టయితే ఏ విధంగా బ్యాంకు వారిని అప్రోచ్ అవ్వాలి? ఎన్ని రోజుల్లోగా అప్రోచ్ అయితే తిరిగి మన డబ్బులు క్షేమంగా మన అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది?
2: ఇంతకుముందు చెప్పినట్లుగా 1923కి మనం 1923 అనే నెంబర్కి మనం డబ్బులు పోగొట్టుకున్న వెంటనే మనం ఆ సమాచారాన్ని వారికి ఇవ్వటం అనేది అవసరం. 2, ఏ బ్యాంకు ద్వారా అయితే డబ్బులు పోగొట్టుకున్నామో ఆ సమీప బ్రాంచ్కి వెళ్ళి మనకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం మనం చేయటం అవసరం. సో ఏ విధంగా డబ్బులు పోగొట్టుకున్నామో అన్న విషయం అందరికీ తెలిస్తే ఇబ్బంది అవుతుందన్నటువంటి ఆలోచనను వదిలేసి మనం మనకు తెలియగానే వెళ్ళటం అనేది చాలా అవసరం. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఆధార్ కార్డు ద్వారా మాదక ద్రవ్యాలు పార్సిల్స్ వచ్చాయి, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంది లేదా మీ ఆధార్ కార్డు దానికి లింక్ అయ్యి ఉంది, కాబట్టి ఇది పెద్ద మోసం, ఇందులో మీరు ఇరుక్కున్నారు. దీని నుంచి బయటపడాలంటే మా అకౌంట్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటిది ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఇటీవల కాలం.
1: అవునండి, ఇటీవల కాలంలో మీ పేరున ఒక పార్సిల్ వచ్చింది, పార్సిల్ తీసుకోవడానికి మీరు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కట్టాలి, ఇట్లా కూడా అడుగుతున్నారు.
2: కాబట్టి ఇది అసలు పెద్ద మోసం. అంటే మీరేమి ఆ రకమైనటువంటి పార్సిల్కు మీరేమి కర్త కాదు, కర్మ కాదు, మీరేమి అలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆ లావాదేవీలతో

0: అయినప్పటికీ కూడా ఎవరో ఒక అనామకుడు ఫోను చేయగానే మనం ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాము, ఎందుకు బెదిరింపుకు లొంగుతున్నాము అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ రకమైనటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే ఈ సైబర్ నేరాల నుంచి, ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం.
1: ఈనాటి కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ అంటే ఈ సైబర్ మోసాల గురించి, అలాగే సైబర్ మోసాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి అనే అంశాల మీద చాలా విలువైన విషయాల్ని మాకు తెలియజేశారు డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తే. నమస్కారం.
2: మీరు ఇంతవరకు వినియోగ దర్శనంలో వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అనే అంశం గురించి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 5 పదుల కాలం నాటి కొల్లేటి ప్రజల జీవన పరిణామ శబ్ద చిత్ర మాలిక కొల్లేటి జాడలు ధారావాహిక. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు. నిర్వహణ శ్రీమతి ముంజలూరు కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ యోగానందేశ్వర రెడ్డి. వినండి కొల్లేటి జాడలు ధారావాహిక.

0: ఎవరే అది? ఓసే సత్యవతి, నువ్వా? సీతమ్మ కూతురువే కదా. అవునులే, అమ్మ బుద్ధులు కాక నీకు ఇంకేమొస్తాయి? నీ అమ్మ తెల్లారు లేచి నీ పెద్దమ్మ లక్ష్మ మీద దండకాలు చదువుద్ది, నువ్వేమో గుడ్డలు చాచుకుని ఆరుబయట వంకరలు తిరుగుతున్నావు.
1: ఎందుకంటా నోరు పారేసుకుంటా?
0: నేను పారేసుకునేది నోరేనే పాచిదేనా? నువ్వు ఒళ్ళుపై తెలవకుండా ఉన్నావు. ఆ ఓణి ఎక్కడుండాలి? ఎక్కడుంది చూసావు? ఇదంట పోయే మగ సచ్చిన వాళ్ళని కుక్కలను ఉసుగొల్పినట్టు ఉసుగొల్పుదాం అనుకుంటున్నావా? కొవ్వెక్కు కొట్టుకుంటున్నావు. నీకు బుద్ధులు నేర్పాల్సిన మీ అమ్మ.
1: అమ్మ సూడే, పిచ్చమ్మ మెట్ట తడుతుందో.
2: నువ్వు గమ్మునుండు, నాకేం చెప్తావు? ఆమెతో నేను పడలేను.
1: లక్ష్మణ్ పెద్దమ్మని తిడతావుగా.
2: నేను తిట్టానా? నువ్వు నోరు మీవే బాబు.
0: ఏంటే మీ అమ్మకి చెప్తున్నావు? రమ్మను. నీ అమ్మను కాదు, దానమ్మనైనా సరే రమ్మను. ఎవత్తి నీకు వత్తాస పలుకుతుందో. కొవ్వుతో కొట్టుకు సస్తన్నారు ఒక్కొక్కటి. ఏదైనా పడ్డాలు మీకు అన్నా నయం. చచ్చా ఏదో బతుకులు.
3: వెళ్ళిపోయింది.
4: అబ్బా, ఈ పిచ్చమ్మ నోరుకి అందరు ఆడవాళ్ళు భయపడాల్సిందే. ఎందుకో మరి ఆ మనిషి అలాగయింది. పెద్దది కదా, ఎవరూ ఏమనలేరు.
3: ఇప్పటి సంగత 30 ఏళ్ళుగా ఆమె అలాగే ఉందంటారు.
4: అవును, మా అత్త అనేది ఈ పిచ్చమ్మ సంసారానికొచ్చి ఓ కొడుకును కన్నాక 6 నెలలకే కొల్లెట్లు దోని తిరగబడి మొగుడు సచ్చిపోయాడంట. అప్పటినుంచి ఈమె అంతేనట.
3: ఊర్లో ఎవరైనా కొంచెం నదరుగా అలంకరించుకుని ఈమె కళ్ళబడ్డారా? ఇంతే సంగతి. ఆడోళ్ళని తిడుతూ బతికేస్తుంది. ఆస్తుంది, పెద్దది, ఎవరేమంటారు? నీ తోటికోళ్ళు సీతమ్మకైతే పిచ్చమ్మంటే పిచ్చభయం. నోరెత్తదు, పెతాపం అంతా నీమీదే. తెలివి తక్కువది.
5: కొల్లేరులోని పులపర్రు నుండి కైకలూరు పోవాలంటే అడ్డరోడ్లోంచి చింతపాడు రోడ్డెక్కి పోవాలి. చదువుకోవడానికి కైకలూరులో హై స్కూల్ ఉంది. తాలూకా ఆఫీస్ దాటితే హై స్కూలు. పులపర్రు నుండి మురిక్కాలం వంతెన మీదుగా వస్తే ఎంత లేదన్నా 5-6 మైళ్ళు ఉంటుంది. మధు కైకలూరులో చదువుతున్నాడు. రోజూ సైకిల్ మీదే వెళ్తూ ఉంటాడు. చీకటి పడే వేళకి ఊరు చేరాలి. బాగా చీకటి పడితే రాత్రికి చదువుకునే ఓపిక ఉండదు. తెల్లారగట్ల లేవాల్సిందే. ఇంకా ఇంట్లో కొన్ని పనులు తప్పవు. తమ ఊళ్ళో అందరూ మధుని గౌరవిస్తారు. సగానికి పైగా వాళ్ల బంధువులే. ఆ రోజుల్లోని బంధాలు, అభిమానాలు, ఆప్యాయతలే స్వచ్ఛమైనవి అంటారు. ఆనాటి విషయాలను ఈనాటికి అపురూప జ్ఞాపకాలుగా అందంగా ఆనందంగా నెమరేసుకుంటారు.
6: ఏంటి చిన్నమావయ్య, ఇలా వచ్చావు?
7: ఏడేంటి సీన్గాడు?
6: ఈకల్లా మంగళవారంగా కైకలూరు సంతకెళ్తున్నారా? ఈడు వెంటబడితే పోన్లే పిల్లాడని తీసుకుపోతున్నా.
7: సర్లే, సైకిల్ ఎక్కండి. ఏం నడుస్తారు?
8: నేను ముందెక్కుతా, నేను బెల్ కొడతా.
7: సర్లేరా, అలాగే ఎక్కు. కానీ జాగ్రత్త, కాలు సరిగ్గా పెట్టుకో.
8: అలాగే. బాబాయ్, నువ్వు వెనకెక్తావా?
6: ఒరే మధు, ఆ క్యారియర్ సంచి నాకి, నేను బొడ్డుకుని వెనక కూర్చుంటా.
7: సరే చిన్నమావయ్య, అయినా నీకు కావాల్సినవి ఏంటో చెప్తే నేనే సంతలో కొని తెచ్చావండిగా.

0: అనవసరంగా నువ్వు వస్తున్నావు అనుకుంటే నీతో పాటు ఈ సీనుగాడిని తెస్తున్నావు ఎందుకు?
1: సంతకొచ్చి సాన్లు లేందిరా, ఈడేమో నేను వత్తని ఎంటబడ్డాడు, సరే కదా అని తీసుకొచ్చా. ఆడు సంతలో ఏం కొంటాడు అడుగు.
0: ఎరా సీను, ఏం కొనుక్కుంటావురా? ఒరే నిన్నరా,
1: వీడన్నిటినీ చిత్రంగా చూస్తున్నాడు.
0: ఒరే బెల్లగొట్టం ఆపరా.
2: ఏంటి,
0: నువ్వు ఏం కొనుక్కుంటావురా సంతలో?
2: నేనా? నాకా?
0: ఆ నీకే. ఏం కావాలి సంతలో?
2: జిలేబీ.
0: ఇంకా?
2: చెరుకు ముక్కలు.
0: ఓహో, ఇంకా?
2: అంతే.
0: అంతేనా? ఇంకోటి చెప్పు.
2: ఇంకోటి
0: చెప్పరా, ముచ్చటగా మూడు చెప్పు.
2: జిలేబీ
0: చెప్పావుగా, జిలేబీ, చెరుకు ముక్కలు, ఇంకోటి చెప్పు.
2: ఇంకోటా? ఆ నిమ్మతొనలు.
1: వీడికి జిలేబీ ఉంటే అసలు ఇంకేం అక్కర్లా కదరా సీను.
2: నువ్వు కొనిస్తావుగా.
1: సర్లే, వీడిని అత వస్తానని పేచీ పెట్టిందే జిలేబీ కోసం. పోయిన మంగళవారం సంతకెళ్ళిన కాకయ్య గారి బెమ్మంతో జిలేబీ తెమ్మని చెప్తే ఆడు మర్చిపోయి వచ్చాడంట. ఈ మంగళవారం నేను కూడా అట్టగే మర్చిపోతానని నాతో బయలుదేరాడు.
0: ఓ అదే సంగతి. నేను రోజూ కైకిలూరు వస్తాగా, నాకు చెప్తే రోజు ఒక జిలేబీ బొట్టలను తెచ్చిచ్చేవాడినిగా.
2: నిజంగానే బావయ్య? రోజునా?
0: నిజంగానేరా. నేను రోజు వస్తాగా శ్యామలాంబ గుడి దగ్గర మిఠాయి బండి ఉంటుంది, సాయంత్రం నేను వచ్చేటప్పుడు ఆ బండి దగ్గర జిలేబీ అమ్ముతా ఉంటారు. రేపటి నుంచి రోజు జిలేబీ తెమ్మంటావా?
2: తే
1: తే అనగానే సరే, మరి డబ్బులు?
0: డబ్బులదే ఉందిలే మావయ్య, పెద్ద మావయ్యని అడిగి తీసుకుంటాలే.
1: ఇంకా నయనరా, రోజు జిలేబీ అంటే పురపోసనాలు పట్టుకుంటాయి. ఇట ఎప్పుడన్నా వారానికో మారంటే పర్లేదు కానీ రోజు తినకూడదు. ఊరే బిల్లాపు.
0: మావయ్య సాయంత్రం ఎక్కడుంటారు?
1: అబ్బో సాయంత్రం దాకా ఎందుకు, మేము వెళ్ళిపోతాంలే, మా కోసం చూడమాక.
0: ఎట్టెళ్తారే?
1: ఎవరిలో ఒకళ్ళ బండికి వెళ్తాంలే.
0: సరే మరి నేను వెళ్తా.
1: మంచిదిరా. ఒరే సీను, చేయొద్దును మాకరా, చేయొదిలితే తప్పిపోతావు.
3: అబ్బా తెమలండే, పురుగులు చూడండి, మెరుపులు శబ్దాలు పిడుగుల్లా, ఆ అవజాన్ వస్తుంటే వానొస్తుందేమోననే జ్ఞానము భయం లేకుండా బేరాలు ఆడుతున్నారు. బేరాలు పదండే. ఎవరు నువ్వు? ఏడమాక ఏడమాక, ఎర్ర తేలిలా ఉన్నారు ఈ పిల్లాడెవరు, ఎక్కడో చూసినట్టుంది. ఓ బాబో, మన అక్కినేని పిల్లడే, మన రంగయ్య గారి పిల్లడు. ఏమబ్బా ఎందుకు ఆడుతున్నా, సంతలో తప్పిపోయావా?
2: నేను కాదు, నేను ఇక్కడే ఉన్నాగా, మా బాబాయ్ తప్పిపోయాడు.
3: ఓ శ్రీ పిల్లాడు బంగారం గాను, చూడవే ఏం తప్పిపోలేదట, ఈయన బాబాయ్ తప్పిపోయాడట. ఇగో ముత్యాలు రాణక్క, ఇలా రండే, ఈ బాబు తప్పిపోయాడు చూడండి. ఈ బాబు బాబాయ్ తప్పిపోయాడంట, ఎంత ఇదిగా చెప్తున్నాడు.
2: అందరూ నేను తప్పిపోయాను అంటారేంటి, తప్పిపోయిన వాళ్ళు ఎవరికి కనపడరు, నేను అందరికీ కనపడుతూనే ఉన్నా, చూస్తా చూస్తా తప్పిపోయాను అంటారు. భాస్కరం బాబాయ్ని ఎవరూ పట్టించుకుని ఎతకరు. జిలేబీ కొంటానన్నాడు, నా దగ్గరుండే పావులా పడిపోతుందని తనే తీసుకోపోయాడు.
3: సరేలే పద, ఏమో ఊళ్ళోకి వెళ్ళే, నన్ను చూసావా ఎప్పుడన్నా?
2: గిట్టమూర్తి పిల్లని.
3: కోరి పిల్లడా, బాగానే గుర్తు పెట్టుకున్నావే.
2: నువ్వు అప్పుడు మాకు బొమ్మిడాయలు తెచ్చిపెట్టావుగా.
3: ఎప్పుడు? నిజమే. సరే దాదా, అలా మెల్లగా కాదు, పరుగు పెట్టాలా, వానొచ్చేలా ఉంది. ఓయ్యా రా రా రా, వెనక పడుకో, తొందరగా రాయ్యా. ఎవరి పిల్లాడే అట్టదిగిపోతున్నాడు, పాపం పిల్లాడు బురదలో పడ్డాడు. మా పిల్లోడే. ఏంటబ్బా ఎట్టబడ్డా, జారిందా ఎదవాలి, ఇప్పుడే రాదా? సరేలే ఉండు, ఈ బుట్టలో కూర్చో, కదలకుండా కూర్చో, కదిలితే పడతావు. ఏంటి, మా వదిన ఎవరో పిల్లవాడిని బుట్టలో వేసింది? మరే మీ అన్న ఒక పనికిమాలినాడు అయ్యాడు, ఈయన పనికొస్తాడేమోనని. ఇగో ఈ మురికి కాలం వంతుని వచ్చింది, బుట్టలోంచి బయటికి రా అయ్యా.
4: అబ్బా ఏంటయ్యా, ఏం మీద పడతారు, పడేస్తారా ఏంటి, అసలే పిల్లోడు అర్థంగా ఉన్నాడు.
5: నిన్ను పడేస్తాను, మాకు పని లేదా వెళ్ళి అటు చూడు, వంతుని బొక్కల్లో నుంచి పావులు ఎట్లా తొంగి చూస్తున్నాయో.
4: చూస్తే ఏం చెప్తాయ్యా, ఎప్పుడు పావులు మొక్క చూడలే, కొల్లు ఎట్లా ఉంటాలో మళ్ళీ వరద కొయ్యలను చూసి భయపడుతున్నావే.
5: వరద కొయ్యలా, ఇటు చూడు కాసు పావులు ఉన్నాయి.
4: గొడవసే మాట, వాటికి మాత్రం ప్రాణ భయం ఉండదేంటి. ఏంటయ్యా మీరు నేను తప్పన్నారా?
5: ఏంట కారం కేసి చూడు.
4: బొబ్బులు చూసినప్పుడే అనుకున్నా, పైన బాగా కొండపోత కూర్చున్నట్టుంది. తడిసో గిడిసో కొంపకు చేరుకోవడం మంచిది, మనకు వచ్చేటట్టే ఉండదు.
5: మనక
4: ముసలి ముసలి మొత్తం పదంగా.

0: అమ్మా, నేనెక్కడున్నాను?
1: మనింటోనేలే. ఏందయ్యా ఆ వాన్లో, ఆ నీళ్ళొడ్డున, ఆ పాములకంత పక్కన నీకు నిద్రట్ట పట్టిందయ్యా. ఆ కిట్టమూర్తె గనక నిన్ను చూడకపోతే, ఆ వరద నీళ్ళల్లో పడి కొట్టుకుపోతే అప్పుడు నేనేమవ్వాలరా నాయన?
0: కిట్టమూర్తి నన్ను ఎత్తుకొచ్చాడా? ఆడు పెళ్ళావు నన్ను మురిక్కాల వంతెన కింద దించిందిగా.
1: అవునాయనా, కిట్టమూర్తి పడవలో వేసుకుని నువ్వు తడవకుండా నీ మీద గొడుగు పట్టి మరీ తీసుకొచ్చాడు. మురిక్కాలంలో నీళ్లు పెరిగిపోతుంటే అక్కడున్నాళ్ళంతా ఏం చేయాలరా భగవంతుడా అని ఏడుతున్నారు. మన కిట్టమూర్తి ఆ కాలువలో పడవ మీద వత్తు వంతెన కింద దాళ్ళని చూసి ఇంకా అక్కడ నించున్నారేంటి, మొలకొత్తోంది, పడవ ఎక్కండి, ఈ వాన కొంప ముంచెట్టుంది అన్నట్ట. ఎక్కండెక్కండి అనగానే మన ఊరోళ్ళంతా ఎక్కేశారు. చుచ్చుమిల్లోళ్ళు నిలబడిపోయారు. అప్పుడు కిట్టమూర్తికి వాళ్ళ కాళ్ళ సందుల్లో గుండా పడి నిద్రవుతున్న నువ్వు కనబడ్డావట. ఆర్ని, మన రంగయ్య గారు అబ్బాయిరా ఈయన, ఇట్టబడి నిద్రవుతున్నాడు అంటే అందరూ ఎరగబడి చూసి ఒకటే నవ్వులంట.
0: నేను నిద్రోయానా?
1: మరి నేనా? ఓ పక్క మొలకొస్తుందనే గోల, ఓ పక్కన జోరు వాన, ఓ పక్క పాములు, కింద చూస్తే ఎగుడు దిగుడు తడి నేల, వీటన్నిటికంటే జనం గోల, ఏడుపులు అరుపులు, నీకు నిద్రట్టా పట్టిందయ్యా.
0: నిద్రపోయానా? ఏందో.
1: సర్లే, ఎట్ట అయితేనే నిన్ను పడవలో వేసి కిట్టమూర్తి తీసుకొచ్చేదాకా నేను మీ నాన్న మళ్ళీ నిన్ను కళ్ళ చూస్తాం అనుకోలేదయ్యా.
0: ఊరుకోయే అమ్మా, భాస్కరం బాబాయ్ తప్పిపోయాడే, దొరికాడా?
1: దొరికాడయ్యా మీ నాన్నకి. ఏడుపు ముఖం పెట్టుకొచ్చి అయ్యా ఇంటికి వచ్చాడా అని అడుగుతూ వచ్చాడు. ఎన్నడూ ఎవరి మీద చెయ్యతని మీ నాన్న పిల్లాన్ని సంతలం వదిలి ఏం ముఖం పెట్టుకొచ్చావురా అని మీ భాస్కరం బాబాయ్ని రెండేశాడు.
0: ఎందుకు కొట్టాడు?
1: బాబాయ్ ఏమన్నాడంటే, ఆడే ఎక్కడో తప్పిపోయాడు, నన్నేం చావమంటావు, జోరున వానొచ్చి సంతలో ఒక్క పురుగు కూడా లేకుండా పోయేదాకా ఎతికి ఒకవేళ నే కనపడలేదని ఎవరేంటన్నాబడి ఇంటికొచ్చాడేమోనని ఏడుస్తా నానాయాతలు పడి వచ్చా అన్నాడు.
0: బాబాయ్ ఏడ్చాడా?
1: నాన్న కొట్టినందుకు ఏడవలే, నువ్వు తప్పిపోయావని మీ బాబాయ్ ఒకటే ఏడుపు.
0: బాబాయ్ తప్పిపోయాడు.
1: అబ్బా సర్లే అయ్యా, నువ్వు లేకుండా మీ బాబాయ్ రావటం, మొనకొచ్చి పడటం, నువ్విక మాకు కనపడమనేసరికి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో ఆ దేవుళ్లే కిట్టమూర్తి రూపంలో వచ్చి నిన్ను మాకిచ్చినారు నాయన.
0: అమ్మా, మంచం కింద నీళ్లు
1: మునక నాయన, ఊరంతా నీళ్లలో మునిగిపోతుంది, కొల్లేరు ఊరి మీదకు వచ్చేసింది, ఈ నీరు ఎప్పటికి తీస్తుందో, పైన కురిసే వానలకు వరద పెరిగిపోతుందో ఏమో, దిక్కు తోచక జనం అల్లాడుతున్నారు.
0: నానేడమ్మా?
1: మొనకొత్తుంటే మీ నాన్న ఇంటో ఉంటాడా? ఊర్లో గొడ్డు గోద పిల్ల మేక అందరి మంచి చెడ్డా చూడాలిగా, వెళ్ళాడు. నువ్వు లేనాయన, ముఖం కడుక్కో, సద్దన్నం దిందుగాని.

0: ఆకాశమంతా మబ్బులు, కీకా మండలంలాగా అయింది. ఈదురుగాళ్ళు, పెద్ద దొడ్డి, పులిదొడ్డి, లాడుకోడు, అన్ని చోట్ల పండిన పంటంతా పనల మీద, కోతల మీద, కుప్పల మీద, కళ్ళంలోనూ ఒక్కో రకంగా ఉంది. ఆ పంట మీద ఊరి రైతుల ఆశ. వారి నోటికి అందాల్సిన పంట కొల్లేటి నీటికి అందింది. కాలం కాని కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండం, మాయవాన మళ్లీ రైతుల జీవనాధారాన్ని ముంచింది. మొలకొస్తే అది పెరగడమే తప్ప తరగదు. మొలకని ఎదుర్కొని బతుకు పోరాటంలోకి జనం దిగకపోతే పంటతో పాటు పశువులు, ఆఖరికి వారి ప్రాణాలు అర్పణమవుతాయి. పోయినవి పోగా ఉన్నవాటిని కాపాడుకోవడానికి జనం నడుం కట్టారు. కొల్లేటి మొలకల్లో జనజీవితాల గురించి వచ్చే భాగం కొల్లేటి జాడలు.
1: మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక 5వ భాగం విన్నారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరు కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో శ్రీయుతులు డాక్టర్ చుండూరు మాణిక్యరావు, ఎస్ఎల్ఎన్ రాజు, పి ప్రశాంత్ కిరణ్, ఎన్ మధు. శ్రీమతులు ముంజులూరు కృష్ణకుమారి, వై లక్ష్మి, సి సరస్వతి, వి ప్రసన్న, ఎస్ శ్రీదేవి, ఎం పావని పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 6వ భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

0: After UAE airline resume operations, a headline in the paper also says Iran proposes a 30-day plan to end war, says it has received US reply. And finally, a headline in the Tribune states artificial intelligence to create 6 million healthcare jobs in India by 2030. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And in sub early trends, in counting for assembly elections, early trends have started coming in for Kerala, Tamil Nadu, Assam and West Bengal. In Kerala, trends are available for 11 seats. Congress is leading in 5 seats, CPIM in 3 seats, BJP, RSP and Independent in 1 each. In Tamil Nadu, trends are available for 2 seats, DMK and TVK are leading in 1 each. In Assam, trends are available for 10 seats, BJP is leading in 9 constituencies and AGP in 1. The first trends have also started coming in from West Bengal. BJP is leading in all 3 constituencies for which trends are available. And now before we end the bulletin, the headlines once again. Counting of votes begin for assembly elections in Assam, West Bengal, Kerala, Tamil Nadu and Union Territory of Puducherry. Counting also underway for by-polls in 7 assembly constituencies. India rejects Nepal's objection to Kailash Mansarovar Yatra through Lipu Lake Pass, calls it unjustified. IMD forecasts thunderstorms accompanied with hailstorm over North India, including Haryana, Himachal Pradesh, Uttar Pradesh and Uttarakhand today. United States to launch Project Freedom to guide stranded ships safely out of Strait of Hormuz. And in IPL cricket, Gujarat Titans defeat Punjab Kings by 4 wickets in Ahmedabad last night. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
3: అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన పి సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పాడేరు మండలం తుంపాడ గ్రామంలో నీటి వనరులను గుర్తించి వాటి అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు. భూగర్భ జలాల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, నిర్ధారణ బాధ్యతాయుత నీటి నిర్వహణ, చెరువులు సుందరీకరణతో పాటు మొక్కలు నాటాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. జిల్లాలో భూగర్భ జలాలను పెంచే దిశగా చెక్ డ్యాంలు, ఫారం ఫండ్స్, సోక్ పీట్స్ నిర్మాణాలకు మండలాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్నలి దేక పాడేరు ఐటీడీఏ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించి గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. ముంతమామిడి గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన పిఎం జన్మన్ బహుళ ప్రయోజనాల భవనాన్ని సందర్శించి వందన్ వికాస్ కేంద్రం ద్వారా గిరిజన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థుల వసతి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. జిల్లాలోని జాతీయ రహదారి 516E విస్తరణ పనులు, అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు అధికారి, ఇంజనీరింగ్ బృందాలు, సైట్ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు పనుల్లో నాణ్యతపై రాజీ పడవద్దని, నిబంధనలను ఉల్లంఘన తగదని, సమన్వయంతో పనులు వేగవంతంగా చెయ్యాలని, కాంట్రాక్టర్ ట్రాఫిక్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గడువులోపు పనులు పూర్తి చెయ్యని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాలకు అన్న సంపూర్ణ సేవను మరింత విస్తరించే దిశగా 61 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అన్న క్యా

0: క్యాంటీన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ప్రారంభించారు. పేదలకు కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, మోదకొండమ్మ అమ్మవారి జాతర 17, 18, 19 తేదీలలో రాష్ట్ర గిరిజన జాతరగా నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుక్తంగా వ్యవహరించి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించాలని ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈ రన్ ద్వారా ఖచ్చితమైన జనగణన సమాచార ప్రాముఖ్యతను గూర్చి ప్రజలకు తెలియజేస్తూ అందరూ చురుకుగా పాల్గొని జనగణన స్వీయగణన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తమ భవిష్యత్ కోసం మీ పేరు నమోదు చేసుకోవాలని సందేశంతో కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా రహిత సమాజం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్న దోమకాటు ద్వారా వ్యాపించే ప్రాణాంతకర వ్యాధిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు అందరూ కలిసి మలేరియా నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని సమాచారంతో వచ్చే నెల కలుసుకుందాం.
1: మీరు ఇంతవరకు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ పి సూర్యారావు, ఆకాశవాణి.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు. చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట భూకైలాస్ చిత్రంలోంది. గానం ఘంటసాల పి. సుశీల, సాహిత్యం సముద్రాల సీనియర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట స్వప్న చిత్రంలోంది గానం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం రాజశ్రీ.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో. ఆపాత మధుర గీతాలు వినవతున్న తర్వాతి పాట గురు శిష్యులు చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినుబుతున్న తరువాతి పాట వియ్యాలి వారి కయ్యాలు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం వేటూరి సుందరామూర్తి. సంగీతం సత్యం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినుబుతున్న తరువాతి పాట ఇంటింటి రామాయణం. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇ గాయత్రి గారి వీణావాద్య కచేరీ వింటారు. ముందుగా బృందావన లోల తోడిరాగం, రూపకతాళం, చాగరాజ కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్య కచేరి విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. ముందుగా వినబోతున్న పాట బన్నీ చిత్రంలోని గానం సాగర్, మాలతి, సాహిత్యం చంద్రబోస్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
7: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో అత్యాధునిక సౌకర్యాలు.

పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. May 6 బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 9:40. నమస్తే అమరావతి. సినీ గీతాలు వింటున్నాం. వినిపోతున్న తిరువతి పాట మల్లెపూ చిత్రంలోని గానం కార్తీక్ శ్రేయ ఘోషల్, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

0: అమ్మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట ఖైదీ నెంబర్ 150 చిత్రంలోని గానం హరిచరణ్, శ్రేయ ఘోషల్ సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవి శ్రీప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట మనసులో మాట, చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట చెన్నకేశవరెడ్డి చిత్రంలోంది, గానం ఎస్బి బాలసుబ్రహ్మణ్యం, సునీత సాహిత్యం, వేటూరి సుందరామూర్తి.

0: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుపై.
1: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
0: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచం వేగంగా డిజిటల్ మార్పు దిశగా పయనిస్తున్న ఈ కాలంలో కృత్రిమ మేధస్సు, ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలు అభివృద్ధికి కీలకంగా మారాయి. ఆధునిక సాంకేతికతలను ప్రజలకు చేరువ చేయడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, పరిశ్రమలకు పరిష్కారాలను అందించడం వంటి అంశాల కోసం గూగుల్ సంస్థ క్లౌడ్ ఏఐ హబ్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి విద్యార్థులు, స్టార్టప్లు, ఐటీ నిపుణులకు ఒక శక్తివంతమైన వేదికగా మారి నూతన ఆవిష్కరణలకు దారితీయడమే కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అటువంటి గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో April 28 ఘనంగా శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం నగరం ఇటీవలి కాలంలో ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కు శంకుస్థాపన జరగడం నగర అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతికతలకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ యుగంలో ఈ హబ్ స్థాపనతో విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ రంగంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ పాల్గొన్నారు. అలాగే గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ప్రతినిధి జీత్ అదానీ, హైదరాబాద్లోని US కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా తదితరులు హాజరయ్యారు. అదానీ కనెక్స్ ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 GB హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 601 ఎకరాలు కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ గూగుల్ ఏఐ డేటా సెంటర్తో విశాఖపట్నం ఇక ఏఐ పట్టణంగా మారుతుందన్నారు. విద్య, వైద్యం, అంతరిక్షం, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో కృత్రిమ మేధ ఏఐ విప్లవం వస్తోందని, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని అన్నారు. అవగాహన ఒప్పందం చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరిగిందని అన్నారు. ఐటీ సేవల రంగంలో భారత్ గొప్పగా ఎదిగిందని, దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయిందని, సెమీకండక్టర్లు, చిప్, ల్యాప్టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా చొరవతో మొబైల్ తయారీ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశామని, భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు.
2: We became IT services leader in the world. All the initiatives that were taken in 1990s, then in the early 2000s, what we missed out at that point was manufacturing. That missing part was the manufacturing piece, whether it is electronics manufacturing, semiconductor manufacturing, mobile phone manufacturing, that part we really missed out at that point of time. That entire ecosystem requires both software leadership and hardware leadership. And that is what has changed in the last decade. When Honorable Prime Minister Shri Narendra Modi ji started the Make in India program, one of the first things he focused on was electronics manufacturing. Today, mobile phone has become the single most exported item in our country. And this is just the beginning.
0: డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలు కృషి చేయాలన్నారు. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయు చిప్లను ఇక్కడే ఉత్పత్తి చేసేలా చూడాలని కోరారు. తద్వారా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలుందని తెలిపారు. పరిశోధన, రీసైక్లింగ్ లేదా మురుగునీటి వినియోగం వంటి ఏ రంగంలోనైనా సుస్థిరత సాధించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని విధాలుగా పూర్తి మద్దతు అందజేస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: So I'll request for proposals from Google as well as other industry participants where we can do more energy efficiency. Efficiency in water consumption. It's a very emotional, very important point from sustainability perspective that we should try and reduce water consumption. So I'll ask the industry that whatever possible from the government side, we will be fully supporting you in the research, in recycling, in using wastewater, in every which way, whatever you think, we'll be very happy to support you in reducing water consumption, but please make it a mission to reduce water consumption.
0: ఏఐ డేటా సెంటర్కు సంబంధించిన 3 సముద్రగర్భ కేబుళ్లు ఇక్కడ విశాఖపట్నంలో కలుస్తాయని, ఒక కేబుల్ పసిఫిక్ మహాసముద్రం గుండా ఆస్ట్రేలియాకు ప్రయాణించి అక్కడి నుండి అమెరికా పశ్చిమ తీరానికి చేరుకుంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండవ కేబుల్ మధ్య ప్రాచ్యం గుండా ఐరోపాకు వెళ్లి తదనంతరం అమెరికాను చేరుకుంటుందని, మూడవ కేబుల్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా ఆఫ్రికా గుండా ప్రయాణించి నేరుగా అమెరికాకు చేరుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా భవిష్యత్తు సాంకేతికతలకి కీలక మౌలిక సదుపాయాలను అందించే 3 ప్రధాన సముద్రగర్భ కేబుళ్లు ఇవే అవుతాయని తెలిపారు. దీన్ని సాధ్యం చేసినందుకు గూగుల్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది దేశ సాంకేతికత రంగంలో ఒక అద్భుతమైన గొప్ప మైలురాయి అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
2: 3 సబ్సీ కేబుల్స్ విచ్ విల్ ల్యాండ్ హియర్ ఇన్ విశాఖపట్నం. 1 కేబుల్ విల్ గో ఆల్ ది వే టు ఆస్ట్రేలియా వియా ది పసిఫిక్ ఓషన్ టు ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ యుఎస్. Second one will go Middle East to Europe, then to US. Third one will go around the Cape of Good Hope, the African, and then go straight to US. So these will be 3 major subsea cables which will give very important infra for our entire journey forward. So thank you Google for doing that. That's a big thing for our country.
0: అలాగే రాష్ట్రంలో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనుల గురించి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్ కేవలం 886 కోట్లే ఉండేదని, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్కే 10,134 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. దేశంలో తొలిసారిగా నవనిర్మాణ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
2: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone. This entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
0: అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కేవలం ఒక ప్రాజెక్టు కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే సాంకేతిక విప్లవానికి నాంది అని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 28వ తేదీని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త టెక్ యుగానికి శ్రీకారం చుట్టిన రోజుగా గుర్తుంచుకోవాలని అన్నారు. సెర్చ్ ఇంజిన్గా ప్రారంభమైన గూగుల్ సంస్థ ఇప్పుడు డేటా, క్లౌడ్, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న సంస్థగా ఎదిగిందని, అలాంటి సంస్థ విశాఖను ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.
3: ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకునింది.
0: విశాఖను గ్లోబల్ టెక్నాలజీ సిటీగా తీర్చిదిద్దామని, గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని, ఇది కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా జ్ఞానం, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా పెంచుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది గేమ్ చేంజర్ అవుతుందని, గతంలో వలసలకు గురైన ఈ ప్రాంతం ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఆకర్షించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మేధో వలస, టాలెంట్ మైగ్రేషన్ ముగిసిందని, ఇకపై ప్రతిభకు గమ్యస్థానం, టాలెంట్ డెస్టినేషన్ గా విశాఖ నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా లభించిందని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం ఎంతో ముఖ్యమైనదని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కేంద్ర రాష్ట సమన్వయం ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టమైందని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా గూగుల్ ప్రాజెక్టు నిలుస్తుందని, దేశానికి ఏఐ డేటా గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
3: ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వ కారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 135,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది పెద్ద అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఆల్ దీస్ ప్లేసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నౌ.
0: 2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి సరఫరా, విద్యుత్తు, మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి లోటు లేకుండా రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గోదావరి నదీ జలాలను 60 రోజుల్లో విశాఖకు తరలించే ప్రణాళికను కూడా వివరించారు. అదాని గ్రూప్, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఇప్పటికే గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంటి ప్రాజెక్టులు నగర అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో విశాఖను లాజిస్టిక్స్, ఐటీ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ గూగుల్ డేటా హబ్ ప్రాజెక్టు సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. అదానీ కనెక్స్ మరియు ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. విశాఖపట్నం పరిధిలోని తర్లువాడ, రాంబెల్లి, అడవివరం ప్రాంతాల్లో మొత్తం 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మాణం కానుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనున్న ఈ ప్రాజెక్టు భారతదేశంలో ఏఐ డేటా నిర్వహణకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే కాకుండా సహాయక రంగాల్లో కూడా వేలాది ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. విశాఖలో స్థానిక యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారిని రంగాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, ఏఐ హబ్ ఏర్పాటు అనేక రంగాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా సాంకేతిక, ఆర్థిక, ఉపాధి రంగాల్లో ఇది ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకుల అంచనా. మొదటగా యువతకు అధునాతన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు విస్తరిస్తాయి. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ పొందడం ద్వారా వారు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతారు. రెండవది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఐటీ కంపెనీలు, స్టార్టప్లు, టెక్ సంస్థలు ఈ హబ్ చుట్టూ అభివృద్ధి చెందడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. మూడోది, స్టార్టప్లకు ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారుతుంది. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి అభివృద్ధి చెందగలుగుతాయి. అలాగే విదేశీ, దేశీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం పెరుగుతుంది. విశాఖపట్నం ఒక ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా ఎదిగి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ హబ్ విశాఖపట్నం అభివృద్ధికి ఒక కీలక ప్రేరణగా నిలుస్తుంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, ఏఐ హబ్ ఏర్పాటు రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికే ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు, అత్యాధునిక డేటా సెంటర్లు, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాలతో ఈ ఏఐ హబ్ రాష్ట్ర యువతకు గొప్ప అవకాశాలు తీసుకురానుంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డేటా, క్లౌడ్, కృత్రిమ మేధ రంగాల్లో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తు సాంకేతిక శక్తిగా నిలబెట్టే దిశగా ఒక గొప్ప ముందడుగ్గా చెప్పవచ్చు. విశాఖలో గూగుల్ క్లౌడ్, ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ఇంతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:15. రాబోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట ఆది చిత్రంలో ఉంది. గానం, తిప్పు, సాహిత్యం పొత్తుల రవికిరణ్, సంగీతం మణిశర్మ.

0: అందగనే
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట దేవదాసు చిత్రంలోంది, గానం కార్తీక్ సుజాత, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరుపతి పాట అన్నవరం చిత్రంలోని గానం టిప్పు కళ్యాణి, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:30. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట తాజ్ మహల్ చిత్రంలోని గానం కార్తీక్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట దేవరాగం, చిత్రంలోంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే తిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట మనసిచ్చి చూడు. చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట మజ చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాధన సర్గం, సాహిత్యం వెన్నెల కంటి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే తిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట పౌరుడు చిత్రంలోని గానం హేమచంద్ర, ఉష, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట పౌర్ణమి చిత్రంలో ఉంది. గానం సాగర్ చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: మీరు ఇంతవరకు రాబోయే అతిథి సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:00. ఇప్పుడు వినండి గుర్తు చేసుకుందాంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలు. కన్యాశుల్కం నాటకం సమర్పణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు, నిర్వహణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: కన్యాశుల్కం తొలి తెలుగు స్వతంత్ర సాంఘిక నాటకం 1897 మహాకవి శ్రీ గురజాడ అప్పారావు పంతులు గారిచే రచించబడినది. వేటగాడి బాణానికి బలైపోయిన క్రౌంచపక్షిని చూసిన వాల్మీకి మహర్షి గుండెల్లో పొంగిన శోకం శ్లోకంగా ఆయన నోటి వెంట వెలువడింది. ఆయన ఆదికవి అయ్యాడు. అలాగే కన్యాశుల్క దురాచారానికి గురైపోయిన ఆడపిల్లల దుస్థితి చూసి గురజాడ అప్పారావు పంతులు గారు కూడా కుమిలిపోయారు. కన్యాశుల్కం అంటే ఆడపిల్లలకి వరుడు ఇచ్చే కట్నం డబ్బు. ధనాశాపరులైన తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు, 8-10 తమ పిల్లలని ఎక్కువ కట్నం కోసం 50-60 వృద్ధులకు కూడా అమ్మేసేవారు. ఈ పసిపిల్లలకి యుక్త వయస్సు రాకుండానే ఆ ముసలాళ్లు కాస్త గుటుక్కుమంటే తత్ఫలితంగా వీళ్లు వైధవ్యాన్ని మోయవలసి వస్తే అది వాళ్ల కర్మ అని చేతులు దులిపేసుకునేవారు. ఈ బాలికల బాలవితంతువుల నిస్సహాయ స్థితి చూసి బరువెక్కిన గుండెల్లో రగిలిన మంటల్లోంచి కన్యాశుల్కం నాటకం పుట్టుకొచ్చింది. అయితే ఈ దురాచారం సమసిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు దాదాపు 110 తర్వాత ఈ తరం వారికి అలాంటి దురాచారం ఒకటి ఉండేదని కూడా తెలియదు. అయినా ఈ నాటకం ఇంకా విశేషంగా ప్రజల చేత ఆదరించబడుతోంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, హర్షధ్వానాల మధ్య ప్రదర్శన సాగాల్సిందే ఈనాటికి. కొందరికైతే ఇది నిత్యపారాయణ గ్రంథం. ప్రజలు ఇంతగా ఈ నాటకాన్ని అభిమానించడానికి కారణమేమిటి? ఇందులోని పాత్రలన్నీ మనం నిత్యం చూసే మనుషుల ప్రతిబింబాలే. భాష మనం నిత్య జీవితంలో వాడుకునే వ్యావహారిక భాషే. మన కళ్ల ముందే జరుగుతున్నట్టుంటుంది. పైగా పంచదార పూసిన చేదు మాత్రలాగా కరుణ రసాత్మకమైన కథను హాస్యరసం ముసుగులో అందించారు మహాకవి. ఆ పాత్రల సంభాషణలు ఈనాటికి మన దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భానికి అతిగినట్టుంటాయి. గిరీశం మాటలు కొన్ని, నేను పూనా డెక్కన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ద డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకనాడు ఒక్క బిగిని 3 లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయారా. ఇలాంటి ప్రగల్భాలు మనవాళ్లు అటు వేధవాయలు. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఇలాంటి జడ్జిమెంట్లు ఆంధ్రదేశంలో రసజ్ఞుల నాల్కల మీద ఈనాటికి నాట్యం చేస్తూనే ఉంటాయి. అందుకే ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది, అజరామరమై సాహిత్య ప్రపంచంలో వెలుగుతుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఈ నాటకం 7.5 పాటు సాగే నిడివైన నాటకం. ప్రదర్శకులు ఎవరికి అనువైన పద్ధతిలో వారు కుదించుకుని ప్రదర్శిస్తారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం వారు ఈ నాటకాన్ని శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారి సారథ్యంలో 1 కుదించి ఆనాడు ప్రసిద్ది పొందిన నటీ నటవర్గ సహాయంతో 1962 రేడియో నాటకంగా ప్రసారం చేశారు. అదే ఇప్పుడు మీరు వినబోతున్నది.
4: ఈవేళ ఉదయం పూటకూలమకి నాకు యుద్ధం అయిపోయింది. బుర్ర బదలగొడదామా అన్నంత కోపం వచ్చేసింది. కానీ పూర్రి చెడు చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో ఆగ్రహం. ఇలా డబ్బులు అందిస్తే ఇది వరకు ఎన్ని పర్యాలు ఊరుకుంది కాదు. ఇప్పుడు ఏదో కొంచెం డాన్సింగర్స్ మాట ఆచూకీ కట్టించినట్టు కనబడుతుంది. వారవలైన కథ ఎవడైనా చెప్పేసి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే తిండి పెట్టేట్టు కాని రాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా బాకీలే. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణ్ణి వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఎవరా వస్తున్నది? ఓ, నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఇవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చేసి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్తే మిషన్ మీద వీడితో వీడి ఊరికి ఉడాయించిస్తే చాలా చిక్కులు ఉంటాయి. అటునుంచి నరుక్కురామన్నారు. ఏమో మై డియర్ షేక్స్పియర్, ఏం మొహం వేలేసినావు?
5: ఇక మీరు నాతో మాట్లాడకండి, మా మాస్టర్ మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సహవాసం చేయడం చేత నా పరీక్ష కూడా పోయింది.
4: నాన్ సెన్స్! మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నన్ను చూస్తే గెట్టదు. అంచేత నేను ఫెయిల్ చేశాడు. కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి? వాయ్, అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పులు తడక. అది నేను న్యూస్ పేపర్లో ఎక్కిశాను. అప్పటి నుంచి నేనంటే వాడి కడుపుడుకో. అది ఎలా ఉండి గాని నీ అంత తెలివైన గొర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాస్టర్ మీద నాకు ఒళ్ళు మహా మండిపోతుంది వాయ్. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడగా తీసేస్తాను. నువ్వు సెలవుల్లో ఇక్కడ ఉంటావా ఊరికి వెళ్ళిపోతావా?
5: వెళ్ళాలనే ఉంది. కానీ పేసగలేదంటే మా తండ్రి చావగొడతాడు.
4: ఆ గండం తప్పి ఉపాయం నేను చెబుతాను. నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు?
5: నీ సెలవు ఎప్పుడు చెప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం. పేసగాలేదంటే ఏమికి లెరగొడతాడు.
4: ఇదే బెంగాలీ కురాడవుతే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకుని చెమడ లెక్క కొట్టిస్తాడు. నీ అగ్రహారం కురవాడు ఎవడైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారేంటి?
5: మరెవళ్ళు లేరండి.
4: దాట్స్ రైట్. అయితే నేను ఉపాయం చెప్తాను. నేను కూడా నీతో మీ ఊరొచ్చి పరీక్ష పాస్ అయినావని మీ వాడితో చెప్పిస్తాను. ఏంటి అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాడితో నువ్వు చెప్పి సెలవులాకర నేను టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెట్టేస్తాను.
5: మీరే వస్తే బతికాను. మరేమిటి ఏమండే, కిందటి మాటి సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది.
4: ఆల్ రైట్. కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారంలో నష్టం వస్తుంది అయ్యా. మునసభ గారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తామన్నారు. అయినా నీ విషయమే ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను. ఒక భయం మాత్రం ఉంది. మరి మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారా చీరు? మీ వాళ్ళు ఇంగ్లీషు కానీ మాట్లాడమన్నట్టయినా తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న 4 ముక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు ఏకవి పెట్టి.
5: అలాగేనండి.
4: నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయేంటి? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ మార్చలేదు. 14 పెట్టి ఓ షేరు కాశీ మిఠాయి పట్టుకుని వెళ్ళిపోచ్చి రాత్రి మరి నేను భోజనం చేయను. మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టుంచు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు చక్కబెట్టుకుని రాత్రి ఎంత రాత్రి వచ్చి కలిసేసుకుంటాను. గో ఇట్ వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటలా వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణి చేసి బారిస్తాను. ఇక నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తెలియదు. జాగ్రత్త జాగ్రత్త. ఈ వ్యవహారం ఒకటి పైసలైంది. ఈ రాత్రికి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వండి పోకూడదు.
6: పిల్ల అగ్గిపిల్ల,
7: అదిగో అదే ముట్టుగా వద్దున్నది. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని పెట్టారు కదా.
6: నిన్ను చేరదీయడానికి అంతా నిశ్చయమై రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవదీసి వెళ్ళడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్ కిస్కెహగాడి ఆదాలో ఉన్నారంటూ పాతివ్రచ్చినట్టిస్తాయేమిటి?
7: వేసెనగానే అంత తులకనా పంతులు గారు? సాన్నిధానికి మాత్రం నీతి ఉండద్దు. మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాది అని తెగదింపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలనే ఎంచండి. మీరు దెప్పిపడిచినట్టు ఆయన వైదీకైతేనే కిరస్తాన మనిషి అయితేనే పూటకోళ్ళమ్మ దగ్గర తీస్తేనే. నన్ను ఇన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడు కాడా. మీరంతకన్నా రసుకులైనా నా మనసు ఎంత దూరగున్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మటుకు ఉండద్దు.
6: పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నా. వాడి బతికి వాడు పూటకోళ్ళమ్మని దగ్గరికి తీయడం కూడా పూటగోళ్ళంబే వాళ్ళ దగ్గర ఉంచుకుని గంజి వస్తోంది.
7: అన్యాయ మాటలు ఆడకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది. నేడో రేపో గొప్ప ఉద్యోగం కూడా కానియుంది.

0: వెర్రి నమ్మకం. నీవు చాలి వాళ్లలో తప్ప పుట్టావు సుమి. గిరిశంగారు గిరిశంగారు అని పెద్ద పేరు పెడతాయేమిటి వాడికి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావధాలను పింతలు కొడుకు అది వీడు. గిర్రనని మేము పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే. ఈ గిరీశంగుంట కదా, వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నా ఏమిటి నువ్వు?
1: ఆయన నా ఎదుట తూలనాడితే ఇదిగో తలుపు తీశాను, విజయం చేయండి. అరే అదిగో గిరీశంగారే వస్తున్నారు. ఆ మాట ఏదో ఆయన చెప్పండి.
0: వేళ కూడా వెళుతున్నావు? వేళ కానీ వెళ్ళు, చెడకాడి కొడుకు తంతాడు కాబోలరా. ఏమిటి సాధనం? మంచ కింద దూరుతాం.
2: వెల్ మై డియర్ ఎంప్రెస్.
1: ముట్టుపోకండి.
3: అదేమిట వికారం?
1: ఆఖరి వికారం.
3: నేను కూడా ఇస్తాను, దీనికి ఎలా తెలిసింది? చర్మ మైలు పెడితే స్నానం చేసి వెంటరా.
1: ఇప్పుడేం తొందర తలంటుకుంటాను.
0: ఏమి నీతైన మనిషి ఇది, పేదవారిని ముట్టుకొని ఇవ్వకుండా ఎత్తెత్తింది.
3: మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. ఇలా
1: అక్కడే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును, నేను కిరస్తానం ఇంకా కాలేదే. మీరు కిరస్తానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నానండి.
0: కాంపిటీషన్ ఏం చెప్పానంటుందా?
3: ఒకరు చెప్పగా విన్నావు? ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడ రావడానికి మాకు దూరింది? ఇలాంటి చాడీకోరు కబుర్లు చెప్పడానికి ఎవరికి గుండింది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండింది? చెప్పా.
0: తంతగా బోల్రా, ఎరక చిక్కటాను.
1: మాకేడా చెప్పాలా? ఏమిటి, ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా?
3: పూటకోడమలా చెప్పేసింది ఇవ్వలేదు. ఆడదా ఆడదా నోరు పెట్టుకు బతకమని దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎదుకొస్తుంది.
1: పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు?
3: నీ తెలివి తక్కువతనం చూస్తే నాకు నవ్వు వచ్చిస్తుంది. ఎవడు ఏమాటన్నా నా మీద నమ్మిడేనా? ఈ ఘోరమైన అబద్దాలు నీతో ఎవరు చెప్తున్నాడో కనుక్కోలేదు అనుకున్నావా ఏమిటి? సప్త సముద్రాలు దాటిన వాడు పిలక పట్టుకుని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఠామ్ ఠామ్ అని కొట్టకపోతున్నా. నా పేరు గిరీశమే, నిన్న భీషణ శంఖము దేవదత్తమే. కమర్తా
1: సముద్రాల అవతలకి వెళ్లి వెతికెక్కర్లేదులేండి. ఆ చెప్పిన మనిషి మీ ఎదటే చెబుతాడు.
0: మనకన్ను బయలు పెడుతుందా బోల్రా? అదేమా
3: అయితే పూట కూలదండి తగలలేదు. ఇలాంటి దుర్మార్గపు కూతలు ఆ ఇల్లాలు చెవిని పెడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపం అంతా నిన్ను చుట్టుకుంటుంది. అవి ఎంత పతివ్రత, అవి ఎంత యోగ్యత.
1: మీ పూట కోళ్ళమ్మకి పాతివ్రత్యం అన్నమాట ఈనాటికి విన్నాను.
3: దానికి కాదు, ఆమెకి మొగుళ్ళు లేకపోయినా ఆమెను వెధవడానికి వీలేదు.
1: మీరుండగా వెధ ఎలా అవుతుందిలేండి?
3: నాన్ సెన్స్. దేనికో టసా చెప్పిన నిమ్మ చేసిద్దాం. ఇదిగో విను, దాని నిజం ఏమిటంటే పూటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునిష్టి ముసలాడి కథ నిశ్చయించాడు. పుస్తే కష్టపోతూ ఉంటూనే కట్టిన ఉత్తరక్షణలోనూ ఆ ముసలాడు పెళ్లి పేర్ల మీద గుర్తుకు మనిచాడు. అప్పుడు పెళ్లి అయినట్ట కానట్ట అని మీమాంస వచ్చేసింది. అందరూ పుస్తే కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చేశాడు. పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చేసుకుని పుస్తే కట్టలేదని సాక్ష్యం ఇచ్చేసాడు. దాంతో కేసు పోయింది. మరి దాని ఎవరు పెళ్లి అడిగారు?
1: అయితే మరి మీకు తప్పలేదే.
3: ఏమిటి కొత్త మాటలే, నాకు ఆది అంతూ తెలియకుండా ఉందే. ఓహో, సరసం విరసంలో దిగుతుంది. ఏమిటి హాస్యానికి నువ్వేమన్నా అంటే ఆనందమే, గాని నిజమని గాని అంటేవా చూడు నా తడక. ఎవడి మాటలు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెప్తావా? చెప్పవా?
1: రామ రామ రామ, ఒకరు చెప్పేదేమిటండి? లోకం అంతా కూడా కూస్తుంటాను.
3: తలుపు తీయదు, తీయదు. అది పిలిచే మనిషి వెరిమడ మనుషులు కలుస్తుంది.
1: తలుపు తీసే ఉందండి.
3: చంగున వెళ్ళి గడి వేసి.
1: అదో తలుపు తోసి వస్తోంది.
3: గంటి గంటి.
1: ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తోంది.
3: మంచం కింద దూరుదాం. సాని సరస్వుణ్ణి దాచిందో ఈ మాంసం కింద. ఇదేమిటో మంచి మనిషిని భ్రమించాను. దీంతో సగ్గుయ్య శకపై తీసి తందరు గాని ఏ సమయం కాదు. అయినా పోయేవాడికి నాకు ఇంటికి రోజు ఎవరన్నా మహానుభావులు?
0: నేను రామపంతులు.
3: తమరా, ఈ మాత్రం దానికి మంచం కింద దాగోవాలా మహానుభావ? నన్ను అడిగితే ఇలాంటి స్వామిని 20 మంది నీకు కన్యాదానం చేసినే.
0: బతికేంద్ర నువ్వురా బాబుది ఉంచుకున్నావు, అలా తెలిస్తే రాకపోతుంది.
3: ఏమిటి మాట వినపడలేదు, కొంచెం ఇస్తుంటారండి. ఏమిటి అను, ఈ సాను ఎన్నడూ నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి.
0: 200 దొబ్బింద్ర బాబు.
3: నువ్వు నేను జాగ్రత్త చేశారా?
0: అంతేనా?
3: మరేమిటనుకున్నారు?
1: మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిని పెట్టారు కదా. నీ ఇంట్లో దొరపడ్డాడని వీధిలో వాళ్ళు చెప్తే నీ మాట నమ్ముతానా ఏమిటి? ఆ వెధ ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి? వాళ్ళు నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి. ఓహో, ఎవరికిచ్చావు వాడిని అడుగు. వెధవ కనపడితే సిగపాయ తీసి చీపు రగ్గం వద్దును. ఎక్కడ దాచావు?

0: నాకు దాచడం ధర్మం ఏమిటి? నేనే మగనాల్ని కాదు, నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ గా వస్తాడు, తెలుసుందా?
1: మంతంగిని దాగాడేమో, నీ పరు బుగ్గేట్లా ఉంది.
0: ఆయన ఎందుకోటా నా ఇంటికి వచ్చేమిటి రవ్వా?
1: అయితే మంతంగిని దూరాడు,
0: నీకెందుకు ఘోష? అదో సరసో,
1: ఇదో చీపరగా
2: ఆర్దారి అయిపోయినా లేకుండా చంపేసిపోతాను. నీ గిరిశంగాన్ని కొట్టగా నన్ను ఎందుకు కొట్టావేమో ఉంటా అందుగా నన్ను ముందుకు తోస్తాను గోడ వైపు దాక్కున్నాడు.
1: ఆ పెటవు కూడా ఉన్నాడు మంచం కింద, కుక్క
3: పైకిరా మంచం కింద వెరి వదగొట్టిస్తాను.
1: అప్పనిట్లో గధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా? నీ సాని ఎలా అడుగుతున్నా చూస్తాను రాబోయేతలకి.
2: మధురవాణి ఏమీ బెహద్ది, కానీ స్టిపిక్ కబురం పిచ్చు.
0: ఎందుకు పబ్లిక్ నల్లరి అవమానం ఉన్ను? రేపే ఎల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందరు గాని. ఏమి దుస్తు, మగవాడైన వాడు ఎదుట నిలిచి కొట్టాలి గాని దొంగ దెబ్బ కొడతాడు, వాడి పొంకు అంతురుగాలండి.
2: గవర్నమెంట్ జీతం ఇచ్చిన కనిష్టీబులు ఉండగా మనకెందుకు శరీరాయాసం? ఈ వెధవని ఈ వెధవని 12 కోట్లంట తిప్పకపోతే నేను రామప్ప పంతులే కాను. చూడ తమాట
4: నిన్నటి నుంచి కిసిమిస్ తెలవాలని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళయిందో వాణ్ణి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి.
5: ఎందుకు ఒట్టినే వగదడం? వద్దు వద్దంటూ ఉంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావు. మెరకబలం శిక్షంతా వాడి కింద అయిపోతుంది. కిందటి 7 పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ 7 తగలేశాడో తెలియదు. మనకి ఇంగ్లీషు చదువు అచిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధారులు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. బుచ్చెబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిద్దామని అనుకుంటూ ఉండగానే చచ్చినంత ఖాయలే చేసింది.
4: ఏమిటి వాగాయి చెప్పు మాటలు? మనవాడికి ఏదో మున్సిపీ అయినా పోలీసు పైన అయితే రుణాలిచ్చి ఈ అఘురారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికింత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు వడుక్కుంచు బతకాలని ఉందా ఏమిషి? మీకంత భారమని తోస్తే మా వాడు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రవాడికి చదువు చెప్పిస్తాను.
6: నీ భూమి ఎందుకమ్మా వెంకమ్మప్ప? మన సొమ్ము చెడితిని కొవ్వున్నాడు అతడే పెట్టుకుంటాడు.
5: అయితే నన్ను ఆక్షేపణ చేస్తావు షే. ఈ వారంటే నీ అన్న కరడక శాస్త్రి ఉన్నాడని ఊరుకునేది
4: లేచుమాబాబే వచ్చావు
5: షోయ్. ఈ మారైనా పేసైనావా?
7: పేసైనాడండి, ఫస్ట్ గా పేసైనాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పేశానండి.
5: ఈ త్వరకేవాడు
7: టర్క్ డెబిట్ చెల్ మ్యాన్
5: మానా మానుడా ఉంచానుంచావు, గోప్ప కలగొడతాను.
8: అమ్మా ఈ నాకు చదువు చెప్పే మాస్టరే.
6: ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్ మాట్లాడతామేమిటి అగ్నిహోత్రావధానంలో బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీష్ లో మాటంటే పుచ్చకాయల దొంగంటే భుజాలు దడుగుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావి.
7: ఏమిటి తమ బావగారు అగ్నిహోత్రావధాని గారు,
5: ఈ శేషభేషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనపడుతోంది. మా ఇంట్లో ఈ భోజనం ఎంత మాత్రం వీరు పడదు.
7: దిస్ ఈస్ బార్బరస్. చూచారండి జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? నేను ఇక్కడ ఉండడం భాగ్యం కదండి, నేను సెలవు తీసుకుంటాను.
4: చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకి ఎక్కడికి బాబు, మీరు వెళ్లిపోకండి.
6: అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మన మీద 1500 రూపాయలు ఏం చేశావు? ఏం చేశావు అంటే
7: సెల్లింగ్ గర్ల్స్ డమిట్.
5: ప్రతి గోడితే కొడుకు అమ్మే అమ్మే వంచు ఉంచాడు. కూరగాయలు షోవే అమ్మటానికి 6 రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా, మరి దానికైతే ఉండను.
6: చచ్చాడంటే వాడిదా తప్పు, మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు, చచ్చాడు.
7: ఏమిటి తమరేనా నులక అగ్నిహోత్రావధాని గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకుంటుండేవారండి.
5: రాజమహేంద్రవరం అండి వాడు చెప్పారు గాని రామావధాని గారు బాగున్నారా?
7: అయ్యా బాగున్నారండి, ఆయన మేనమామ గారేనండి.
5: అదే ఆ మాట చెప్పారు గారు.
7: మా మామ ఈ దేశభోగాట వచ్చినప్పుడు అల్లా తామరని ఎన్నిక చేసేస్తుంటారు.
5: నాకు వారికి చాలా స్నేహం లేండి. ఇగో చూశారు, నాకు కొంచెం ప్రథమ కోపం అండి. ఎవరో తెలియకుండా
2: అన్న మాటల్ని గణించండి.
7: అదే దానికేమండి?
4: చూడు బాబు, మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషులో మాట్లాడితే కాస్త నేను వించాను.
7: అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్.
8: దేర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ది టెంట్.
7: ది బాయ్ స్టూడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ వెన్ సాల్ బట్టి హెట్లెట్.
8: అపాన్ ది సేమ్ బేస్ అండ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్.
7: Yes, yes. Of man's first disobedience and the fruit of that mango tree. Saying Venkatesham, saying my very good boy, saying...
8: Nouns ending in FRFE, change their FRFE into VAS.
7: ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అంతా మాట్లాడిస్తున్నామండి.
2: మా వాడికి గట్టిగా చెబితే చదువు మా బాగా వస్తుందిలేండి. ఏమండో గిరీశం గారు, మా వాడికి డబ్బు లేకుండా పెళ్లి అయ్యే సాధనం కూడా తన రచించిందండి.
6: బావా, డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటో, ఆడపిల్లన్నా మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తానే గాని అబ్బిగారికి పిల్లనివ్వరు.
2: డబ్బు ఖర్చు లేకుండా వెంకటకి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతూ
6: చూస్తానుగా.
2: రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారిని ఎరుగుదువా?
6: లుబ్ధావధానులు గారిని ఎరగను.
2: ఆయన లక్షాధికారి.
6: ఓహో,
2: 1800 సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారు సార్. పెళ్లి మా వైభవంగా చేస్తారు సార్. మనం పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళింటే పెళ్లి చేయటం, మనకి తట్టుబడి అట్టే ఉండదు. 1800 పెట్టి వెంకటకి పెళ్లి చేస్తాను.
4: పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు షా?
2: ఎన్నేళ్ళేమి, 45.
7: లుబ్ధావదాలు మా పెత్తల్లి కొడుకేనండి. తమతో సంబంధం అంటే నాకు సంతోషమే కానండి, ఆయనకి 67 దాటాయండి.
6: బావా, ఈ సంబంధం చేశావంటే నీ కొంపకి అగ్గిచ్చేస్తాను. అంతే
2: అరగా, ప్రతి గారిది కొడుకు తిండిపోతుల్లాగా నా ఇంటికి చేరి నన్ననేవాళ్ళే. తాంబూలం ఇచ్చేశాను, హెత్తాన్నుకు
4: జావండి. ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను రాయ్. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నారా? ఆయనకి ఇంత ఈడొచ్చినా కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించుకొచ్చారేమిట్రా? నే బతికుండాలంటే ఈ సంబంధం తప్పించరాయ్.
6: అయ్యో, గట్టి అసాధ్యం తెచ్చిపెట్టారే, వచ్చి మూర్ఖుడు.
2: మై డియర్ షేక్స్పియర్, నీ తండ్రి అగ్గిరావుడు. మీ ఇంట్లో ఎవ్వడికి అతన్ని లొంగదీసే ఎలక్వెన్సీ లేదు. నా దెబ్బ చూడి వాడు ఏం చేస్తాను? వీరేశలింగం పంతులు గారి కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసం పైకి రీ. మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కట్టారి నూరియాలి.
8: మీ లెక్చర్ మాట అలా ఉన్నాడు గానీ ఇవాళ నా గండం గడిచింది కదా అని సంతోషిస్తున్నాను. మీరు రాకపోతే పరీక్ష పేరినందుకు మా నాన్న పెయ్య కట్టు తాడుతో చెమడ లెక్క కొట్టేవాడు.
7: మరి ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ.
9: తమ్ముడు, అమ్మ కాళ్ళు కడుక్కోమంచుందిరా.
2: హౌ బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్.
9: అయ్యా, మీరు చల్లి వండను తించారా?
7: నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్. అనగా ఎంత మాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండి, ఇదిగో వచ్చిస్తున్నాను. తోవల ఏడు దగ్గర సంధ్యావందనం వగైరా చేసేసుకున్నాను. వాట్ మ్యాన్, ఈవిడే సిస్టరా? తాలా చేడ్డట్టు కనపడుతుంది.
8: మా అక్కయ్యే జుత్తుకు చమరు రాసుకోదు.
7: తాలా చేద్దాం అంటే విడు అనమాట. చౌరుకి ఎవరు జంతనే. కానీ ఇన్నాళ్ళై నీకు విడో మ్యారేజ్ విషయమే లెక్చర్ ఇస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడు చెప్పేది కదా మేము. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందిటో. ఏమి దురవస్థా, ఏమి దురవస్థా, మై హార్ట్ మెల్ట్స్. నేనే తండ్రిని అయితే ఈ పిల్లకి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదించేది. ఏమి చక్కగా ఈ సొంపు ఎక్కడా చూడలేదు. పల్లెటూరు ఊసిపోదనుకున్నాను కానీ ఓహో, పెద్ద క్యాంపెయిన్కి అవకాశం కూడా ఉంది.
6: మధురవాణి, మధురవాణి.
0: పంతులు వచ్చాడు కబలు. ఎవరండి మీరు? బంధువులా?
6: మధురవాణి.
0: చిత్రం.
6: ఏమిటి చిత్రం?
0: ఈ వేషం కరటక శాస్త్రులు గారికే నాని.
6: ఆ ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఇది దేవుడిచ్చిన వేషమేను.
0: నా దగ్గరేనా మర్మం? ఈ పిల్లవరో?
6: నా కుమార్తె.
0: నిజం చెప్పండి.
6: ఆ నా శిష్యుడికి ఆడవేషం తగిలించాను.
0: నాటకం వల్ల చెడి పగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారు కదా, ఎలా ఏ అవస్థ? మీకొచ్చిన చిక్కేమిటి? నే చేయగలిగిన సహాయం ఏమిటి?
6: చిక్కన్నా చిక్కు కాదు, విను, ఈ ఊళ్ళో గిరి

0: విషం పెత్తల్లి కొడుకు లుబ్ధావధానులని ఓ ముసలాడున్నాడు.
1: అవును,
0: వాడికి మా మేనకోడల్ని ఇవ్వటానికి మా బావ నిశ్చయించాడు. ఈ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని ఒట్టేసుకుంది. ఇదిగో ఏ ఉపాయం చేస్తావో దాని ప్రాణం కాపాడాలి.
1: ఈ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే లుబ్ధావధానులు చంకలు గుద్దుకుని చేసుకుంటాడు. అతని దాకా ఎందుకు, నేనే కొనుక్కుంటాను.
0: చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలు చెప్పావా ఏమిటి?
1: ఇదివరకే నిర్ణయమైన సంబంధం ఏం మిషపెట్టి తప్పించడమా అని.
0: నీ బుద్ధికి అసాధ్యం ఉందా, డబ్బుకి అసాధ్యం ఉందా?
1: బుద్ధికి అంత అసాధ్యమే గాని డబ్బుకి ఎక్కడ అసాధ్యం లేదు. అయినా ఈ పెళ్లిలో మా పంతులకో 10 రాళ్లు దొరుకుతాయనుకుంటున్నాడే.
0: నా సంబంధం చేసుకుంటే నేను 20 రాపాషాణాలు ఇస్తాను.
1: సరే గాని నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుంది, జీవితంలోకి హాస్యం తెస్తే ఏం ముడుతుందో ఆలోచించారా?
0: మధ్య నీకొచ్చిన ఫర్వా ఏమిటి, నాకొచ్చిన ఫర్వా ఏమిటి? ఈ కత్తెర మీసం కత్తెర గిడ్డం కడిగేసుకు నాతో నేను వెళ్తాను. ఈ కోక నీ దగ్గర పారేసి మా శిష్యుడు వెళ్తాడు. ఆ తర్వాత ఇదేమిటమ్మా ఈ చిత్రమని నువ్వు 4 రమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుతూ గాని. చూడు మధురవాణి, నీ పంతులకు సిఫార్సు చేసి ఈ మంత్రం ఎలా సాగిస్తావో ఏమో, గట్టి ఆలోచన చెయ్యి.
1: పంతులు ఇప్పుడే వస్తాడు, మాట్లాడతాను. మీరిక్కడే కూర్చోండి.
0: చూడు స్వాధీనుడేనా, కొంప ముంచుట కదా
1: గులాం.
0: కూర్చున్నాను రా.
2: నా పేరేమిటో
0: కొంప ముచ్చుతావు కాబోలు, సుబ్బి సుబ్బి. రే మధురవాణి చూడగానే మతిపోయిందా ఏమిటి?
2: దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను.
0: సబ్బు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుందా?
3: లోపలికి ఎవరైనా వెళ్లారా?
0: ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు గాని మీ ఇల్లాల గారు వచ్చి పైకి బొమ్మని గెంటేశారండి.
3: మీరెవరు, ఎందుకు వచ్చారు?
0: మాది కృష్ణాతీరం, నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. తమ దగ్గర రాజకార్యం ఉండి వచ్చానండి.
3: మీరు రాజకార్యం చెప్పారు గారు.
0: లుబ్ధావధానులు గారికి తమకి చాలా స్నేహమని విన్నాను. ఆయన తమ మాట అడుగుదాటరట.
3: వాడికి ఒకరితో స్నేహం ఏమిటండి, వాడి ప్రాణానికి డబ్బుకి లంకె. డబ్బుకి వాడికే స్నేహం గాని మరెవరితోనూ స్నేహం లేదు. ఇంతకీ ఏమిటి అతగాడితో పని?
0: రుణబాధ చాలా లావుగా ఉందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. ఈ పిల్లని నల్లబిల్లులో వెంకట దీక్షితులు గారికి 1600కి అమ్మ నిశ్చయించుకుని తీరా వచ్చేసరికి ఇప్పట్లో రూపాయలు ఇవ్వలేము, పెళ్లి అయిన 4 రోజుల్లో ఇస్తామన్నారండి. అందుచేత అది వదులుకుని లుబ్ధావధానుల గారు వివాహ ప్రయత్నంలో ఉన్నారని విని తమ దర్శనానికి వచ్చామండి. ఇది గాని తాము సమకూరిస్తే 10 వరహాలు దాఖలు చేసుకుంటాను.
3: అయితే ఇదే బేరా, మాకు అవసరం లేదు. అగ్నిహోత్రావధానులకి 1800 ఇస్తున్నాడు కదా,
0: చెప్తాం.
3: అవునా? అందుకు సగానికి సగం తగ్గితేనే గాని అవధానులు ఆ సంబంధమా అని మీ సంబంధం చేసుకోవడం. 5వ వంతు నాకు ఇస్తే పని జరుగుతుంది. ఏమిటి, 5 గీతే అనుకున్నా లాభం లేదని చెప్పేశాను కదూ. 5వ వంతుకి ఏమంటారు మీరు?
0: ఈ పాపపు సొమ్ముకి తమ రాశించాలండి.
3: పాపపు సొమ్ముంది చూశారు, అల్లది మా దగ్గరికి రాగానే పవిత్రమైపోతుంది. ఒకళ్ళకి ఇవ్వడం కోసమే గాని నాకు కావాలా? ఏమిటి
0: అయితే కానివ్వండి.
3: అయితే మరి నా ప్రయోజకత్వం చూడండి. మధురా, కాగితావు కలవు సిరాబుట్టి ఇలా తీసురా. మామూలు సిరాబుట్టి కాక గూట్లో తీసావు పెద్ద సిరాబుట్టి, అది ఇలా పట్టరా. ఏది పిల్లరా, ఏది చూపించు.
0: చూపించమ్మా, భయం లేదు చూపించు.
3: ఏమి తరలే అయ్యో, బాగుంది బాగుంది, సంతాన యోగ్యత కూడా బాగుంది.
1: మీరు చేపట్టిన తర్వాత అందుకు లోపం ఉంటుందా?

మీరింటి వరకు గుర్తు చేసుకుందాంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కన్యాశుల్కం నాటకం విన్నారు. సమర్పణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, నిర్వహణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇప్పుడు ఒక సినీ గీతం విన్నాం.

0: మీరు విన్న ఆ గీతం కన్యాశుల్కం చిత్రంలో ఉంది. గానం ఘంటసాల, సాహిత్యం మల్లాది. ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
3: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. సమయం 11:35. సినీ గీతాలు ఇప్పుడు వినండి. గోపి గోపిక గోదావరి చిత్రంలోంది గానం చిక్రి కౌశల్య, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
3: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తిరుగుతి పాట స్నేహితులు. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం గంటాడి కృష్ణ.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఎల్ఐసి యొక్క బీమా

మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట కేరింత చిత్రంలో ఉంది. గానం కార్తీక్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ చెమేయర్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట సోగ్గాడే చిన్నినాయన చిత్రంలోని గానం శ్రేయ ఘోషల్, ధనుంజయ్, సాహిత్యం బాలాజీ, సంగీతం అనూప్ రూబెన్స్.

మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102. సమయం 12 గంటలకు వస్తుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. లాహిర్ లహిర్లో సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట ఇద్దరమ్మాయిలతో చిత్రంలో ఉంది. గానం డేవిడ్ సిమెన్, అనితా.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

మీరు విన్న కొండపొలం చిత్రంలోని ఆ గీతాన్ని గానం చేసినవారు సత్యయామని పివిఎన్ఎస్ రోహిత్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట కోర్ట్ చిత్రంలోని గానం, అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:30 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల సరళి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగవెట్రి కళగం ముందుకు దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 2 స్థానంలో ఉండగా అధికార పార్టీ డిఎంకే 3 స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ అందుబాటులో ఉన్న 277 నియోజకవర్గాల్లో బీజేపీ 180 స్థానాల్లో ప్రారంభ ఆధిక్యంలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గాను ట్రెండ్స్ వెల్లడయ్యాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనమైన అరంగేట్రం చేస్తూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాన డిఎంకే 64 స్థానాలతో 2 స్థానంలో ఉండగా అధికార డిఎంకే 40 సీట్లతో 3 స్థానంలో ఉంది. పీఎంకే 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా అసోంలో అధికార బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లోనూ ట్రెండ్స్ అందుబాటులో ఉండగా బీజేపీ 80 సీట్లలో, కాంగ్రెస్ 24, అసోం గణ పరిషత్ 9, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలోని 140 స్థానాలకు గాను కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో ప్రారంభ ఆధిక్యం సాధించగా అధికార సిపిఎం 30, దాని మిత్రపక్షం సిపిఐ 11, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలో, బీజేపీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లకు గాను 29 స్థానాల ట్రెండ్స్ వెలువడగా అధికార ఏఎన్ఆర్సీ 10 సీట్లలోనూ, బీజేపీ 4, డిఎంకే 4, అన్నడీఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేసిన వివరాల ప్రకారం పుదుచ్చేరి మినహా మిగిలిన చోట్ల ఇవి కేవలం మొదటి 2 రౌండ్ల లెక్కింపు ఫలితాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 281 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బీజేపీ 184 స్థానాల్లో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 93, సిపిఎం 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ సీట్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసన్సోల్ దక్షిణ సీట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తన సమీప ప్రత్యర్థి టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీపై ఆధిక్యంలో ఉండగా, దక్షిణ కోల్కతాలోని వామపక్షాల కంచుకోట అయిన జాదవ్పూర్లో బీజేపీ అభ్యర్థి శర్వరి ముఖర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్లో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3వ అధికారం కోసం ఎదురుచూస్తుండగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ నమోదైన నేపథ్యంలో బీజేపీ చారిత్రక విజయం సాధించాలని భావిస్తోంది. 23 జిల్లాల్లోని 77 కేంద్రాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు గాను కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 2,926 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 40,771 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన కూటములుగా ఉన్నాయి. 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ అందుబాటులోకి రాగా కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యం సాధించగా మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార సిపిఎం 28 స్థానాల్లో, మిత్రపక్షం సిపిఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, బీజేపీ 3 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. తాజా ధోరణుల ప్రకారం ముఖ్యమంత్రి సిపిఎం నేత పినరాయి విజయన్ 600 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.

0: రాష్ట్రంలోని మొత్తం 120 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. అన్ని స్థానాల ట్రెండ్స్ అందుబాటులోకి రాగా బీజేపీ 80 సీట్లలో ఆధిక్యంలో ఉండగా దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24 సీట్లలోనూ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్ దళ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్ అభ్యర్థిపైన 7000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించి వరుసగా 6వ సారి జలుక్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 6 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 30 స్థానాలుగాను 29 నియోజకవర్గాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికార ఏఎన్ఆర్సీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే చెరు 4 స్థానాల్లో, స్వతంత్రులు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుందన్నారు. ఆకాశవాణి న్యూస్తో ఆయన మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहाँ पे हम लोग
0: कल जरिए उप निकल ओटल लेकिन पकोड़ा प्रस्तुत कौन सा होता है. इंद्र कर्नाटक महाराष्ट्र नीचे चेरो रण नियोजकवर्ग गुजरात त्रिपुरा नागालैंड नीचे ओको नियोजकवर्ग उन्नाई. 5 नियोजकवर्गा बीजेपी कांग्रेस नेशनलिस्ट कांग्रेस पार्टी चेरो सीट मुंदंजलो उन्नट्लू. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంగమం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభిస్తారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఈ సింపోజియం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2, సమయం 12:40. కార్మికుల కార్యక్రమం.

0: ముందుగా వినండి. కార్మికుల్లో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ ఎం రాజేష్ గారితో పరిచయ కార్యక్రమం.
1: డాక్టర్ ఎం రాజేష్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ రాజేష్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వైద్య నిపుణులుగా ముఖ్యంగా పాయిజన్ కేసులు, పాము కాటు, కుక్క కాటు ఇలాంటి ఎమర్జెన్సీ ఆరోగ్యపరమైన సమస్యలకు వైద్య సేవలు అందించడంలో అనుభవజ్ఞులు మీరు. అయితే డాక్టర్ గారు, ఎండాకాలం వచ్చేసింది, ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటున్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి, వింటున్నాం రోజు కూడా. అయితే ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగిలింది, వడదెబ్బ తగులుతుంది ఇలా అంటుంటారు డాక్టర్ గారు.
2: సర్వసాధారణంగా జరుగుతుంది అది.
1: అసలు ఏంటి డాక్టర్ గారు వడదెబ్బ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి? అసలు
2: వడదెబ్బని ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అని అంటారండి. అదేంటంటే అదొక మెడికల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ హై టెంపరేచర్కి బాడీ ఎక్స్పోజ్ అవుద్దో, ఎప్పుడైతే మన బాడీ యొక్క టెంపరేచర్ 104 కంటే క్రాస్ అవుద్దో, దాన్నే హీట్ స్ట్రోక్ కింద అవేర్నిస్తారు. దీనికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎవరు ఎక్కువగా అంటే వయసులో పెద్దవారు, అలాగే చిన్నపిల్లలు. ఎవరైతే ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో సరిగ్గా ఆహార పదార్థాలు తీసుకోకుండా నెక్స్ట్ డిహైడ్రేట్ అయిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువగా దీనికి హీట్ స్ట్రోక్కి బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికి కనుక ఇమీడియట్గా వైద్యం తీసుకోకపోతే ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా గుండె కొట్టుకోవటం, కన్ఫ్యూజను, డిజీనెస్, వామిటింగ్ సెన్సేషను, హాట్ అండ్ డ్రై స్కిన్, నెక్స్ట్ అలాగే కొన్నిసార్లు మోషన్స్ అయిపోవటం, వాంతులు అవటం, ఎక్కువగా చెమటలు పట్టడం ఇలాంటి సిమ్టమ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. తీసుకోకపోతే కనుక చాలా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే హీట్ స్ట్రోక్, బాడీ యొక్క హీట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ హీట్ టూ మచ్గా పెరిగినప్పుడు, మనం హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే స్ట్రెన్యూస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ కార్మికులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు పాపం పొట్టకూడి కోసం ఎండలో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకోకుండా రెగ్యులర్గా ఓఆర్ఎస్ సొల్యూషన్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు లాంటివి కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఎవ్రీ 20-30 మినిట్స్కి ఒకసారి దాహం అయినా అవ్వపోయినా కంపల్సరీ తీసుకోవాలి. బాడీ ఎప్పుడు కూడా రీహైడ్రేట్ చేయాలి, మనం బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా. డీహైడ్రేట్ అయిపోతే కనుక మనం టెంపరేచర్స్ పెరిగి మళ్ళీ హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే 104 డిగ్రీల ఫారెన్ హీట్ దాటిందో, అంటే 40 డిగ్రీల సెల్సియస్ దాటిందో, అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి.
1: జ్వరం అనుకోవాలి,
2: జ్వరమే సిమ్టమ్స్ గట్టిగా స్టార్ట్ అయ్యేది 104 దాటిన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు 101-102 టెంపరేచర్తో 35-40 ఇయర్స్ వాళ్ళు అవలీలగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అసలు జ్వరం వచ్చిందని కూడా తెలియదు, బాగానే ఉన్నానండి ఏమున్నట్టు అనిపించలేదు అంటారు 30 ఇయర్స్ వాళ్ళు. కానీ అదే 102 పెద్ద వయసు వాళ్ళకి 65-70 ఏళ్ళు దాటిన తర్వాత వస్తే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి సిమ్టమ్స్. వీళ్ళకి 102 ఉంటే వాళ్ళకి అదే 102కి 104-105లో ఉండే ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయో అలాంటి లక్షణాలు జస్ట్ 101-102కే వస్తాయన్నమాట. సో అందుకని పెద్ద వయసు వారు చిన్నపిల్లల్ని చాలా అపురూపంగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా సిఎన్ఎస్ సిమ్టమ్స్ అంటారు, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్తో ఎఫెక్ట్ అయ్యే సిమ్టమ్స్ అన్నమాట. అవి కన్ఫ్యూజన్ అవటం, స్లర్డ్ స్పీచ్ అంటే మాట సరిగ్గా రాకపోవటం, కొన్నిసార్లు ఫిట్స్ రావటం, కన్ఫ్యూజన్గా ఉండటం, కంగారుగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే స్కిన్ చేంజెస్ ఉంటాయి, డ్రై స్కిన్ అయిపోవటం, ఎక్సెస్ స్వెట్టింగ్, ఎక్కువగా చెమటలు పట్టేయటం, అలాగే హార్ట్ రేట్ బాగా ఎక్కువగా ఉండటం, గాలి ఎక్కువగా తీసుకుంటాం, వామిటింగ్ అవ్వటం, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ కొన్నిసార్లు హీట్ క్రాంప్స్ అని వస్తాయి అన్నమాట. హీట్ క్రాంప్స్ అంటే కండరాలు క్రాంప్కి గురవుతాయి, మజిల్స్ అన్నమాట. ఎందుకంటే ఒంట్లో ఉన్న వాటర్, సాల్ట్ రెండూ లాస్ అయిపోవటం వల్ల మోస్ట్ హీట్ స్ట్రోక్ అనేది మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇల్నెస్ అన్నమాట. దాని తర్వాత ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి, హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషను, నెక్స్ట్ హీట్ స్ట్రోక్. ఫస్ట్ హీట్ క్రాంప్స్ వస్తాయి, అంటే మజిల్ క్రాంప్స్ అన్నమాట. ఆ మజిల్ క్రాంప్స్ వచ్చిన టైంలోనే మనం కనుక జాగ్రత్తలు తీసుకుంటే హీట్ ఎగ్జాషన్కి హీట్ స్ట్రోక్కి వెళ్ళకుండా ఉంటాం. హీట్ ఎగ్జాషన్ టైంలో కనుక వైద్యం తీసుకోకుండా, పానీయాలు తాకకుండా, మంచినీళ్ళు సరిగ్గా తాకకుండా, చల్లటి ప్రదేశాల్లో రాకుండా ఉంటే కనుక అది హీట్ స్ట్రోక్గా మారే అవకాశాలు ఉన్నాయి. హీట్ ఎగ్జాషన్ని ట్రీట్ చేయకపోతే హీట్ స్ట్రోక్గా మారుద్ది.

0: హీట్ స్ట్రోక్గా మారింది అంటే ఇట్స్ ఏ లీడింగ్ టు ఏ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బాడీస్ థర్మో రెగ్యులేషన్ సిస్టమ్. మన బాడీలో ఒక థర్మో రెగ్యులేషన్ సిస్టమ్ ఉంటుంది, అది ఫెయిల్ అయినట్లు లెక్క అనమాట. ప్రాంప్ట్ ట్రీట్మెంట్ వితిన్ 30 మినిట్స్లో ఇచ్చేసేయాలి, ఇవ్వకపోతే చాలా ప్రమాదం. డిలే ట్రీట్మెంట్ కనుక చేస్తే కనుక ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోకపోతే హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, మజిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంప్లికేషన్స్ బారిన పడి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీ ఫెయిల్యూరు, ఆయాసంతో పాటు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోము, అలాగే న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా వచ్చి న్యూరలాజికల్ డ్యామేజ్ బ్రెయిన్కి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని హీట్ స్ట్రోక్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు.
1: డాక్టర్ రాజేష్ గారు, మీరు చెప్పిన లక్షణాల్లో ఈ మూత్ర విసర్జన కూడా బాగా మంటగా వస్తుందండి అని అంటారు, అది కూడా దీని లక్షణం?
0: కొన్నిసార్లు అవునండి. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి హాస్పిటల్కి వెళ్ళేలోపే ఫస్ట్ ఎయిడ్ ప్రారంభించాలి, అప్పుడు పేషెంట్కి ఇమీడియట్గా కొంచెం ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ఎలాగంటే ఫస్ట్ ఇమీడియట్గా హాట్ ఏరియా నుంచి కూల్ ఏరియాలోకి తీసుకురావాలి. ఫస్ట్ పాయింట్, తీసుకొచ్చి టైట్ డ్రెస్లు ఏమైనా వేసుకొని ఉంటే కనుక డ్రెస్ అంతా లూజ్ చేయాలి, అలాగే లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి, లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి. అలాగే కుదిరితే కనుక ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అసలు సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకుంటే బెటర్. సన్ గ్లాసెస్ పెట్టుకొని హ్యాట్ ఒకటి పెట్టుకొని ఎక్కువగా ముందుకొచ్చేసి తల కళ్ళు అన్నీ కవర్ అయ్యే వైట్ బ్రిమ్డ్ హ్యాట్స్ ఉంటాయి, అలాంటి హ్యాట్ పెట్టుకుంటే కనుక ఎండ డైరెక్ట్గా మన సూర్యరశ్మి మన కంటి మీద పడకుండా ఉంటుందన్నమాట. అలాగే దీన్ని ప్రివెంట్ చేయాలంటే కూడా ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ తాగటం, లైక్ కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, ఇలాంటివి రెగ్యులర్గా తాగాలి.
1: అయితే డాక్టర్ గారు కూల్ డ్రింక్స్ కూడా తాగుతారు?
0: లేదండి, అలాంటి పానీయాలు తాగకూడదండి.
1: కొంతమందిలో ఏం
0: అభిప్రాయం లేదు, అవునవును, అందుకే నేను దాని గురించి
1: మాట్లాడాలా.
0: అసలు చాలా మంది మేము పేషెంట్స్కి కూడా చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తామండి. నేనైతే కొన్నిసార్లు రౌండ్స్కి వెళ్తే రూమ్స్లో పెట్టుంటే కూడా పేషెంట్స్కి గట్టిగా చెప్తున్నాను, అవి చాలా ప్రమాదకరం, దానిలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ స్టోరేజ్ కోసం చాలా ఎడిటివ్స్ కలుపుతారు ఆటిల్లో, అవి తాగటం చాలా ప్రమాదకరం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఇలాంటివి తాగితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్,
1: కాఫీ టీలు
0: ఇలాంటివి కూడా చాలా తగ్గించాలి. కాఫీ రోజుకు ఒకసారి తాగితే సరిపోతుంది, ఆల్కహాల్ జోలికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. అందులో ఎండాకాలంలో ఆల్కహాల్ తాగితే ఇంకా దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయండి. ఎలక్ట్రోలైట్ రిచ్ డైట్ అని ఉంటుంది, ఎలక్ట్రోలైట్ రిచ్ డైట్ తీసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు చాలామందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెద్ద పెద్ద తాగుతూ ఉంటారండి, అవి కూడా మేము సజెస్ట్ చేయట్లేదు. ఓఆర్ఎస్ పౌడర్ కానీ ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ తీసుకొని మీరు ఎక్కడుంటే అక్కడ గ్లాస్లో కానీ బాటిల్లో కానీ ఒక లీటర్ బాటిల్లో అది కలిపేసుకొని సిప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక సిప్ తాగండి. అలా తాగుతూ ఉంటే కనుక మనకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చూస్తూ ఉంటారు జిమ్ముల్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ప్రోటీన్ షేక్స్ అయ్యి బాటిల్లో తెచ్చుకొని ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒకసారి తాగుతూ ఉంటారు. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఒక లీటర్ బాటిల్లో ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ వేసేసుకొని కలుపుకొని దాన్ని అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ పాటు ఆ లీటర్ వాటర్ని కంప్లీట్ చేయాలి. అలా ఎండలో ఉన్నంతసేపు తాగుతూ ఉంటే కనుక మనకి దానివల్ల వచ్చే ఒక దుష్ప్రభావాలు జరగకుండా ఉంటాయన్నమాట. అలాగే బాగా హాట్గా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మిట్ట మధ్యాహ్నం 12 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి, బాగా ఎమర్జెన్సీ అయితే తప్ప. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెస్ దాన్ 11-12 లోపు మనం పనులు అవుట్ చేసుకొని నీడ పట్టు ఉంటానికి ప్రయత్నం చేయాలి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా బిఫోర్ 10 వెళ్ళిపోయి ఎండను బారిన పడకుండా ఉండటం, ఈవినింగ్ టైం 4-5 తర్వాత బయటికి రావటం, ఇలాంటివి చేసుకోవాలన్నమాట.
1: మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ కార్మికులు కష్టజీవులు అందరూ కూడా అంటే ఫ్యాక్టరీలోనే పనిచేసే వాళ్ళు కాకుండా బయట కొన్ని చేస్తారు,
0: ఎస్పెషల్లీ అసలు డైరెక్ట్గా ఇప్పుడు రోజువారీ కూలీలు ఉంటారండి మన అనుగోలు, కానీ వాళ్ళు ఎంతో సూర్యాస్తమయం ఎక్స్పోజ్ అవుతారు. ఇలాంటి టైంలోనే చాలా మందికి సన్ స్ట్రోక్స్ వాళ్ళకి ఎక్కువగా తగులుతాయి. అదే కాకుండా రేకుల షెడ్లో ఉండే వాళ్ళు ఉంటారు, రేకులు ఉంటాయి పైన కింద పనిచేస్తూ ఉంటారు, రేకులు పైన అయినా కిందకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అసలు అది చాలా ప్రమాదకరం. అలాంటి వాళ్ళు కూడా చాలామంది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మంచినీళ్ళు తాగాలి, ఓఆర్ఎస్ తాగాలి, ఎలక్ట్రోలైట్స్ తాగాలి, అలాగే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ. ఈ 4-5 రకాలు నేను ఇప్పుడు చెప్పినవి సిప్స్గా తీసుకుంటూ ఎవ్రీ 15-20 మినిట్స్కి మనకు దాహం వేసినా అయ్యపోయినా కంపల్సరీగా తాగుతూ ఉండాలి. తాగుతూ ఉంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా రీహైడ్రేషన్ జరుగుతుందన్నమాట.
1: డాక్టర్ గారు, చాలామంది వాళ్ళ రోజున డయాబెటీస్తో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది,
0: బాగా ఎక్కువగా ఉందండి.
1: మరి ఈ వీళ్ళకి వడదెబ్బ లాంటిది తగిలితే ఇంకేమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు?

0: తీసుకోవాలా?
1: అసలు ముందు షుగర్ పేషెంట్లండి, వడదెబ్బ తగిలి హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు చాలా తొందరగా జరగచ్చు. కొన్నిసార్లు షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల షుగర్ ఎక్కువగా ఉండి కూడా ఎక్కువైతే కనుక ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోకుండా ఉండటం, ఈలోపు డిహైడ్రేట్ అయిపోవటం వల్ల ఇంకా దీని దుష్ప్రభావాలు తొందరగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ మనిషి ఒక 4-5 అవర్స్ కంటిన్యూస్గా ఎండలో ఉంటే వడదెబ్బ తగిలేటట్టు అయితే, ఈ షుగర్ పేషెంట్ షుగర్ కంట్రోల్లో లేకుండా ఉంటే జస్ట్ వితిన్ 1 అవర్ ఎండలోకి వెళ్ళి వచ్చినా సరే సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
0: ఆహార నియమాలు పాటించడం కూడా ముఖ్యం అంటారు.
1: చాలా ముఖ్యం.
0: చలవ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది.
1: జస్ట్ బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ఆకుకూరలు, పాలు పోసిన కూరలు వండుకొని తింటాం, నీడ పట్టును ఉంటాం, అలాగే మసాలాలు, కారాలు, పచ్చళ్ళు అన్నీ తగ్గించేయటం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం. ఎందుకంటే మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తిని మనమే పెంచుకోవాలండి. మనం పెంచుకోవాలంటే మన బాడీని ఒక దేవాలయంగా చూసుకొని దాని లోపల మనం ఎటువంటి చెత్త వేయకుండా, ఎటువంటి ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదో చూసుకొని, అటువంటి ఆహార పదార్థాలే తీసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ సమతుల్యమైన హైట్కి తగ్గ బరువుతో ఉండి, బరువు ఎక్కువ లేకుండా, అప్పుడు రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుందండి. ఎవరైతే ఆహారం తీసుకోరో సరిగ్గా, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయరో, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుందో, వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి జబ్బులు వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే ఇప్పుడు రీసెంట్గా కొత్త ఈక్వేషన్, సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ అంటున్నారు. చాలామంది మనం సిగరెట్లు తాగట్లేదు కదా, ఆల్కహాల్ తాగట్లేదు కదా, మనం మంచి జీవన విధానంలో ఉన్నామని భావిస్తూ ఉంటారు. కానీ ఒక గంట తర్వాత కనుక మనం లేచి, అట్లీస్ట్ 1 or 2 మినిట్స్ మనం లేచి నడవపోతే కనుక అది కూడా బాడీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ కిందే లెక్క. అందుకని కంపల్సరీగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేచి ఆఫీస్లో అయినా సరే కొంచెం అటు ఇటు తిరగటం, బాడీకి వ్యాయామం ఉంచటం. అందుకే కొంతమందికి ఇప్పుడు స్టాండింగ్ డెస్క్ అలవాటు చేసుకోండి అని చెప్తున్నాం. పొద్దాక కూర్చొని పనిచేయటం కాకుండా నుంచొని పనిచేయటం, స్టాండింగ్ డెస్క్, అలాంటి వాటితే కనుక రెగ్యులర్గా తెలియకుండానే వ్యాయామం జరిగిపోతూ ఉంటుంది.
0: డాక్టర్ రాజేష్ గారు, పని ఒత్తిడి పెరుగుతుంది అని వింటుంటాం ఈ మధ్య కాలంలో, స్ట్రెస్ చాలా ఎక్కువైంది
1: అంటున్నారు.
0: ఇప్పుడు ఈ ఎండల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఒత్తిడి కూడా తోడైతే ఇంకొంచెం
1: నష్టం కలిగే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ మనం చేసే పనిని ఎంజాయ్ చేయాలి. ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ ఎ రైట్ లైఫ్. మనం అది ఎంజాయ్ చేయకుండా మనం అది స్ట్రెస్గా భావించి చేస్తే కనుక మనం అంత ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ చేయలేము, మన బాడీ ఎక్కువ శ్రమకు గురవుతుంది. అదే మనం కనుక మనం చేసే పని ఎంజాయ్ చేస్తూ చేస్తే కనుక అదే మనకి హ్యాపీగా ఉంటుంది, అదే సరదాగా ఉంటుంది, దాని ద్వారానే రీజనరేట్ అవుతూ ఉంటాం. మనం ఎక్కువ పని చేయగలము, ప్రొడక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
0: తర్వాత డాక్టర్ గారు, ఈ వడదెబ్బ తగిలినటువంటి వాళ్ళలో ఎక్కువగా ఆరోగ్యపరంగా కొంచెం రీనల్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఫెయిల్యూర్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉందంటారు?
1: అవకాశం ఉంది, కరెక్టేనండి. ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, వాటర్ బాడీలో రాకపోవడం వల్ల యూరిన్ రావడం ఆగిపోతాయి. యూరిన్ రావడం ఆగిపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్తారు. కొన్నిసార్లు మందులతో సరవపోతే డయాలసిస్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని అసలు వడదెబ్బను చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలామంది ఏం పర్లేదులే, ఏం అవ్వదులే, మనం వయసులో ఉన్నాం, మనకెందుకు కొడుతుంది, మనకెందుకు వడదెబ్బ తగులుతుంది అనుకుంటారు. అలా లేదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ బి సో మచ్ కేర్ఫుల్.
0: ఇందాక మీరు చెప్పిన దాంట్లో దుస్తులు తొడిగే విషయం, తలకు ఒక టోపీ లాంటిది పెట్టుకోవడం,
1: దుస్తులు కూడా లైట్ కలర్ దుస్తులు వేసుకొని, లూజ్గా ఉండే దుస్తులు వేసుకొని, తలకి హ్యాట్ పెట్టుకొని, కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టుకొని, ఎక్స్ట్రా వాటర్ బాటిల్ రెడీగా ఉంచుకొని ఎప్పటికప్పుడు తాగుతూ ఉంటే అప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామండి.
0: డాక్టర్ గారు, ఒకవేళ సరేనండి, మీరు ఇన్ని చెప్పిన ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూనో లేకపోతే కొన్ని కొన్ని మర్చిపోయి వడదెబ్బ తగిలింది అనుకోండి, అనారోగ్యం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేము, వెంటనే చాలా తీవ్రంగా ఉండి హాస్పిటల్లో జాయిన్ చేశారనుకోండి, సుమారుగా దీనికి సంబంధించి అంటే మిగతా భాగాలు ఏ ప్రమాదం లేకుండా, ఏదైతే ఈ హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అనే సమస్య మాత్రమే ఉంటే చికిత్స చేస్తూ ఎన్ని రోజుల్లో మళ్ళీ డిశ్చార్జ్
1: అవ్వచ్చు? కొన్నిసార్లు అయితే మైల్డ్ సన్ స్ట్రోక్ అయితే జస్ట్ ఒక సెలైన్ బాటిల్ ఎక్కిస్తే ఇమీడియట్గా వితిన్ 1 or 2 అవర్స్ నార్మల్ అయిపోతారండి, ఏం కంగారు పడాల్సిందే లేదు. మరి అంత సీరియస్ పరిస్థితి లేకపోతే కనుక జస్ట్ 1-2 సెలైన్ బాటిల్స్ ఎక్కించుకొని, ఈలోపు కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా మనం సొల్యూషన్స్ తీసుకుంటూ ఉంటే నోటి ద్వారా ఇమీడియట్గా రీప్లెనిష్ అయిపోయే అవకాశాలు ఉంటాయి.
0: మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ వయోధికులు,
1: ఎస్ పెద్ద వయసు వాళ్ళు, చిన్నపిల్లలు,
0: వీళ్ళు
1: చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఎండాకాలంలో
0: దాహం వేసినా వేయకపోయినా ఈ ఎండాకాలంలో
1: కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, మంచినీళ్ళు, ఓఆర్ఎస్ సొల్యూషన్, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, ఈ ఐదు రెగ్యులర్గా తాగాలండి. కూల్ డ్రింకులు, ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ కూల్ డ్రింక్స్ ఇలాంటి ఆడి జోలికి అసలు వెళ్ళకూడదండి.
0: బైకార్బోనేట్ డ్రింక్స్
1: ఏది జోలికి వెళ్ళకూడదండి.
0: ఎందుకంటే కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఇప్పుడున్న యువత కూడా,
1: చాలా మంది ఏంటంటే చల్ల వేడిగా ఉంది, మనం చల్లటి కూల్ డ్రింక్ తాగితే మనకి లోపల బాగుంటుంది, మన దాహం తీరుద్ది అనుకుంటారు. బట్ యాక్చువల్గా సైన్స్ ప్రకారం మనం తాగాల్సింది కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఓఆర్ఎస్ కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, లేకపోతే మంచినీళ్ళు తాగండి. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికంటే.
0: అంతేకాని ఏదో చల్లటి మద్యపానీయాలు తాగితే చలవ చేస్తుంది,
1: చాలా ప్రమాదం
0: కూల్ అవుతుంది అనేది.
1: అది తాగడం వల్ల ఇంకా ప్రమాదం చేకూరుతుంది తప్ప మంచి చేకూరదండి.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఎం రాజేష్ గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల్లో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన విషయాలు డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమంలో విన్నారు. ఇప్పుడు వినండి శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరామ పాత్ర పద్యాలు వింటారు. సమర్పణ శ్రీ దీపాల సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం.
3: కుమార్

నిన్ను క్షమింపగల శక్తివంతుడన ఆంజనేయ. అది ఏనాటి పురాణమో గాని ఇప్పటి నీ పదవిలో అయ్యేది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావములకు నేరస్థితి ఏర్పడును. ఏమందువా

ఆంజనేయ, మన స్వవిషయమై ఇది ఆలోచింపవచ్చునేమో కాని ఎవరో కొరగాని వాని రక్షించుటకై ప్రభుండనగు నాతోడ సంగ్రామమునకా సంసిద్ధుడవైతేనే.

మీరింతవరకు శ్రీరామ ఆంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరామ పద్యాలు విన్నారు. సమర్పణ శ్రీ దీపాల సత్యనారాయణ. హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినబుతున్న తరువాతి పాట మ్యాస్ట్రో చిత్రంలోని గానం శేఖర్ అగస్తీ.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

మీరింత వరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవస్థాపకత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు.

0: వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వస్తు ఉత్పత్తి వ్యవస్థాపకత అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై చర్చించారు. అలాగే 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్కు, తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎకువూరు గ్రామంలో శాసనసభ్యులు బెందాళం అశోక్తో కలిసి రచ్చబండ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోనే రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో సమావేశమై జీవనోపాధి, వసతులు, మౌలిక సదుపాయాలపై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ఆయన స్పందిస్తూ దేశ సాంస్కృతిక వైభవాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సంగీత స్వరకర్త త్యాగయ్య అని పేర్కొన్నారు. త్యాగరాజు పూర్వీకుల జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని అంతే భక్తిశ్రద్దలతో జరుపుకోవడం మన సాంస్కృతిక బాధ్యత అని వెల్లడించారు. సాంస్కృతిక శాఖ సమన్వయంతో త్యాగరాజ రచనలకు సంబంధించిన రాతప్రతులు, స్వరలిపి, అరుదైన రికార్డులు వంటి వాటిని డిజిటలైజ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్దితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేస్తూ
1: రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. 2025-26 సంవత్సరంలో ఈ 1 ఇయర్ లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 20% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జీఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. ఇండస్ట్రీస్ రావాలంటే అంటే వాళ్ళకి కావచ్చు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్ని సమకూరిస్తేనే జరగద్దు. దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.
0: ఒమన్లో ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లా వైలపాడు గ్రామానికి చెందిన షహ్నాజ్ను స్వదేశానికి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. గత ఏడాది నవంబర్లో ఉద్యోగం కోసం మస్కట్ వెళ్లిన షహ్నాజ్కు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి రావాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడి ఏజెంట్లు నిరాకరించడంతో షహ్నాజ్ ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంపై ఆమె భర్త అబూబాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ సొసైటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి షహ్నాజ్ను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వలస కార్మికుల భద్రత, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో చొరవ తీసుకున్న ఏపీఎన్ఆర్టీ సొసైటీని ముఖ్యమంత్రి అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మ్యాజిక్ ట్రైన్లు ఒక వినూత్న కార్యక్రమమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఒక వీడియో సందేశంలో మాట్లాడారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ ట్రైన్లు అనే వినూత్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా

0: నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు తెలియజేస్తూ,
1: మ్యాజిక్ డ్రెయిన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. విలేజెస్లో చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. దేని వల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ అన్నది ఒక ఇనిషియేటివ్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఆ బ్యాడ్ స్మెల్ అని రావడం కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ దాంతో అందరూ హ్యాపీగా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం హెల్దీగా కూడా ఉండొచ్చు.
0: వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయటమే బీసీ కమిషన్ లక్ష్యమని బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై సమగ్ర అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని R&B అతిథి గృహంలో ఈరోజు బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయిస్తామని తెలిపారు. స్వీకరించిన వినతులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. దేశంలో ప్రతి వర్గానికి అభివృద్ది ఫలాలు అందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపారని అన్నారు. ఇక మరోవైపు ఈ ఫలితాలపై విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు మాట్లాడుతూ,
2: 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా ఇతర 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ ఎన్డీఏ పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతూ ఉంది. వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఒక వికసిత్ భారత్ నిర్మాణం చేసే దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది.
0: తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఉరందూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా 2 తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. మృతుల్లో 3 పురుషులు, 1 మహిళ ఉన్నారని తెలిపారు. గాయపడిన 2 తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవస్థాపకత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:30 వనితావాణి శ్రీలక. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం.

0: ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: వనితవాణిలో ముందుగా వినండి. ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ గురించి మనకి కొన్ని విషయాలు తెలియపరచడానికి మన స్టూడియోలో సుభాషిణి గారు ఉన్నారండి. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి సుభాషిణి గారు.
3: నమస్కారం అండి, నా పేరు సుభాషిణి. నేను ఏలూరు నుంచి వచ్చాను. టైలరింగ్ లో నేను వచ్చి ఏలూరు జిల్లాకి ప్రెసిడెంట్ గా ఉన్నానండి. నేను వచ్చి దగ్గర 25 పైనుంచే టైలరింగ్ లో ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాను వృత్తి. నేర్చుకుని 10th వరకు చదివానండి. నేను 10th చదివాక ఇంకా పై చదువులు చదివడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుంది కానీ నాకు నేనే అనుకుని నేర్చుకుంటున్నాను.
2: అయితే సుభాషిణి గారు, మీరు 10th క్లాస్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసే అన్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు అంటే చుట్టాల్లో ఎక్కడ నేర్చుకున్నారా, విడిగా ఎక్కడ నేర్చుకున్నారా, దానివల్ల మీరు ఎలా ఉపాధి మార్గంగా ముందుకు సాగారు?
3: నేనైతే ఇది మామూలుగా బయటే ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నానండి. 3 అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు ఎంబ్రాయిడరింగ్ అన్నా అవన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. చదువుకున్నప్పుడు కూడా చేస్తూ ఉండేదాన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇలా కాదులే టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను క్లాసెస్కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఎంతండి, నేను నేర్చుకున్నప్పుడు 30 తీసుకునేవాళ్ళు మంత్లీ. అది మా ఊరు ఏలూరు పక్కన చదుమేళ్ళని ఒక 5 ఉండేది. నడుచుకుంటూనే వెళ్ళి నేర్చుకుని వచ్చాను నేను. అప్పుడు నేను నేర్చుకుంటూనే ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి నేర్పుతూ ఉండేదాన్ని. అప్పటి నుంచి కూడా నేను నేర్చుకుని ఇక్కడికి వచ్చి నేర్పేదాన్ని, మర్చిపోకుండా ఉంటాను అన్న ఉద్దేశంతో నేను బాగానే నేర్చుకున్నాను. తర్వాత మ్యారేజ్ చేశారు, తర్వాత కూడా చాలా ఉపయోగపడిందండి. ఇంకా అప్పటి నుంచి పాప ఈ ఫ్రాక్స్ కానీ అవి కానీ చూసి ఇంకా బయట బాగా కుట్టడం, షాప్ పెట్టుకోవడం, అలా అంచెలంచెలుగా బాగా డెవలప్ అయ్యాను.
2: మరి ఈ టైలరింగ్ వృత్తిలో మీరు ఇంకా ఏమేమి సాధించారు?
3: నేను ముందైతే టైలరింగ్ ఒక్కటే నేర్చుకున్నానండి. తర్వాత ఇప్పుడు మగ్గం ఎంబ్రాయిడరీ వచ్చి మనకి 20 ముందు అంత లేదు. మనకి 20 తర్వాత బాగా మగ్గం వర్క్ ఒకటి బాగా వచ్చింది. తర్వాత మగ్గం ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడమే కాకుండా మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ లేని పిల్లలకి దగ్గర 1,000 నేర్పించానండి. నేను వాళ్ళు నేర్చుకుంటూ నా దగ్గరే పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు షాప్స్ పెట్టుకుని బాగా వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అని స్టార్ట్ చేశారు కదా, అంటే మొత్తం చేనేత వృత్తులన్నీ వస్తాయండి. అందులో మా టైలరింగ్ ఒకటి. అందులో నేను సర్టిఫికేట్ ఉంటే బాగుంటుందని అందులో ట్రైనర్ నేర్చుకున్నాను. మళ్ళీ ట్రైనర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. అంటే ఇంకా ఇప్పుడు వరకు ఫ్రీగా నేర్పాను పిల్లలకి నా ద్వారా. అదే గవర్నమెంట్ ద్వారా ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇంకా నాకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ మందికి నేర్పుతాను.
2: మీరు విడిగా షాప్ పెట్టి నేర్పిస్తున్నారండి, లేకపోతే మీరు ఇంటి వరకే పరిమితమై దీనిలోనే ఉండగలిగారా? మీరు
3: ఇల్లు కాదండి, ఇంతకు ముందు

0: ఇంట్లోనే ఉండి అప్పుడు పిల్లలకి నేర్పించేదాన్ని. ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి షాప్ తీసుకుని నేను, షాప్లో నా కింద వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొంచెం లేనోళ్ళకైతే నేను నేర్పిస్తానండి. నేను డబ్బులు తీసుకుని అయితే ఇప్పటివరకు ఎవరికీ నేర్పించలేదు. నేను లేని పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, చుట్టుపక్కల పిల్లలు కానీ ఎవరైనా వచ్చినా అలా నేర్పిస్తా.
1: మీరు కొత్తగా మోడల్స్ మీరంతటి మీరే క్రియేట్ చేసి డిజైన్ అన్ని మీరే చేస్తూ ఉంటారు?
0: టైలరింగ్ అంటే అంతేనండి. ఏంటంటే పని లేదు అనుకోవడం కాదు, మనం మారుతున్న ప్రపంచాన్ని బట్టి మారాలి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను దీనిలో. అంటే చదువుకున్నట్టయితే ఇంకా ఫ్యాషన్ డిజైనర్గా వెళ్ళేదాన్ని, టెన్త్తో ఆపేయడం వల్ల నాకు కాలేజీలో నేర్పించుకుని కుదరలేదు. ఇప్పుడు నేను ఏ టు జెడ్ ఏ మోడల్ అయినా కుట్టేస్తాను.
1: అంటే శారీస్, డ్రెస్సెస్, గాగ్రాస్, ఏదైనా
0: ఆల్ వర్క్స్, లేడీస్ వర్క్స్ మాత్రమే, మగ్గం వర్క్స్, చిన్నపిల్లల ఫ్రాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్ వరకు అన్నీ చేస్తాను, ఎనీ మోడల్స్.
1: మరి భవిష్యత్ తరాలకి ఇది ఎంతో మందికి ఉపాధిగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎలా వాళ్ళకి చెప్పగలుగుతారు?
0: ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అని పెట్టారు కదండి, అది అందులో మామూలుగా ఇప్పుడు నేర్చుకుంటానికి ఉన్నాం అనుకోండి, ట్రైనర్గా సెలెక్ట్ చేస్తారు, 15,000 కిట్తో ఇస్తారు. దాని నుంచి స్టార్ట్ చేసుకుని ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. దానిలో ఫస్ట్ అంటే మనకి ఏమి ష్యూరిటీలు కానీ ఏం పెట్టక్కర్లేదండి. విశ్వకర్మలో జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత కార్డు ఇస్తారు, సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అది మనం బ్యాంకులో ముందే ఏ బ్యాంక్ అని చెప్పి మన దగ్గర తీసుకుంటారు. ఆ బ్యాంకు ద్వారా అలా అయితే గవర్నమెంట్ అలా ప్రాసెస్ ఇస్తుందండి. టైలరింగ్ మిషన్ వాళ్ళే ఇస్తారు, టూల్ కిట్ అంటే మిషన్ వాళ్ళకి మిషన్ వస్తుందండి. ఏ వృత్తి వాళ్ళకి అలాగా 15,000 టూల్ కిట్ ఇస్తారు, నేర్చుకున్నందుకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అలాగా లోన్లు అయ్యి 1,00,000 అలా వస్తున్నాయి కదండి, అవి తీసుకుని నిదానంగా ఏదైనా పెట్టుకుంటే. ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారండి కొంతమంది, ఇప్పుడు లేడీస్ అంటే అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు, హస్బెండ్ చూసుకోకపోవడం, అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో పని చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చండి. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. ఉంటే ఇప్పుడు నా షాప్ కూడా ఎక్కడ సెంటర్లో కాదండి, చాలా లోపలికి ఉంటుంది. కానీ ఏ సీజన్లో కూడా నాకు ఖాళీ ఉండదు. అంటే మన వర్క్ని మనం గౌరవించుకోవాలి, ముందు ఇంట్రెస్ట్గా చేయాలి. అప్పుడు మనం వెళ్ళి ఒకళ్ళ దగ్గర పనిచేయక్కర్లేదండి, ఏ ఆడపిల్ల కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడొచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి ఏముందండి, 250 తీసుకున్నా సింపుల్గా 5 బ్లౌజులు కుట్టుకుంటే చాలు, అయిపోతుంది చక్కగా. లోన్ తీసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. చాలా ఉపయోగం ఉందండి టైలరింగ్ వల్ల.
1: అయితే విశ్వకర్మ పథకంలో మీరు ట్రైనీగా ఉన్నారన్నారు కదండి, అది ఎట్లా ఎక్కడ?
0: ట్రైనర్గా అంటే ఇప్పుడు మనం ముందు ట్రైనింగ్ తీసుకుంటాం కదండి. ట్రైనర్గా అన్నది యూనియన్ ద్వారా మన పేర్లు గవర్నమెంట్ అడుగుతుంది అనమాట. అలా అప్లికేషన్ పెట్టుకుని ట్రైనర్గా వెళ్ళొచ్చు. విశ్వకర్మ గవర్నమెంట్ పెట్టింది కదండి, దానిలో ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. మేము ట్రైనర్గా వెళ్ళాలంటే నాకు అవకాశం వచ్చింది, కానీ పాలకొల్లు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ట్రైనర్స్గా అవుతున్నారండి, అదేంటి శ్రీకాకుళం వైపు. వాళ్ళు గవర్నమెంటే ఒక 50 మందిని ఇస్తుంది, చక్కగా మంత్లీ శాలరీ 30,000 ఇస్తుంది
1: ట్రైనర్గా వెళ్ళిన.
0: అది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందంటేనండి, చక్క 50 మంది అలా వస్తారు, మనకి చాలా గౌరవం ఉంటుంది, మా టీచర్ గారు నేర్పారు అని వాళ్ళతో ఆదరణ బాగుంటుంది, ఎక్కువ మందికి నేర్పగలుగుతాం.
1: ఇప్పుడు పిల్లలందరికి కూడా తెలియకపోవచ్చు కొంతమందికి ఈ విశ్వకర్మ యోజనకి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అసలు వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అని ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇలా అప్లై చేయాలి అని, అంటే ఎక్కడికి వెళ్ళాలి?
0: అంటే వాళ్ళు పెడతారండి, పెట్టినప్పుడు పంచాయతీలో వాటిలో ఇస్తారు, చెప్తారు ఇలాగా మేము విశ్వకర్మ ట్రైనర్గా పెట్టుకోండి అని. మీ సేవలో పెడతారండి అప్లికేషన్, ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నేను ఇలా మిషన్ నేర్చుకుంటానండి అని. దానికి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మీ సేవలో వెళ్ళి ముందు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి.
1: దానికి ఇంతవరకు చదువు ఉంది అని చెప్పేసి ఏమన్నా సర్టిఫికెట్స్?
0: చదువు టైలరింగ్కి చదువుతో సంబంధం లేదండి. టైలరింగ్లో ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చే జనరేషన్ బట్టి చదువుకున్న వాళ్ళు కూడా షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, బీటెక్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అందరికి బాగా ఇప్పుడు ఫ్యాషన్
1: ఎక్కువైపోయింది,
0: బాగా వస్తున్నారండి. ఇది వరకు అయితే ఏదో చదువులేని వాళ్ళు అలాగే నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. నా దగ్గరికి మొన్న బీటెక్ చేస్తూ జాబ్ చేస్తున్న పాపలు ఇద్దరు వచ్చారు నేర్పమని.
1: అయితే సుభాషిణి గారు, మీరు ఎన్నాళ్ళగా ఈ షాప్ని రన్ చేస్తున్నారు, మీ అనుభవం ఇంకా?
0: టైలరింగ్ అయితే నాకైతే చెప్పాను కదండి, చిన్నప్పుడే నేర్చుకున్నాను, 25 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. షాపు ఓన్గా బయట పెట్టింది అయితే ఒక 15 ఇయర్స్ పైన అయ్యిందండి, 17 ఇయర్స్ అవుతుంది.
1: దానిలో వర్కర్స్ని పెట్టి మీరు చేస్తున్నారు, ఇంకా పిల్లల్ని తీసుకుని వాళ్ళకి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అయితే సుభాషిణి గారు, మీరు ఈ అంచెలంచెలుగా ఎదిగానని చెప్పారు.

0: మన తెలివితేటల మీద ఎక్కువ ఆధారపడి ఉంటదండి టైలరింగ్ అనేది మాత్రం. ఇప్పుడు బాగా ఎక్కువ మోడల్స్ వచ్చినాయి అండి, ఇప్పుడు నేర్చుకున్నాను
1: అంటే
0: అక్కడికి వెళ్ళి నేను ఫ్రాక్స్ అయి కుడితే వాళ్ళే ఇంకెందుకండి మీకు నేర్చుకునేది అని అడిగారు నన్ను. ఇంకా కొంచెం మెలకువలు ఉంటాయి కదండి, ఇది అలా నేర్చుకున్నాను అంతే, అది కూడా 1 మంతే లేండి.
1: 1 మంత్కి అయినా సరే మీరు దీనిలో చాలా క్రియేషన్ మీరే చేసుకుని మీరే సొంతంగా నేర్చుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ దాని ద్వారా ఇంత స్థితికి మీరు వచ్చారు. నేర్చుకునే దానికన్నా మీ అంతటి మీరు క్రియేషన్ ఎక్కువ చేసుకోవాలి అని చెప్తున్నారు మీరు. మరి మీ పిల్లలు దీనిలోకి వస్తున్నారా అండి, వాళ్ళు వేరేగా చదువుకుంటున్నారా?
0: చదువుకుంటున్నారండి, వాళ్ళకి అంత నాకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. పాప జస్ట్ ఏంటంటే చేతి పని చేస్తుంది, కాకపోతే ఏంటంటే నాకు ఐడియాలు ఇస్తుంది, నాకు ఇలా కుట్టు నాకు అలా కుట్టు అని అంతే.
1: క్రియేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మరి ఈ టైలరింగ్ వృత్తి సమాజంలో ఏ విధంగా ఆదరించబడుతుంది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో చెప్పాలి అంటే?
0: చాలా బాగుందండి, అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పండగకి కానీ పెళ్ళిళ్ళకైనా టైలరింగ్ ముందు బట్టలే కదండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ ప్రపంచంలో, ఇదివరకు అయితే పెళ్లికి అనుకోండి పెళ్లి కుదిరి కుట్టించేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెళ్లికి వెళ్ళాలన్నా అందరూ కుట్టించుకుంటున్నారు కాబట్టి బాగుందండి. కాకపోతే మాకు కూడా సీజన్స్ వారీగా ఉంటాయి, అన్ సీజన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ బాగుంటదండి.
1: మీకు ఎవరైనా ఉచితంగా మిషన్స్ ఇవ్వటం కానీ అట్లాగా మీకు ఇచ్చారా, మీ అంతటి మీరుగా కొనుక్కుని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లా చేసుకున్నారండి?
0: నేను ఫస్ట్ మిషన్ తీసుకుంది అయితేనండి, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలో లోన్ ఇచ్చేవాళ్ళు, అలాగా తక్కువ సబ్సిడీకి తీసుకున్నాను నేను. చిన్న మిషన్ అది, ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మిషన్, తర్వాత అన్ని నేనే కొనుక్కున్నాను.
1: మీ యొక్క షాపులో అన్ని రకాల మిషన్లు ఉన్నాయి అంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టము కంప్యూటర్ మామూలు మిషన్లే కాక ఇవన్నీ కూడా మిషన్లు,
0: కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, మగ్గం వర్క్ కూడా, మగ్గం ఎంబ్రాయిడరీ.
1: ఓన్లీ లేడీస్ వే మీరు?
0: ఓన్లీ లేడీస్,
1: జెంట్స్ అనేవి ఉండదు
0: అసలు,
1: కిడ్స్ అయినా ఏదైనా సరే లేడీస్ సంబంధించినవి. అయితే మీకు వచ్చిన వీటిల్లో ఏది ఎక్కువగా శారీస్ కి సంబంధించిన వస్తాయా, బ్లౌజెస్ సంబంధించిన వస్తాయా, లేకపోతే ఫ్రాక్స్ ఇట్లా డిజైన్స్ బాగా దేనికి సంబంధించిన వస్తాయి?
0: ఎక్కువ బ్లౌజెస్ అండి, ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ బాగా లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేశారు, అప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వచ్చినాయి, ఎప్పుడు ఉండేదల్లా వరకు బ్లౌజెస్.
1: అయితే ఇప్పుడు ఉపాధి మార్గంగా టైలరింగ్ చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఉంటుంది ఇది, ఇది ఎవర్ గ్రీన్ లాగా, ఏ కాలంలో అయినా సరే టైలరింగ్ అనేది ఎప్పుడు కావాల్సింది. కాబట్టి మరి నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమిటి, ఎట్లా నేర్చుకుంటే త్వరగా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది చివరిగా మీరు మన శ్రోతలకి కొన్ని విషయాలు చెప్పండి మేడం.
0: ఏం లేదండి, మెయిన్ ఇంట్రెస్ట్ అండి. ముందు చిన్నగా స్టార్ట్ చేసినా మామూలుగా నేర్చుకోవడానికి అని వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి 3 మంత్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు మొత్తం నేర్చుకుని. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదండి, కొంచెం నేర్చుకుంటున్నారు, కొంచెం ఫోన్స్లో చూసి నేర్చుకుంటున్నారు, అలా కూడా ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా, అలా నేర్చుకోవచ్చు. ముందు స్టార్టింగ్ మనయన్నా మనం కుట్టుకోవాలి అనుకుని స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది.
1: ఇదివరకు కాలంలో లాగా కాకుండా ఇప్పుడు అన్ని ఈజీగానే మన చేతుల్లో సెల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సరే తెలివితేటలతో ఇంట్రెస్ట్తో ఆలోచన పరంగా కనుక నేర్చుకుంటూ ఉంటే దేనిలో అయినా ముందడుగేయడానికి అవకాశం ఉంటుంది.
0: ఇది వరకు అంటే అండి పేపర్ మీద చూపించేవాళ్ళు, ఇప్పుడు అది లేదు కదా, ఏదైనా చూపించాలనుకోండి ఫోన్లో చూపించేయచ్చు,
1: ఫోన్లో చూపించేయచ్చు,
0: ఇంకా ఈజీగా అర్థమవుతుంది.
1: ధన్యవాదాలండి సుభాషిణి గారు, చాలా చక్కని మీ యొక్క విషయాలను తెలుపుతూ నెక్స్ట్ తరం వాళ్ళు ఉపాధి మార్గంగా ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు.
0: చాలా సంతోషం అండి.
1: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇప్పుడు వినండి విశేషాలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు పోషక విలువల గని లీచీ పండు గురించిన విశేషాలు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఏ కాలంలో దొరికే ఆ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఏ కాలం అని నేను ఎందుకన్నానంటే, కొన్ని రకాల పండ్లు సంవత్సరం పొడుగునా కూడా మనకు లభ్యమవుతాయి, మరికొన్ని పండ్లు ప్రత్యేకమైనటువంటి కాలాల్లోనే మనకి దొరుకుతాయి. ఏది ఏమైనా కూడా పండ్లు ఏవైనా సరే మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే అని చెప్పవచ్చు. కొన్ని రకాల పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా రుచిగా ఉండటమే కాదు, దాని చరిత్రను కూడా చాటి చెప్పుతాయి. అందులో చెప్పుకోదగ్గ పండు లీచీ పండు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం చైనా అడవుల్లో కనిపించిన ఈ చెట్టు ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా దీని జన్మస్థలం చైనా అనే చెప్పాలి. ఇప్పుడు థాయిలాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాలతో పాటు ఉత్తర భారతదేశంలో, అంటే ముఖ్యంగా బీహార్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. ఒకప్పుడు మన ఉత్తర భారతదేశంలో మాత్రమే కనిపించే ఈ పండ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వేసుకున్నాయి. స్ట్రాబెర్రీలా కనిపించే ఈ పండ్లు కాస్ట్లీ ఫ్రూట్లలో ఒకటనే చెప్పాలి. ఈ లీచీ పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు గులాబీ రంగు తొక్క, అంటే షెల్ఫ్తో, లోపల మృదువైన తెల్లటి గుజ్జుతో, మంచి రుచితో ఉంటాయి. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువ. వేసవిలోనే ఈ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. మంచి సువాసన కలిగినటువంటి ఈ పండ్లను చెట్టు రెమ్మల నుండి వేరు చేసినప్పుడు ఆ సువాసనతో పాటు తాజాదనం కూడా నెమ్మదిగా కోల్పోతాయి. అందుకే ఈ పండ్ల పైపొరను తొలగించినప్పుడు మంచి సువాసనతో కూడిన మెత్తటి జ్యూసీగా ఉండే తెల్లటి గుజ్జు ఉంటుంది. ఇది కేవలం రుచికే కాదు, అధిక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పండ్ల గుజ్జుని నేరుగా తినడమే కాకుండా దీనిని షర్బత్లు, జ్యూస్లు, ఐస్ క్రీమ్ తయారీలో కూడా వాడతారు. ఎక్కువ పీచుతో జ్యూసీగా ఉండే ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ. 100 గ్రాముల లీచీ పండ్లలో 75 మిల్లీగ్రాముల సి విటమిన్, B2, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఐరన్ తదితర పోషకాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉండే కాపర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి ఈ పండ్లలో ఉన్నటువంటి కాపర్, ఐరన్ సహాయపడతాయి. ముఖ్యంగా హై బీపీని నియంత్రించడంలో ఈ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది, సోడియం తక్కువగా ఉంటుంది. ఇక గుండెకు బలం చేకూర్చడంలో ఈ లీచీ పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీనిలో పాలీఫినాల్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, ఓలిగోనల్ వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణక్రియను పెంచుతుంది. గ్యాస్ట్రిక్, జీర్ణక్రియకు అవసరమైన ద్రవాలను స్థిరీకరిస్తుంది. ఇక ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం ఇందులో పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ లీచీ పండ్లు గొప్ప మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ఈ పండ్లలోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాదండి, వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో కూడా ఈ పండ్లు సహాయపడతాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఈ పళ్లలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వైరస్ వంటి సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల్ని అడ్డుకోగలదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ లీచీ పండ్లను పరకడుపున, అధిక మోతాదులో, అలాగే రాత్రిపూట తీసుకోకుండా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మృదువైన లీచీ పండ్లను ఎంతోమంది ఇష్టంగా తింటున్నారు అనేది మాత్రం నిజం. అధిక పోషకాలు కలిగినటువంటి ఈ లీచీ పండ్లను మితంగా తీసుకొని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆశిద్దాం.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 2 గంటలకు అవుతుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్.
1: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. BJP heads for landslide victory in West Bengal, leads on 193 seats out of 293, Trinamool ahead on 95 seats. In Assam, BJP set to return to power for a third term. In Tamil Nadu, actor turned politician Vijay's party TVK delivers a super hit on debut, ruling DMK on third spot, Chief Minister MK Stalin trails. In Kerala, Congress-led UDF marches towards a clear majority to replace LDF. NDA on way to retain power in Puducherry. In assembly by-elections, BJP wins one seat each in Gujarat, Tripura and Nagaland. Early trends are now available.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

సమయం 3 గంటలైంది. కార్యక్రమంలో ఇప్పుడు టీమ్ టైం. ఈనాటి టీమ్ టైం కార్యక్రమంలో కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న చిత్రం పేరు బొమ్మ బొరుసే జీవితం. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట వింటారు. జేవి రాఘవులు సంగీతం అందించారు. వేటూరి సాహిత్యం అందించారు.

నుండ నే కురు నాయ కుండ నేనే కురు నా దూడ నా దూడై. హలో బ్రదర్ దుశ్శాసన, రేపింకళ ప్రవీణ, జక్కడ ఫైవ్ స్టార్స్ పతివ్రత, గుమ్మడి పండు లాంటి ఉమ్మడి సతి ద్రౌపది.

కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట అండమాన్ అమ్మాయి. ఈ చిత్రం నుంచి ఆత్రేయ రచనకు కెవి మహాదేవన్ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

0: భలే కృష్ణుడు చేతుల నుంచి వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం అందించారు. పాడిన వారు పి సుశీల, ఎస్పి
1: బాలసుబ్రహ్మణ్యం. పొడిచింది నువ్వు వచ్చి ముద్దంటే వద్దనకే వయ్యారిన రత్తి, పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వు వచ్చి. సిగ్గులన్నీ దాచిపెట్టు, నిక్కులన్నీ దోచిపెట్టు, పెట్టకుంటే పెద్దొట్టు.
2: పొద్దున్నే ముదలమ్మా పొద్దరగ నీ పిచ్చి,

కెప్టెన్ కృష్ణ చిత్తుకు చిత్రానికి వేటూరి సాయిచన్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: చండీ ప్రియ చిత్రనుంచి సి నారాయణ రెడ్డి రచనకు పి ఆదినారాయణరావు సంగీతం అందించారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.

0: क्या है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఎర్ర గులాబీ చిత్రం నుంచి. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట వింటారు. ఇళయరాజా సంగీతం అందించారు, ఆత్రేయ సాహిత్యం ఇచ్చారు.

ఇంటైం కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఛాలెంజి రాముడు. ఈ చిత్రం నుంచి ఆత్రేయ రచనకు చక్రవర్తి సంగీతం అందించారు. పాడినారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట గోరింటాకు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు, కెవి మహాదేవన్ సంగీతం అందించారు, దేవులపల్లి రచన.

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

కార్తీక దీపం చేతుల నుంచి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సత్యం సంగీతం అందించారు. సీనారెడ్డి సాహిత్యం. కార్యక్రమంలో వినిపోతున్న పాట రంగూన్ రౌడీ. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. జెవి రాఘవులు సంగీతం, వేటూరి రచన.

మీరు విన్న పాట ఇది కథ కాదు. ఈ చేతి నుంచి పి సుశీల పాడారు. గీత రచన ఎంఎస్ విశ్వనాథన్, సంగీతం ఆత్రేయ.

టీన్ టైం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినిపోతున్న పాట శివమెత్తిన సత్యం. చిత్రం నుంచి వాణిజ్యరం, కేజేఎస్ దాస్ గానం చేసిన పాట వింటారు. జేవి రాఘవులు సంగీతం, ఆరుద్ర సాహిత్యం.

టీన్ టైం కార్యక్రమం అంటున్నారు. కార్యక్రమంలో చివరిగా వెళ్ళిపోతున్న పాట తొలి కోడి కూసింది. ఈ చిత్రం నుంచి ఆత్రేయ రచనకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఎస్ జానకి గానం చేసిన పాట వింటారు.

ఒక మెరుపు వెంట పిడుగు, ఒక మంచిలోన చెడుగు, లోకమంతా

కార్యక్రమం ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో ముందుగా వినిపోతున్న పాట డిజే టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రామ్ మిరియాల గానం చేసిన పాట వింటారు.

మీరు విన్నా పాట అల వైకుంఠపురంలో చేతుల నుంచి సూరయ్య సాకేత్ గానం చేశారు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట సిద్ధి శ్రీరామ్ గానం చేసింది. 18 పేజెస్ చిత్రం నుంచి

0: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
1: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
0: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
1: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
0: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
1: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.

ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చేతి నుంచి సిద్ధి శ్రీరామ్ సునీత గానం చేసిన పాట విన్నారు. మీరు విన్న ఆ పాటతోటి యువలయ కార్యక్రమం సమాప్తం. సమయం 4:30 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వింటారు మరికొద్ది క్షణాల్లో.

0: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: కరికులు ఇప్పుడు హిందీ పాఠం వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సాహసి సునీత 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. వినండి 7వ తరగతికి హిందీ పాఠం సాహసి సునీత.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: నమస్తే ఆలియా, ఆవో బైఠో. ఆజ్ హమ్ ఏక్ సాహసీ బాలికా కే బారే మే సీఖేంగే. ఉస్నే క్యా సాహస్ కియా జిస్కే లియే వో సర్కార్ కి ఓర్ సే పురస్కార్ పాయా. అచ్చా, పాఠ్యపుస్తక్ మే 15వీ పాఠ హై సాహసీ సునీత. పాఠ కే పహలే ఏక్ చిత్ర హై. చిత్ర మే క్యా దిఖాయి దే రహే హై బతాఓ.
3: జీ అధ్యాపికాజీ, చిత్ర మే ఏక్ కువా ఔర్ ఉస్కే దీవార్ పర్ ఏక్ లడ్కీ బైఠీ హై. కువే కే అందర్ పానీ మే ఏక్ లడ్కా హై. వహ లడ్కీ కే హాత్ కీ లకడీ కో పకడా హై. కువే కే పాస్ ఏక్ పేడ్ భీ హై.
4: బహుత్ అచ్చా, లడ్కీ క్యా కర్ రహీ హై?
3: లడ్కీ కువే కీ దీవార్ పర్ బైఠకర్ లకడీ కీ సహాయతా సే లడ్కే కో బచానే కీ కోశిష్ కర్ రహీ హై.
4: ఠీక్ కహా తుమ్నే. మనిషికి ఉండవలసిన మంచి లక్షణాల్లో ఇతరులకు సహాయం చేయడం అనేది చాలా ఉత్తమమైంది. దీనికి ఉండాల్సింది ధైర్యం, స్థైర్యం, సాహసం. అందరిలోనూ ఈ లక్షణాలు ఉన్నా ఆపదల్లో ఉన్నవారిని చూసి మనకెందుకులే అని తమ దారిని తాము పోయేవాళ్ళు కొందరు. సమయానికి తగిన తెలివి లేక ఆపదల పాలైన వారితో కలిసి తాము కూడా బాధపడుతూ కూర్చుంటారు కొందరు. వయస్సుతో సంబంధం లేదు సహాయం చేయడానికి, సాహసం చేయాలంతే అని నిరూపించుతారు కొందరు బాలబాలికలు. అటువంటి బాలిక సునీత. హా, అవ్ పాట్ పడ్నా శురూ కరో, మై అర్ధ సంజావుంగి.
3: అధ్యాపికాజీ, అర్ధ తెలుగు మే బతాయియే.
4: జరూర్, తెలుగు మే హీ బతావుంగి, శురూ కరో.
3: జీ అధ్యాపికాజీ, సునీత ఘాస్ లేకర్ ఘర్ జా రహీ థీ, ఉస్కే సాత్ మా భీ థీ. రాస్తే మే రైల్ కీ పట్రీ థీ, వహా సే రైల్ గాడీ కే నికల్నే కా సమయ హో గయా థా. సునీత ఔర్ ఉస్కీ మా పట్రీ కే పాస్ రుక్ గయీ. తభీ సునీత కీ నజర్ రైల్ కీ పట్రీ పర్ పడీ, ఉసే వహ పట్రీ టూటీ హుయీ లగీ.
4: ఈ పాఠ్యాంశం నిజంగా జరిగిన ఒక ఘటన. ఇందులో సాహస బాలిక సునీత. సరే, కథలోకొస్తే ఒకరోజు సునీత గడ్డి కోసుకుని మోపు కట్టి అది తీసుకుని ఇంటికి వెళ్తోంది. అప్పుడు ఆమెతో పాటు సునీత వాళ్ళ అమ్మ కూడా ఉంది. వచ్చే దారిలో రైలు పట్టాలున్నాయి. పటరీ అంటే రైలు పట్టాలు. సరిగ్గా అదే పట్టాల మీద రైలు వచ్చే సమయం అయింది. సునీత వాళ్ళమ్మ ఆగారు. అంతలో సునీత చూపు రైలు పట్టాల మీద పడింది. అక్కడ పట్టాలు విరిగిపోయి ఉండడం చూసింది. వాళ్ళమ్మ కూడా విరిగిన రైలు పట్టాలు చూసింది. ఆమె అన్నది కదా, అయ్యో ఈ పట్టాలు విరిగిపోయాయే, రైలు వెడితే ప్రమాదం కదా, సరే ఏం చేద్దాం అనుకున్నారు. ఆగే పడో.
3: సునీత కీ మా పట్రీ దేఖకర్ బోలి, యహ పట్రీ తో టూటీ హే, దోనో ఇధర్ ఉధర్ దేఖ్నే లగీ, రైల్వే స్టేషన్ భీ వహా సే దూర్ థా.
4: ఏం చేయాలో తోచక అటు ఇటు చూస్తున్నారు ఇద్దరు. విషయం తెలియపరచాలంటే రైల్వే స్టేషన్ కూడా అక్కడికి చాలా దూరంలో ఉంది. మరి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆగే పడో.
3: తభీ సునీత నే రైల్ గాడీ కో ఆతే దేఖా, వహ హోనే వాలీ దుర్ఘటన కో సోచ్కర్ కామ్ పుఠి.
4: ఇంతలో రైలు కూడా వచ్చేస్తున్నట్లుగా కనపడింది. విరిగిన పట్టాల మీద రైలు నడిస్తే ఏం జరుగుతుంది?
3: రైలు పడిపోతుండండి.
4: అందుకే సునీత జరగబోయే దుర్ఘటన గురించి తలుచుకుని వణికిపోయింది. సరే ఆగే పడో.
3: తభీ ఉసే ఏక్ ఉపాయ సుజా. ఉస్నే సున్ రఖా థా కి సడక్ పర్ లాల్ రంగ్ కీ బత్తీ కో దేఖ్ కర్ వాహన్ రుక్ జాతే హే, వహ పట్రీ కే పాస్ జాకర్ అప్ని లాల్ రంగ్ కి ఓడ్నీ లెహరానే లగీ. మాహ్ భీ దోనో హాత్ ఉఠాకర్ రుక్నే కా సంకేత్ కర్నే లగీ.
4: నిజానికి రాబోయే ప్రమాదాలు కష్ట నష్టాలు ముందుగా తెలిస్తే ఉన్న తెలివి కూడా పోగొట్టుకుని తాము కంగారు పడి ఇతరులను కూడా ఆలోచించనీయకుండా చేసే పెద్దవాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తుంటాం. ఇక చిన్నవాళ్ళ సంగతి వేరే చెప్పాలా, కానీ మన సునీతకు ఎర్ర దీపం వెలిగితే వాహనాలు ఆగిపోతాయి అని తాను విన్న విషయం గుర్తుకొచ్చింది. మనం రోజూ గ్రహించే కొత్త విషయాలు, సంపాదించిన జ్ఞానం అవసరపడినప్పుడు ఉపయోగపడాలి సునీతలాగా కదా. సునీత ఏం చేసింది, ఆమె వేసుకున్న దుస్తులలో పైన ధరించినటువంటి చున్ని ఓఢిని అంటే పై వస్త్రం ఎర్రనిది, అది తీసి లెహరానేలగి ఎగరవేయడం మొదలుపెట్టింది. మరి అమ్మ ఏం చేసింది, ఆమె రెండు చేతులు పైకెత్తి ఊపుతూ రైలుకు ఎదురెళ్ళింది. దీనినే మనం అపాయంలో ఉపాయం అంటాం కదా. అప్పుడేం జరిగింది, ఆగేపడో.
3: గాడీ చాలక్ నే లాల్ కపడే కో లెహరాతా ఔర్ గాడీ రోక్నే కా సంకేత్ దేఖకర్ సోచా జరూర్ కోయి గడబడ్ హే. ఉస్నే గాడీ కీ చాల్ ధీమీ కర్ దీ, థోడీ దూరీ పర్ గాడీ రుక్ గయీ.
4: గాడీ చాలక్ అంటే రైలు డ్రైవరు, వాహన చోదకుడు. ఈ ఎర్రని వస్త్రం ఎగరటం, బండి ఆపమన్నట్లుగా చేస్తున్న సైగలు ఇవన్నీ చూసి ఇదేదో ఇక్కడ ప్రమాద సూచనలున్నాయి అని రైలు వేగాన్ని ధీమీకరణ అంటే తగ్గించాడు. నెమ్మదిగా వచ్చి రైలు ఆగిపోయింది. సరిగ్గా విరిగిన పట్టాల మీదకు రాకుండా ముందే ఆపగలిగారన్నమాట. ఆగేపడో.
3: గాడీ చాలక్ గార్డ్ తథా కుచ్ లోక్ సునీత ఔర్ ఉస్కీ మా కే పాస్ ఆయే. సునీత నే ఉన్హే టూటీ హుయీ పట్రీ దిఖాయి. పట్రీ దేఖకర్ చాలక్ నే కహా కి సునీత కి సూజ్ బూజ్ సే హజారో జానే బచ్ గయి. సభీ యాత్రియో నే దోనో కే సాహస్ కి ప్రశంసా కి. సునీత కో ఇస్ సాహసీ కార్య కే లియే 26 జనవరి కో భారత సర్కార్ కి ఓర్ సే పురస్కార్ దియా గయా.
4: రైల్ ఆగంగానే డ్రైవరు, గార్డు, ఇంకా రైల్లో ఉన్న ప్రయాణికులు అందరూ ఏం జరిగింది, రైలు ఎందుకు ఆపారు అంటూ సునీత వాళ్ళమ్మ ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళందరికీ ఈ విరిగిపోయిన పట్టాలు చూపించింది సునీత. అది చూసి వాళ్ళంతా తప్పిపోయిన ప్రమాదం ఎంత పెద్దదో అనుకుని ఉంటారు. అంతేనా, రైలు డ్రైవరు, అమ్మా నీ సమయస్ఫూర్తి వలన ఈరోజు వేలాది ప్రాణాలు దక్కాయి అని సునీతను అభినందించాడు. ప్రయాణికులంతా కూడా సునీతను, ఆమె ప్రదర్శించిన సాహసాన్ని చాలా ప్రశంసించారు అంటే పొగిడారు. ఇంత గొప్ప సాహస కార్యాన్ని చేసిన సునీతను భారత ప్రభుత్వం జనవరి 26న సన్మానించి బహుమతి ప్రదానం చేశారు. ఇంతకీ జనవరి 26 ప్రత్యేకత ఏమిటి?
3: జనవరి 26 గణతంత్ర దినోత్సవం అండి.
4: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. రెండు జాతీయ పండుగలు, దేశమంతా ప్రజలందరూ కలిసి చేసుకునేవి. ఆ రోజు సాహస బాలలందరినీ సన్మానం చేస్తారు. మరి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి అందుకుంటారు. పాఠం బాగా అర్థమైందా అలియా?
3: చాలా బాగా అర్థమైందండి.
4: సరే, మరి ఈ పాఠంలోంచి కొన్ని పదాలు వాటికి తెలుగు అర్థాలు చెప్తాను, నువ్వు కూడా నాతో పాటుగా చెప్పు. ఘాస్ అంటే గడ్డి.
3: ఘాస్ అంటే గడ్డి.
4: రాస్తా దారి.
3: రాస్తా దారి.
4: రైల్కి పటరి, రైలు పట్టాలు.
3: రైల్కి పట్రి, రైలు పట్టాలు.
4: రైల్ గాడి, రైలు బండి.
3: రైల్ గాడి, రైలు బండి.
4: నికల్నా, వెళ్ళటం లేదా బయలుదేరటం.
3: నికల్నా, వెళ్ళటం లేదా బయలుదేరటం.
4: రూక్నా, ఆగిపోవడం.
3: రూక్నా, ఆగిపోవడం.
4: నజర్, దృష్టి, చూపు.
3: నజర్, దృష్టి, చూపు.
4: టూటీ హుయి, విరిగిపోయిన.
3: టూటీ హుయి, విరిగిపోయిన.
4: దుర్ఘటన, ప్రమాదం.
3: దుర్ఘటన, ప్రమాదం.
4: కాంప్ ఉఠనా, వణికిపోవుట.
3: కాంప్ ఉఠనా, వణికిపోవుట.
4: బత్తీ, దీపం.
3: బత్తీ, దీపం.
4: ఓఢ్ని, చున్ని.
3: ఓఢ్ని, చున్ని.
4: సరే, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, తుమ్ ఠీక్ ఠీక్ జవాబ్ దేనా ఆలియా.
3: జీ హాం అధ్యాపికా జీ, పూచియే.
4: సునీత పటరీ కే పాస్ క్యూన్ రుకీ?
3: సునీత అప్ని మా కే సాథ్ ఘర్ జా రహీ థీ. రాస్తే మే రైల్ కి పట్రీ థీ. వహాన్ సే రైల్ గాడీ కే నికల్నే కా సమయ హో గయా థా. ఐసే సమయ పట్రీ పర్ జానా ఖత్రే కి బాత్ హై. ఇస్లియే సునీతా పట్రీ కే పాస్ రుక్ గయి.
4: అది ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం కనుక అక్కడ ఆగారు వాళ్ళు. సరే, టూటీ పట్రీ దేఖ్ కర్ సునీతానే క్యా సోచా హోగా.
3: సునీతా కి నజర్ రైల్ కి పట్రీ పర్ పడి. ఉసే వహ్ పట్రీ టూటీ హుయీ లగి. టూటీ హుయీ పట్రీ పర్ రైల్ గాడీ చలి తో గిర్ జాయేగి. బహుత్ లోగ్ మర్ జాయేంగే. ముజే హీ కుచ్ కర్కే సబ్కో బచానా హై. ఐసా సోచా హోగా అధ్యాపికా జీ.
4: బహుత్ అచ్చా జవాబ్. ఔర్ ఏక్ ప్రశ్న, చాలా కే లియే లాల్ ఔర్ హరా జెండా కిస్కే సూచక్ హై?
3: చాలక్ కే లియే లాల్ జెండా రుక్నే కే ఔర్ హరా నికల్నే కీ సూచక్ హై.
4: అచ్చా, అబ్ ఖాలీ స్థాన్ భర్నే కా అభ్యాస్. సునీతా ఘాస్ లేకర్ డాష్ జా రహీ థీ.
3: సునీతా ఘాస్ లేకర్ ఘర్ జా రహీ థీ.
4: డాష్ స్టేషన్ వహా సే దూర్ థా.
3: రైల్వే స్టేషన్ వహా సే దూర్ థా.
4: వహ పట్రీ కే పాస్ జాకర్ డాష్ లహరానే లగీ.
3: వహ పట్రీ కే పాస్ జాకర్ ఓడ్నీ లహరానే లగీ.
4: భారత్ సర్కార్ నే డాష్ కే దిన్ సునీతా కో పురస్కార్ దియా.
3: భారత్ సర్కార్ నే 26 జనవరి కే దిన్ సునీతా కో పురస్కార్ దియా.
4: అచ్చా, రైల్వే స్టేషన్ సే జుడే కుచ్ శబ్ద బతావో.
3: ప్లాట్ఫార్మ్ మైక్.
4: మైక్ అంటే ఏంటి? విజ్ఞాపన్ కర్నే కా సాధన్. ఔర్ కౌన్?
3: ఫల్ ఆది బేచ్నే వాలే. టికెట్ దేనే వాలా కౌంటర్. కూలీ లోగ్ ఆది.
4: అచ్చా, అబ్ హే భాషా కీ బాత్. సఫేద్ గోడా గరం చాయ్ ఠండా పానీ లాల్ ఓఢని సాహసీ లడకి, ఇవన్నీ గమనించావా? వీటి గురించి నీకేం తెలుసు?
3: మొదటి పదం రెండవ పదం యొక్క విశేషం గుణం చెబుతోంది టీచరు గారు.
4: అంటే సఫే

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో బాలనాటం నాగమ్మ నాటకం వింటారు. ఈ నాటకంలో బాలనాగమ్మ పాత్ర, నిర్వహణ శ్రీమతి బండారు పద్మావతి, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య.

స్వామి, ఆ కోతిని చూచిన మనకు అసహ్యం వేయుచున్నది కదా, అవి ఎంతగా ప్రేమించుకునిచున్నావో చూడు. అదే అదే ప్రపంచ

స్వామిది. తమ వదనము నేడుందులకో విచారగ్రస్తమయ్యున్నది. ఈ సేవకురాలు కారణమడగ వచ్చిన ప్రభు. లలిత సుమనో

మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో బాలనగమ్మ నాటకంలో బాలనగమ్మ పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీమతి బండారు పద్మావతి, హార్మోనియం ఎన్ సిద్ధయ్య. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని తెలుగు ఫిల్మ్ గీతాలు వింటారు.

ఫిలిం గీతాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కోకిల. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడైన పాట వింటారు. ఇళయరాజా సంగీతం, పీటూరి సాహిత్యం ఇచ్చారు.

చెట్టు కింద ప్లేడన్ ఈ చిత్రం నుంచి వెన్నెలకంటి రచనకు ఇళయరాజా సంగీతం అందించారు. పాడినవారు చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన. మన
1: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? యెస్, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1J RJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
1: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి. టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

ఎండి తెల కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట విచిత్ర సోదరులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాట. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వింటారు మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మన యువాణి ప్రోగ్రాంలో ముందుగా దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, మనం రోజు హాయిగా ఏసీల కింద కూర్చొని పనిచేస్తున్నామన్నా, మన స్మార్ట్ ఫోన్స్ ఛార్జ్ అవుతున్నాయన్నా, రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయన్నా, వీటన్నిటి వెనక ఒక మనిషి కష్టం ఉంది. ఆ మనిషి ఎవరో తెలుసా? భూమి పొరల్లోకి వెళ్ళి చీకటిని చీల్చుకుంటూ మనకు వెలుగునిచ్చే కోల్ మైనర్లు. ఈరోజు కోల్ మైనర్స్ డే సందర్భంగా ముందుగా వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు లైటింగే లేని 800 అడుగుల లోతు, ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉండేంత ఒక్కపోత, కళ్ళు తెరిస్తే ఎటువైపు చూసినా నల్లటి బొగ్గు దుమ్ము. అక్కడ మన అన్నలు తండ్రులు గంటల తరబడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్మెట్ మీద ఉండే చిన్న లైట్, అది మాత్రమే వాళ్ళకి ఆధారం. వింటుంటేనే భయంగా ఉంది కదా. నిజానికి బొగ్గు గనిలోకి వెళ్ళడం అంటే ప్రాణాలకు తెగించి యుద్ధానికి వెళ్ళడమే. ఎప్పుడు పైకప్పు కూలుతుందో, ఎప్పుడు గ్యాస్ లీక్ అవుతుందో తెలియదు. అయినా సరే దేశం వెలగాలి, పారిశ్రామిక చక్రం తిరగాలి అని వాళ్ళు చెమటల్ని రక్తంలా చిందిస్తారు. వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని భయం ఉంటుంది, మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తామా లేదా అని. వాళ్ళ చేతులు నల్లగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసు చాలా ప్యూర్గా ఉంటుంది. ఆ బొగ్గు దుమ్ము మధ్య వాళ్ళు పంచుకునే అన్నం ముద్దలో ఉండే ఆత్మీయత ఎక్కడా దొరకదు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ ప్రొడ్యూస్ చేసే దేశాలలో ఒకటి. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోల్ మైన్స్ ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో సుమారు 70% వరకు బొగ్గుపైనే ఆధారపడడం విశేషం. మైనింగ్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా బ్లాక్ లంగ్ డిసీజ్ వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్ డేస్లో భద్రతా చర్యలని ఇంప్రూవ్ చేస్తుంది. మోడర్న్ మిషన్స్, రోబోటిక్స్ లాంటివి ఉపయోగించి ప్రమాదాలని తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం రోజు వాడే కరెంటుని మిస్యూజ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం వృధా చేసే ప్రతి యూనిట్ వెనక ఒక కార్మికుడి కష్టం ఉంది. ఈ కోల్ మైనస్ డే సందర్భంగా చీకటి గనుల్లో మగ్గుతూ లోకానికి వెలుగునిచ్చే ప్రతి కార్మికుడికి మన యువవాణి తరపున శాల్యూట్. కార్యక్రమంలో ఇప్పుడు తులసి చిత్రం నుంచి మాల్గడి శుభా పాడిన పాటను వింటారు.

మంచి పాటను అయితే విన్నారు కదా. అలాగే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే కూడా అన్నమాట. నిజం చెప్పండి, ఎక్కడైనా మంటలు కనిపిస్తే మనం ఏం చేస్తాం? భయపడి దూరంగా పారిపోతాం కదా. కానీ మన ఫైర్ ఫైటర్స్ అలా కాదు. ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ మంటలు పుట్టినా ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్తారు. లోపల వాళ్ళని కాపాడమే లక్ష్యంగా మంటల్లోకి దూకుతారు. అందుకే వీళ్ళని రియల్ లైఫ్ సూపర్ హీరోస్ అని అంటున్నాం. వీళ్ల పని ఓన్లీ మంటల్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, వరదలు వచ్చినా ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నా మేమున్నాం అంటూ ముందుంటారు. ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ సౌండ్ వినిపించిందంటే ఎవరో ఒకరు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి మన హీరోలు వెళ్తున్నారు అని అర్థం. అసలు ఈరోజునే ఈ ఫైర్ ఫైటర్స్ డేని ఎందుకు జరుపుకుంటాం అంటే, 1998లో ఆస్ట్రేలియాలో అడవి మంటలు ఆర్పే క్రమంలో 5 ఫైర్ ఫైటర్స్ చనిపోయారు. అమాయక ప్రజల కోసం వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా ప్రపంచమంతా ఈ రోజుని జరుపుకుంటుంది. అగ్నిమాపక సిబ్బంది వాడే ఆక్సిజన్ మాస్కులు, బరువైన దుస్తులు దాదాపు 20-30 కిలోల బరువు ఉంటాయి. వాటిని వేసుకొని మంటల్లోకి దూకడం అంటే మామూలు విషయం కాదు. ఫైర్ ఫైటర్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు ఎందుకు ఉంటాయి? పాతకాలం నాటి సినిమాల్లో లేదా ఫొటోస్లో ఫైర్ స్టేషన్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే పూర్వం ఫైర్ ఇంజిన్లు గుర్రపు బగ్గీల్లాగా ఉండేవి. ఈ కుక్కలు గుర్రపు బగ్గీల ముందు పరిగెడుతూ దారిని క్లియర్ చేసేవి. ఇంకా మంటల దగ్గర గుర్రాలు భయపడకుండా వాటిని కంట్రోల్లో ఉంచేవి. అందుకే ఇవి ఇప్పటికీ అగ్నిమాపక దళాలకి మాస్కట్స్గా ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అగ్నిమాపక దళాల వాళ్ళు వాకీ టాకీలలో మేడే మేడే అని 3 అరుస్తారు. అంటే వాళ్ళు తీవ్రమైన ఆపదలో ఉన్నారని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వాడే ఎమర్జెన్సీ సిగ్నల్. అలాగే ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం 12:00 ఫైర్ స్టేషన్స్లో సైరన్స్ 30 పాటు మోగిస్తారు. ఆ తర్వాత 1 మౌనం పాటిస్తారు. ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చే గౌరవం ఇది. అగ్నిమాపక సిబ్బంది వాడే ఆక్సిజన్ మాస్కులు, బరువైన దుస్తులు దాదాపు 20-30 కిలోల బరువు ఉంటాయి. వాటిని వేసుకొని మంటల్లోకి దూకడం అంటే మామూలు విషయం కాదు. ఫైర్ ఫైటర్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు ఎందుకు ఉంటాయి? పాతకాలం నాటి సినిమాల్లో లేదా ఫొటోస్లో ఫైర్ స్టేషన్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే పూర్వం ఫైర్ ఇంజిన్లు గుర్రపు బగ్గీల్లాగా ఉండేవి. ఈ కుక్కలు గుర్రపు బగ్గీల ముందు పరిగెడుతూ దారిని క్లియర్ చేసేవి. ఇంకా మంటల దగ్గర గుర్రాలు భయపడకుండా వాటిని కంట్రోల్లో ఉంచేవి. అందుకే ఇవి ఇప్పటికీ అగ్నిమాపక దళాలకి మాస్కట్స్గా ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అగ్నిమాపక దళాల వాళ్ళు వాకీ టాకీలలో మేడే మేడే అని 3 అరుస్తారు. అంటే వాళ్ళు తీవ్రమైన ఆపదలో ఉన్నారని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వాడే ఎమర్జెన్సీ సిగ్నల్. అలాగే ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం 12:00 ఫైర్ స్టేషన్స్లో సైరన్స్ 30 పాటు మోగిస్తారు. ఆ తర్వాత 1 మౌనం పాటిస్తారు. ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చే గౌరవం ఇది.

మంచి పాటనైతే విన్నారు కదా. అయితే ఇప్పుడు మన లైఫ్ చాలా అందమైంది, మన కలలు, మన కుటుంబం, మన ఫ్యూచర్ ఇవన్నీ ఎంతో విలువైనవి. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న తప్పుడు నిర్ణయం మన ఈ అందమైన లైఫ్ని పూర్తిగా చేంజ్ చేసేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన ఒక అలవాటు డ్రగ్స్. అయితే మనం ఇంతకు

ముందు మాట్లాడుకున్నట్టు బయట మంటల నుంచి మనల్ని కాపాడడానికి ఫైర్ ఫైటర్స్ ఉన్నారు. మరి మన జీవితాలని తగలబెట్టే మత్తు అనే మంటల నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? అసలు ఈ డ్రగ్స్ అలవాటు ఎలా అవుతుందో తెలుసా? మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు అరే ఇది ఒక్కసారి ట్రై చేయరా భలే ఉంటుంది అంటారు. మనం వద్దు అన్నా సరే ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఇది ట్రై చేయలేకపోతే వేస్ట్రా అనే మాటలకు లోనై, లేకపోతే లవ్లో ఫెయిల్ అయ్యామనో ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారనో రిలాక్సేషన్ ఇంకా ఏదో పెద్ద కిక్ వస్తుందని భ్రమపడి అడుగు వేసేస్తారు. కానీ ఆ ఒక్క అడుగు మిమ్మల్ని చీకటి ఊబులోకి లాగేస్తుంది. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ అది ఓన్లీ మన బ్రెయిన్ని మనం మోసం చేసుకోవడం మాత్రమే. ఆ మత్తు దిగాక చూస్తే బాడీలో ఎనర్జీ ఉండదు, మైండ్ పనిచేయదు, అన్నిటికన్నా మెయిన్గా మన మీద మనకే కంట్రోల్ ఉండదు. ఆ తర్వాత ఆ డ్రగ్స్ కోసం అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, ఇలా మన క్యారెక్టర్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ వాళ్ళలాగా కష్టపడకుండా గొప్పగా ఉండాలని అమ్మా నాన్నలు ఎన్నో కలలుగా అంటారు. వాళ్ళు పడే కష్టమంతా మన కోసమే కదా. అలాంటి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వాడితే ఆరోగ్యం పాడవుతుంది, చదువు ఇంకా గౌరవం పోతుంది. సొసైటీలో నలుగురు నానా మాటలు అంటుంటే మనకేమీ అనిపించకపోయినా ఆ మాటలకి మన అమ్మా నాన్నలు బాధపడుతూ ఉంటారు. చిన్నప్పుడు చేతులు పట్టుకుని స్కూల్కి పంపిస్తూ నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, నా కూతురు డాక్టర్ అవుతుంది, పెద్దయ్యాక మనల్ని కష్టపెట్టకుండా బాగా చూసుకుంటారు అని ఎంతో మురిచిపోతూ ఉంటారు. మన కళ్ళల్లో వాళ్ళ కళ్ళల్ని చూసుకునేవారు. మన భవిష్యత్తు కోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తారు. కానీ ఈరోజు మనం ఆ మత్తులో మునిగిపోయి వాళ్ళు కన్న కళల్ని కళ్ళ ముందే మొక్కలు చేస్తున్నాం. మనల్ని చూసి గర్వపడాల్సిన వాళ్ళు ఇవాళ నలుగురిలో తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మనం పక్కదారి పట్టి లోకంలో చులకనవ్వుతుంటే ఆ బాధ బయటికి చెప్పుకోలేక లోపలే బాధపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఒక సరదా అలవాటు కోసం ప్రాణం పోసిన వాళ్ళని బలి చేయకండి. ఎవరైనా తప్పుడు దారి చూపిస్తే వెళ్ళకండి. డ్రగ్స్కి దూరంగా ఉందాం, మన కళలకి దగ్గరగా వెళ్దాం. సే నో టు డ్రగ్స్. కార్యక్రమంలో ఇప్పుడు అదుర్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటను వింటారు.

0: సెలబ్రేషన్ అలాంగ్ విత్ పార్టీ వర్కర్స్ అండ్ ఆఫీస్ బేరర్స్ పార్టీ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ అండ్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ అండ్ జగత్ ప్రకాష్ నడ్డా విల్ ఆల్సో బి అవైలబుల్ హియర్, విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద విక్టరీ సెలబ్రేషన్. హియర్ పీపుల్ ఆర్ బస్టింగ్ క్రాకర్స్, అప్లైయింగ్ కలర్స్ టు ఈచ్ అదర్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ టు సెలబ్రేట్ ద విక్టరీ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ అండ్ యూటీస్ అండ్ దే ఆర్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్ ఓవర్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ. సైరా,
1: రైట్, థ్యాంక్స్ అ లాట్ అనుపమ్. In some other news, Iran has warned the US against entering the Strait of Hormuz, stating that any attempt to enter the area will be met with force. In a statement, Iran's Khatam al-Anbiya central headquarters said that any foreign armed forces, especially US troops, would be targeted if they approach the vital shipping route. And benchmark domestic equity indices ended around 0.5% higher today. Sensex gained 356 points to close at 77,269, while Nifty rose 122 points to settle at 24,119. Broader market on the National Stock Exchange also closed in positive zone. Mid-cap 100 climbed over 0.6% and small-cap 100 jumped 0.7%. And that is the end of this news bulletin.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రొడక్ట్ పర్ఫెక్షన్తో పాటు లాజిస్టిక్స్ను కూడా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే నినాదంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి జిల్లాలోనూ ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలుగుతాయన్నారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ మార్కు దాటి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తమిళనాడులో తమిళ వెట్రీ కళగం టీవీకే పార్టీ ఆధిక్యంలో అతిపెద్ద పార్టీగా పయనిస్తోంది. కేరళలో యూడీఎఫ్ కూటమి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే ఈ విజయానికి కీలకంగా మారిందన్నారు. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని శ్రీనివాస వర్మ మాట్లాడుతూ,
1: నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో పార్టీ యొక్క కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసి విజయులైనటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు దాదాపు 200 సీట్లతో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆనందం కలిగించేటువంటి విషయం అని చెప్తూ, ఏదైతే మా పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో, ఆయన పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి, మేధావుల నుంచి శాసనమండలికి ఎన్నికైనటువంటి సభ్యుడు, ఆ రోజుల్లో ఆ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది ఆయన యొక్క కల పూర్తిగా సాకారమైంది.
0: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగటం పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన అధ్యక్షుడు విజయ్ని అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీవీకే పార్టీ విజయంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యత నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్కు శుభాభినందనలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు, అధికారులతో పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సమీక్షలో పాల్గొన్న వారికి వివరించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షకు పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు ఇతర మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారుతోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు 26 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారికి బాసటగా నిలుస్తున్నామని, ఈ క్రమంలో గత 22 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో 835 మందికి దాదాపు 5 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ది చేకూర్చామని, ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెదవేలు మండలం పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈదురుగాలులకు భారీ వృక్షం నేల కొరగడంతో చెట్టు కింద వారపు సంతలో వ్యాపారం చేస్తున్న ఒడిశాకు చెందిన 2 మహిళలు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. ఆ చెట్టు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అకాల వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో ఈ భారీ వృక్షం నేల కొరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాతావరణం. నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమీరియన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తోకుండా మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తోకుండా మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన
0: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యవార్తాః. పశ్చిమబంగస్య విధానసభా నిర్వాచనే భాజపేతి దళం ప్రబల జనాదేశం ప్రాప్తుం సజ్జమస్తి. అష్టచత్వారింశత్ స్థానాన్ని జిత్వా ప్రాయః సార్ధైకశతాధికేషు చ అగ్రే అస్తి. తృణమూలపక్షః త్రయోదశ స్థానాన్ని జిత్వా త్రిసప్తతి స్థానేషు చ అగ్రే అస్తి. అసమరాజ్యే భాజపేతి దళం తృతీయావధిం యావత్ పునః అధికారం ప్రాప్స్యతీతి నిశ్చితం. తమిళనాడురాజ్యే అభినేత్రితః రాజనేత్రీరూపేణ పరివర్తితః విజయస్య టీవీకే ఇతి దళం బృహత్తమదలత్వేన ఉద్భూత్వా ఇతిహాసం రచయతి. అపి చ కేరళరాజ్యే కాంగ్రెస్ పక్షస్య నేతృత్వే UDF ఇతి దళసమూహః LDF ఇత్యస్య స్థానే స్పష్టం బహుమతం ప్రాప్తుం ప్రస్థితః. NDA దళసమూహశ్చ పుదుచ్చేరీ కేంద్రశాసిత ప్రదేశే ప్రశాసనాధికారం ధారయితుం ప్రస్థితోస్తి. అథ వార్తాః విస్తరేణ. చతుర్ణాం రాజ్యానాం విధానసభా నిర్వాచనస్య సాంప్రతిక గణనానుసారం పశ్చిమబంగప్రదేశే భాజపేతి దళం ఆశ్చర్యజనకతయా ఆధిక్యం ప్రాప్నోత్. తమిళనాడురాజ్యే నూతనతయా ప్రవిష్టం అభినేతుః సి జోసెఫ్ విజయస్య తమిళగా వెట్టి కజ్గమ్ ఇతి దళం అగ్రే అస్తి. విపక్షీభూతం AIADMK ఇతి దళం ద్వితీయ స్థానే అస్తి. రాజ్యస్య సాంప్రతిక శాసకదళం DMK ఇతి దళంచ తృతీయ స్థానే అస్తి. కేరళే సర్వేషాం చత్వారింశదధికైకశత విధానసభాక్షేత్రాణాం పరిణామాని ప్రవృత్తయశ్చ ఉపలభ్యంతే. యత్ర కాంగ్రెస్ దళస్య నేతృత్వే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇతి దళసమూహః సత్తాధారీ బామ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దళసమూహస్య పరాజయాత్మికాః ప్రవృత్తయః సంతి ఆగమ్యమానాః. కాంగ్రెస్ దళం 55 స్థానాన్ని జిత్వా 8 చ అగ్రే అస్తి. కాంగ్రెస్ దళస్య మిత్రపక్షభూతం IUML ఇతి దళం 15 స్థానాన్ని జిత్వా 7 చ అగ్రే అస్తి. సత్తాధారి CPM ఇతి దళం 20 స్థానాన్ని జిత్వా 4 అగ్రే అస్తి. సహయోగిదళం CPI దళం 7 జిత్వా 1 అగ్రే అస్తి. కేరళ కాంగ్రెస్ దళం 6 జిత్వా 1 ఏవ అగ్రే అస్తి. పశ్చిమబంగాళరాజ్యస్య 93 విధానసభాసనేషు ఆహత్య 61 నిర్వాచనక్షేత్రాణాం పరిణామాః ఘోషితాః. భాజపేతి దళం 48 ఆసనాన్ని ప్రాప్నోత్. తృణమూల కాంగ్రెస్ దళంచ 13 స్థానాన్ని అజయత్. ये प्रमुखाः भाजपा प्रत्याशिनः विजयं पञ्जीकृतवन्तः तेषु आसनसोल दक्षिणक्षेत्रात् अग्निमित्र पॉल, भातरक्षेत्रात् कर्फा सोमेनः चास्ति. TMC इति दलस्य रेयार हुसेनः सरकारः भगवांगोलाक्षेत्रात् विजयी अभवत्. अधुना पर्यन्तम् उपलभ्यमानानां 32,200 आसनानां प्रवृत्तेः अनुसारं భాజపేతి దళం 53 తృణమూల కాంగ్రెస్ దళం 73 స్థానేషు CPM దళం 1 కాంగ్రెస్ 2 అన్యే చ 3 ఆసనేషు అగ్రే సంతి. ముఖ్యమంత్రి అథ టీఎంసీ నేత్రీ మమతా బెనర్జీ భవానీపురక్షేత్రే స్వస్య భాజపా ప్రతిద్వందినః సువేందు అధికారి ఇత్యతస్య అపేక్షయా అగ్రే అస్తి. అథ చ సువేందు అధికారి నందిగ్రామక్షేత్రే అగ్రే అస్తి. ఆమ్ జనతా ఉన్నయన్ దళస్య AJUP ఇత్యస్య ప్రముఖః హుమాయు కబీరః నౌదా అథ రెజీనగర్ స్థానయోః అగ్రే అస్తి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ newsonair చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. అపరత్ర అభినేతా రూపేణ పరివర్తితః రాజనేతా విజయః తమిళగా వేత్రి కజ్గమ్ ఇతి దళమాధ్యమేన తమిళనాడురాజ్యస్య విధానసభా నిర్వాచనే ఇతిహాసం రచయితుం సజ్జః అస్తి. రాజ్యస్య బృహత్తమదలత్వేన చ తస్య దళం అగ్రే సమ్ముఖస్థం అస్తి. తస్య దళంచ రాజ్యస్య 34,200 నిర్వాచనక్షేత్రేషు 75% అగ్రే అస్తి. సంపూర్ణే రాజ్యే కఠోర సురక్షాయా మధ్యే సర్వేషు మతదాన కేంద్రేషు నిర్దిష్టగణనా కేంద్రేషు మతగణన ప్రచలతి. రాజ్యే తీవ్ర త్రికోణీయ సంఘర్షే నిర్వాచన ఆయోగానుసారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇత్యస్య నేతృత్వే శాసితః ద్రవిడ మునేత్ర కడగం డిఎంకే ఇతి దళం 49 ఆసనేషు అగ్రే అస్తి. 9 ఆసనాని చ తేన విజితాని. తస్య ప్రతిద్వంద్వీ అఖిల భారతీయ అన్నా ద్రవిడ మునేత్ర కడగం దళేన 50 ఆసనేషు అగ్రత్వం ప్రాప్తమస్తి. పిఎంకే ఇతి దళం 5 స్థానేషు అగ్రే అస్తి. భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ ఇతి దళం 4 స్థానేషు అగ్రే అస్తి. భాజపేతి దళం 2 స్థానయో అగ్రే అస్తి. అన్యే చ 8 స్థానేషు అగ్రే సంతి. ఏ అన్య రాజనైతిక దళాని సంతి. అసమ రాజ్యే సత్తాధారీ భాజపాపక్ష అసమ రాజ్యస్య నిరంతరం తృతీయవారం అధికారం ధారయితుం సజ్జ ప్రతీయతే. ఆహత్య 26 విధానసభాస్థానేషు 41 నిర్వాచనక్షేత్రాణం కృతే పరిణామస్య ఘోషణా కృతా అస్తి. భాజపా దళం 31 స్థానాన్ని ప్రాప్నోత్. తస్య మిత్రపక్షై ఏజీపీ అసమ గణ పరిషత్ ఇతి దళేన 2 స్థానే ప్రాప్తే. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఇతి దళేన చ 5 స్థానాన్ని ప్రాప్తాని. అపరత్ర అఖిల భారతీయ సంయుక్త లోక్తాంత్రిక్ ఫ్రంట్ ఇతి దళేన 1 స్థానం ప్రాప్తమస్తి. శశానాం 70 ఆసనానాం కృతే ఉపలభ్యమానానాం ప్రవృత్తే అనుగుణం భాజపేతి దళం 50 స్థానేషు అగ్రే అస్తి. తస్య మిత్రదళాని తేషు ఏజీపీ 6 స్థానేషు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానేషు. అపరత్ర కాంగ్రెస్ దళం చ 21 స్థానేషు, AIUDF ఇతి దళం 1 స్థానే, రాజ్యోర్ దాల్ ఇతి 2 స్థానే అగ్రే సంతి. కేరళ రాజ్యే 40% ఆసనానాం కృతే ప్రవృత్తయః పరిణామాశ్చ ఉపలభ్యమానాః సంతి. కాంగ్రెస్ దళం 5 స్థానాన్ని జిత్వా 75 నిర్వాచనక్షేత్రేషు అగ్రే అస్తి. రాజ్యస్య శాసకభూతం సిపిఎం ఇతి దళం 4 స్థానాన్ని జిత్వా 23 స్థానేషు చ అగ్రే అస్తి. తస్య మిత్రపక్షిభూతం సిపిఐ ఇతి దళం 9 స్థానేషు అగ్రే అస్తి. ఆర్ఎస్పి ఇతి దళం 3 స్థానేషు అగ్రే అస్తి. కేరళ కాంగ్రెస్ దళం 7 స్థానేషు, భాజపేతి దళం 2 స్థానేషు చ అగ్రే అస్తి. పుదుచ్చేరీ కేంద్రశాసిత ప్రదేశస్య అపి పరిణామాః ప్రాప్తాః. ఘోషితాసు 3 పరిణామేషు సత్తాధారీ ఏఐఎన్ఆర్సి ఇతి దళం 6 స్థానాన్ని జిత్వా 4 స్థానేషు చ అగ్రే అస్తి. కాంగ్రెస్ దళం 1 స్థానం జిత్వా 6 స్థానేషు అగ్రే అస్తి. డిఎంకే ఇతి దళం 1 స్థానం జిత్వా 3 స్థానేషు అగ్రే అస్తి. భాజపేతి దళం 2 స్థానయో అగ్రే అస్తి. ఏఐఏడిఎంకే ఇతి దళం 1 స్థానే అగ్రే అస్తి. స్వతంత్ర పక్షత్వేన 2 స్థానయో అర్జితే స్తః, 1 స్థానే చ అగ్రే అస్తి. పంచరాజ్యసు 7 నిర్వాచనక్షేత్రాణం ఉపవిధానసభా నిర్వాచనే భాజపేతి దళం గుజరాత్ త్రిపుర నాగాలాండ్ రాజ్యసు ప్రత్యేకస్మిన్ స్థానే విజయం ప్రాప్నోత్. మహారాష్ట్ర కర్ణాటక రాజ్యయోః 1 స్థానే చ అగ్రే అస్తి. కర్ణాటకే కాంగ్రెస్ దళం 2 నిర్వాచనక్షేత్రే క్షేత్రం అవాప్నోత్.

0: మిగతా స్థలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: ఈనాటి పల్లె సిమ్ములు కార్యక్రమంలో ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ డిబోరా మెస్సైన గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ డిబోరా మెస్సైనా గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు కదండి?
3: అవునండి.
2: మీరు ఏ విభాగాన్ని చూస్తూ ఉంటారు మేడం?
3: గృహ విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని చూస్తూ ఉంటానండి.
2: మేడం, గృహ విజ్ఞానం అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా ఈ సెక్షన్ కింద వస్తుందా అండి?
3: అవునండి.
2: మరి ఇప్పుడు అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా శ్రద్ధ అనేది పెరగటం వల్ల, తీసుకునే ఆహారం పట్ల ప్రజలకి అవగాహన అనేది పెరగటం వల్ల, వాళ్ళు తీసుకునే ఆహారంలో వివిధ రకాల పండ్లు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, లేదా ఇతర పోషక పదార్థాలు అయితేనేమి ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటున్నారు కదండి. అసలు ఈ ఆహారంలో వివిధ రకాల మనం విటమిన్స్ కానీ ఎంజైమ్స్ కానీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా అంటున్నారు కదండి. అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటండి?
3: యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం తెలుసుకుందామండి. మానవ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర తెలుసుకోవాలంటే ముందుగా మనం ఫ్రీ రాడికల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. అప్పుడు మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్ల గురించి బాగా అర్థం అవుతుంది అన్నమాట. ఆహారం నుండి పోషకాలు మనం ఆహారం నుంచి తీసుకుని జీర్ణించుకొని మన లోపలికి శోషించుకొని కావలసిన శక్తిని పొందడానికి ఒక జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ జీవక్రియల కోసం మనం ఆక్సిజన్ని వినియోగించుకుంటూ ఉంటాం.

0: రకంగా చూసుకుంటూ పోతే ఆక్సిజన్ మనకి చాలా అవసరం. కానీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే పరమాణువులు ఏర్పడడంలో ఈ ఆక్సిజన్ అణువులు కూడా చాలా చురుకైన పాత్రను పోషిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేస్తాయి. అందువలన శరీరం అనారోగ్యానికి గురవుతుందన్నమాట. కణజాలం నశించిపోవడం, వ్యాధులు సంక్రమించడం, ఆరోగ్య లోపాలు తలెత్తడం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తాయి. తర్వాత త్వరగా వృద్ధాప్యం రావడం, క్యాన్సరు, గుండె జబ్బులు, మెదడు పనితనం నిదానించడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం ఇలాంటి పరిస్థితులు కూడా ఎన్నో సంభవిస్తాయన్నమాట. మొత్తం మీద మనం ఈ మధ్యకాలంలో శాస్త్ర పరిశోధనల్లో తేలింది ఏంటంటే 50 రకాల వ్యాధులు ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగానే వస్తున్నట్టుగా తెలుసుకోవడం జరిగింది. పరిశోధనల్లో అధ్యయనాలు చెప్తున్నాయన్నమాట. సహజ పరిస్థితుల్లో కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవెట్లంటే కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు పొగ త్రాగడం వల్ల వీటి సంఖ్య బాగా పెరుగుతుంది.
1: ఈ యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏంటండి?
0: ఇవి శరీరంలో ఉత్పత్తి అవుతాయి, ఆహారం ద్వారా కూడా లభిస్తాయి. ఎలా అంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరటిన్, సెలీనియం, లైకోపిన్, ఫైటోకెమికల్స్, ల్యూటిన్ ఇలా కొన్ని రకాలైన పోషక పదార్థాల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయన్నమాట. వీటికి వేరే పరమాణువులని అణిచివేసే శక్తి ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్కి. కనుక వీటి విధి ఫ్రీ రాడికల్స్ని అణిచివేయడం. పోషకాలు రక్తంలోకి శోషించబడి శరీరంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఈ విధంగా పోషక పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం అంతా తిరుగుతూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఎంజైములను కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, యాంటీ ఎంజైమ్స్ ను కూడా ఉత్పత్తి చేస్తాయి. అవి ఫ్రీ రాడికల్స్ యొక్క హారం, ఒక హారం లాగా ఏర్పడి ప్రతిచర్యల్ని నియంత్రణలో ఉంచుతూ ఉంటాయి అన్నమాట. అయితే మొట్టమొదటిసారిగా మనకు హెర్మన్ అనే ఒక శాస్త్రవేత్త 1954 మొదటిసారిగా ఈ ఫ్రీ రాడికల్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన ఈ వృద్ధాప్యం గురించిన పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు దాని లక్షణాలను గురించి అధ్యయనం చేస్తున్న సందర్భంలో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా చురుకుగా పనిచేస్తూ జీవక్రియా నిరోధకాలుగా పనిచేస్తూ ఉంటాయని, సాధారణ జీవక్రియలు జరుగుతున్నప్పుడు పోషకాల నుంచి శక్తి విడుదల అయ్యేటప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ సహజంగానే ఉత్పత్తి అయ్యి వాటిని నిరోధించడం జరుగుతూ ఉందని ఆ శాస్త్రవేత్త తెలియజేయడం జరిగిందనమాట. అలాగే కాకుండా ఈ సిగరెట్ తాగడం, సూర్యరశ్మి వల్ల కొన్ని సందర్భాల్లో మందుల వాడకం, అంటే కొన్ని కొన్ని వ్యాధుల కోసం మనం కొన్ని మందులు వాడుతూ ఉంటాము, దాని వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్గా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట మన శరీరంలో. ఫ్రీ రాడికల్స్ అంటే జతగా మరొక ఎలక్ట్రాన్ లేదా కొన్ని అణువులు లేనటువంటి ఎలక్ట్రాన్స్ విడుదలయ్యి ఈ జీవ సంబంధమైన ఆక్సిడేషన్ ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో ఆ జరిగే సమయంలో వాటి జత కోసం ఇంకొక సంపూర్ణమైనటువంటి అణువు మీద దాడి చేస్తాయి. దాడి చేయడం అంటే అర్థం ఏంటంటే దాన్ని భస్మం చేయడం. ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ప్రోటీన్ల పైన దాడి చేస్తాయి, ఎలక్ట్రాన్లని, ఆ ప్రోటీన్లలో ఉండే ఎలక్ట్రాన్లను తస్కరిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మన కణజాలం నిర్మాణం పైన, డిఎన్ఏ పైన ఇది దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. కణాలు ఒకదాన్ని మరొకటి తస్కరించుకోవడం, ఒక ఫ్రీ రాడికల్గా మారి మారణ హోమం సృష్టిస్తాయి శరీరంలో. అప్పుడు శరీర కణజాలం బాగా ఇబ్బందికి గురవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ కణజాల పొరను బాగా భస్మం చేస్తాయి, అందువల్ల అది పెళుసుగా మారిపోయి క్రమేణా చనిపోతుంది. ఈ విధంగా నశించినప్పుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధి అంటే వణుకుడు వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కంటి శుక్లం ముదరడం, కీళ్ల నొప్పులు అలాంటి పరిస్థితులకన్నిటికీ దారితీస్తుంది అన్నమాట ఈ విధంగా జరిగినప్పుడు.
1: కాబట్టి మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కడ లభిస్తాయండి?
0: ఇవి లభించడం మన శరీరంలో సహజంగానూ లభిస్తాయి, అలాగే బయట నుంచి కూడా మనం వీటిని తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఎలక్ట్రాన్లు ఈ ఫ్రీ రాడికల్స్ ని యాంటీ ఆక్సిడెంట్స్ తీసేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. అయితే మనం తినే ఆహారం ద్వారానూ ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి, అలాగే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నప్పుడు శరీరం దానంతటా అదే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లని ఉత్పత్తి చేసుకుంటుంది.
1: ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి?
0: ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఎంజైములతో కూడిన యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం మొదటి రకం. ఇవి శరీరంలోనే తయారవుతాయి, ఆహారం ద్వారా ఇవి లభించవు. వీటికి అత్యంత ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ను పగలగొట్టి శరీరం నుంచి బయటికి నెట్టివేసే గుణం ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే ఎంజైమ్ రహిత యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి ఫ్రీ రాడికల్స్ వరసక్రియలను భగ్నం చేస్తూ శరీరానికి మేలు చేస్తాయి. ఇవి ఆహారం ద్వారా లభ్యమవుతాయి, అంటే కెరోటినాయిడ్లు, మనం తినే ఆహారంలో ఉండే కెరోటినాయిడ్లు, విటమిన్ సి, విటమిన్ ఏ, పాలిఫినాల్స్ మొదలైనటువంటి ఎంజైమ్ రహిత యాంటీ ఆక్సిడెంట్లు. ఎంజైమ్లతో కూడి యాంటీ ఆక్సిడెంట్లకు అదరువుగా ఉంటాయన్నమాట. ఇవి క్షీణించిపోకుండా చేస్తాయి, ఇది మెదడులో సులువుగా పనిచేస్తాయన్నమాట. అందుకే మెదడు సంబంధిత వ్యాధి గల రోగాలకి చాలా మేలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. అలాగే గ్లూటాథియోస్ అని ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దీన్ని మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటుంది ఇది, మిగిలిన అన్ని యాంటీ ఆక్సిడెంట్లు సక్రమంగా పనిచేసేటట్లుగా చూస్తుంది ఇది. ఇదే దీని ప్రత్యేక లక్షణం. వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ గడ్డి తినే జంతువుల మాంసం, పాల విరుగుడు, గుడ్లు, పచ్చి పాల ఉత్పత్తులు ఇలాంటి వాటిలో ఈ గ్లూటాథియోస్ అనేది విరివిగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం దీన్ని పొందొచ్చు. ఈ ఆహార పదార్థాలు మనం తీసుకున్నట్లయితే గడ్డి తినే జంతువుల మాంసం, పాల విరుగుడు, గుడ్లు వీటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అని ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ ని విసర్జించే చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. నొప్పితో కూడిన వాపులకు సంబంధించిన జన్యు ప్రకటనను సవరించగలదు. ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా పెంపొందిస్తుంది, అంటే సెన్సిటివిటీ, ఇన్సులిన్ కు ఉన్నటువంటి సెన్సిటివిటీని పెంచుతుంది అన్నమాట. యుబిక్యునోస్ అని ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని సహజ సిద్ధంగా రక్షించడమే కాకుండా కణాలకు శక్తినివ్వడం, గుండె వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలకు అదనంగా ఉంటుందన్నమాట. ఇది హైపర్ టెన్షన్, రక్తపోటుని నియంత్రిస్తుంది. దీనిని శరీరం సక్రమంగా వినియోగించడానికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. అయితే 25 సంవత్సరాలు పైబడ్డాక ఈ ప్రక్రియ కొంచెం కష్టమవుతుంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఈ సమస్య పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు యుబిక్యునాల్ ఔషధ అనుబంధాలు వైద్యుల సహాయం మేరకు మనం తీసుకోవచ్చు. అంటే బయట నుంచి ఈ ఆహారాన్ని మనము, ఈ మెడిసిన్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్ని మనము తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి రిసర్వెట్రాల్ అని ఇంకొక యాంటీ ఆక్సిడెంట్, ఇది ఎక్కువగా ద్రాక్షల్లో ఉంటుంది. నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు, కోకో, రెడ్ వైన్ మొదలైన వాటిల్లో పుష్కలంగా దొరుకుతుంది. రక్తం, మెదడులోని ఆటంకాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్గా దీనికి పేరు. వృద్ధాప్యానికి సంబంధించి లోపాలను సవరించే దీనిని యవ్వనపు బూట అంటారు. ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షించడమే కాకుండా క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా ఇది అరికడుతుంది. ఇంకా మనకి కామన్గా తెలిసినవి కెరోటినాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఆహారంలో సహజ సిద్ధంగా ఉండే వర్ణాలు, అంటే రంగులు. చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇవి. ఆహారానికి ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు, ఆరెంజ్ కలరు, ఇలా ఎన్నో రకాలైనటువంటి రంగులతో కూడిన ఆహారం ఉంటుంది కదా, ఆ రంగులతో కూడిన ఆహారంలో ఈ కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఈ మొత్తం కలిపి 700కు పైబడి ఉంటాయి ఈ కెరోటినాయిడ్స్. 10 రకాల మానవ రక్తంలో ప్రసవరిస్తూ ఉంటాయన్నమాట. ఈ కెరోటినాయిడ్స్ ని 2 తరగతులుగా కూడా విభజిస్తారు, మొదటి రకం, 2వ రకం. ఏది కూడా మనకి చాలా అవసరమైన విభాగం మాత్రమే. ఇంకొకటి మనకి కామన్ గా తెలిసింది సి విటమిన్, ఇది కూడా ఇంకొక యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎలక్ట్రాన్ దాత, అంటే ఎలక్ట్రాన్స్ ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కణాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఉండవలసిన విధంగా నిర్వహిస్తుంది. అలాగే ప్రోటీన్లు, కొవ్వులు ఇంకా ఇతర కీలక అణు సంబంధిత మూలకాలను రక్షిస్తూ ఉంది. ఎముకలు, రక్త కణాలు, నరాలు ఇలాంటి వాటి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ మనం తెలుసుకోవాల్సింది విటమిన్ ఇ. సహజ సిద్ధంగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ మొత్తం 8 రసాయనాల సమ్మేళనం. అవి 4 టోకోఫెరాల్స్, 4 టోకోట్రెనాల్స్. ముడి ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయల్లో ఈ ఆహారం, ఇవన్నీ కలిపి తీసుకోవడం ద్వారా మనకి ఈ విటమిన్ ఈలో ఉన్నటువంటి ఈ టోకోఫెరాల్స్, టోకోట్రెనాల్స్ అనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనము పొందుకోవచ్చు. ఇది మందుల రూపంలో కూడా దొరుకుతూ ఉంది, కానీ ఒక్కో దాంట్లో ఒక్కో సమ్మేళనం మాత్రమే ఉంటుంది.
1: మొత్తంగా చూస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కలిగే లాభాలు ఏంటంటారు?
0: యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఎట్లా అంటే నశించిపోతున్న అణువులను మరమ్మతు చేసి చురుకుగా ఉంచుతాయి, లోహపు రాడికల్స్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి, ఫ్రీ రాడికల్స్ ఏర్పాటును ప్రోత్సహించే పాదరసం, పాషాణం వంటి లోహాలను యాంటీ

0: కు వ్యతిరేకంగా పనిచేసే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి వాటి పెరుగుదలను అరికట్టడమే కాకుండా క్యాన్సర్ కణాల స్వీయ వినాశనాన్ని చేసుకునేటట్లుగా సహాయపడతాయి. ఈ విధంగా లాభాలు ఎన్నో రకాలుగా ఉన్నట్టు మనం చూడొచ్చు.
1: మొత్తంగా మరి ఇన్ని లాభాలు ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మనకి ఏ ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయంటారు?
0: యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా మనం తినే పండ్లు, అన్ని రకాలైనటువంటి పండ్లలో ఎక్కువగా లభిస్తాయి. పండ్ల రసాలేంటి, ద్రాక్ష ఏంటి, యాపిల్ ఏంటి, అరటిపండు ఏంటి, కివీ ఫ్రూట్ ఏంటి, దానిమ్మ, అరటి పండ్లు, ఆరెంజెస్, అలాగే బొప్పాయి, పుచ్చకాయల్లో, ఇలా అన్ని రకాలైనటువంటి పండ్లలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే తాజా కూరగాయల్లో ఆకుపచ్చని రంగు, పసుపు రంగు, ముదురు రంగుల్లో ఉండే అన్ని రకాలైనటువంటి కూరగాయల్లో, బీన్స్లో ఎక్కువగా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అలాగే వెల్లుల్లి, అల్లం, ముడి ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, చిలకడ దుంప, చేపలు, ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అయితే చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా ఒక యాంటీ ఆక్సిడెంట్ని కనుక్కోవడం జరిగింది. దాని పేరు హైడ్రాక్సీ టైరజాల్ అంటారు. ఇది మనకి ఆలివ్ పండులోను, ఆలివ్ ఆకుల్లోను, ఆలివ్ బెరడులోను లభిస్తుంది. దాన్ని మనం బయట మామూలుగా మెడిసిన్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, మనకి ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కలిగి ఉంటుందని మనం అనుకుంటూ ఉన్నాం కదా, గ్రీన్ టీ కంటే 15 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినది అనమాట. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్, క్యాన్సర్ మీద కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల మీద కానివ్వండి, అలాగే వయసు పైబడి ముడతలు చర్మ ఆరోగ్యానికి కానివ్వండి, చర్మ వ్యాధుల నుంచి రక్షించడానికి కానివ్వండి, ఈ యాంటీ ఆక్సిడెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట.
1: ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సాధారణంగా మనం వివిధ రకాల ఆహార పదార్థాల్లోనే దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు కదా, అలాగే ఇంకొన్నేమో టాబ్లెట్ల రూపంలో కూడా మనం వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదండి, వాటిని మనం ఎలా ఉపయోగించాలంటారు? అంటే మనం సొంతగా ఉపయోగించవచ్చా లేదా ఏదైనా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ అవసరమా?
0: ఆహారం ద్వారా తీసుకునేవి, మనం ఆహార పదార్థాలు ఎంత విరివిగా తీసుకున్నా కూడా మనకు నష్టం ఉండదు. మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడమే ముఖ్యంగా ముందుగా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మనం మందుల రూపంలో తీసుకోవాలి అంటే శరీరానికి ఆ అవసరత ఉంది అనేది మనం ఒక డాక్టర్ దగ్గర సలహా తీసుకుని మాత్రమే తీసుకోవడం అనేది చాలా మంచిది.
1: డాక్టర్ దేబోరా మెసియానే గారు, మీరు ఈరోజు స్టూడియోకి వచ్చి ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ముందు ఈ యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల కలిగే లాభాలు, ముఖ్యంగా ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభించే వివిధ రకాల ఆహార పదార్థాలు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీరు కనుగొన్న ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏవి, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ఈ యాంటీ ఆక్సిడెంట్లను ఆహార రూపంలో తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, లేదా టాబ్లెట్ల రూపంలో మనం ఈ యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు, అంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు సూచించిన మోతాదులోనే ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి తీసుకోవాలని చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలండి, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాముఖ్యత అంశ గురించి డిబోరా మెస్సేయా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది, ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

పల్లె సిమిల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం ఇప్పుడు వ్యవసాయ సూచనలు. కార్యక్రమంలో వరి మాగాణుల్లో పెసర మినుము పంటల సంరక్షణ గురించి వింటారు.

చర్యలు చేపట్టుకోవాలి. ముందుగా మనం పురుగులు వాటి సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే తామర పురుగుల గురించి ముందుగా తెలుసుకుందాము. ఈ తామర పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. ఆకుముడత అలాగే తలమాడు వైరస్ తెగుళ్లను కూడా వ్యాపింపచేస్తాయి. వీటి ఉధృతి వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్లు ప్రిపోనిల్ 5 SC లేదా 1 గ్రామ్ ఎసిఫేట్ 75 SP లేదా 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా స్పైనోపాడ్ 45% SC 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తెల్లదోమ విషయం గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఇవి అపరాలు అంటే పత్తి, మిరప, పొగాకు, కూరగాయల పంటలను ఆశించి నష్టపరుస్తాయి. పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణంలో అలాగే తేమ అధికంగా ఉన్నప్పుడు తొలకరి సమయంలో వేసవిలో అపరాల పంటల మీద వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు 2 రకాలుగా నష్టాన్ని కలుగచేస్తాయి. మొదట తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు నీరసించి గిడసబారిపోతాయి. ఇవి తేనెమంచు లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల భాగాల మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే శక్తిని కోల్పోతాయి. రసాన్ని పీల్చి నష్టాన్ని చేయడమే కాకుండా అనేక రకాల పల్లాకు పైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి. పల్లాకు తెగులకు సూచించిన సమగ్ర యాజమాన్యంతో దీనిని నివారించాలి. తర్వాత పొగాకు లద్దెపురుగు గురించి చూసినట్లయితే దీని తల్లిపురుగు ఆకుల అడుగు భాగాన గుంపుగా గుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తుంది. మొదటి దశలో గొంగళి పురుగులు ఆకులు అడుగు భాగాన సముదాయాలుగా ఉండి పచ్చదనాన్ని తినడం వల్ల జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన దశలో ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. పెద్ద గొంగళి పురుగులు పగటివేళ మట్టి పెళ్లల కింద భూమి నెర్రల్లో లేదా రాలిన ఆకుల కింద ఉండి రాత్రిపూట పంటను ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజుల్లోనే పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. వీటి సమగ్ర నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉనికిని అంచనా వేసుకోవాలి. ఒక్కో బుట్టలో రోజుకు 15 నుండి 20 రెక్కల పురుగులు వరుసగా 3 రోజుల పాటు గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ను 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించినప్పుడు నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటర్లు లేదా ప్లూబెండియామైడ్ 0.2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగులను ఒక్క పిచికారీ ద్వారా మాత్రమే సమర్థవంతంగా నివారించలేం. వీటికి పురుగు మందుల ఎరను ఉపయోగించాలి. ఎర తయారీకి 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లం, 1 లీటరు క్లోరోఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ లేదా 1/2 కిలో థయోడికార్బు తగినంత నీటిని కలిపి చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలమంతా సమానంగా చల్లాలి. తర్వాత మారుకా మచ్చల పురుగు గురించి చూసినట్లయితే దీనిని పూత పురుగు లేదా గూడు పురుగు అని కూడా పిలుస్తారు. దీనిని సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే కనుక దీనివల్ల సుమారు 10 నుండి 80% వరకు పంటను నష్టం చేస్తుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. తర్వాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసి లోపలనే ఉండి తింటూ ఉంటుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయల్లోని గింజలను తీసేసి వాటిని డొల్ల చేస్తాయి. పురుగు గూళ్లలోనే ఉండి తినడం వల్ల వీటిని తినే బదనికలు పరాన్నజీవుల బారి నుండి రక్షించుకుంటాయి. పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకుంటాయి. దీని సమగ్ర నివారణకు పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూతదశకు రాకముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టుకోవాలి. పూతదశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించాలి. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాలపరిమితి గల
పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం. మొగ్గ పూత దశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో అని పరిశీలించుకోవాలి. ఉంటే వెంటనే డయోడికార్బ్ 75 WC 1.5 గ్రాములు లేదా ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 30 EC 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన్ 10 EC 1 మిల్లీలీటర్తో పాటు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత పిందే కాయదశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 45 SC 0.3 మిల్లీలీటర్లు లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటరు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 0.4 గ్రాములు లేదా ఫ్లుబెండియమైడ్ 40 SC 0.2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి మనం చూసినట్లయితే దీనిలో ముందుగా నేల ద్వారా ఆశించే తెగుళ్లు ఉంటాయి. వీటిలో మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు గురించి తెలుసుకుందాం. ఈ మొదలు కుళ్ళు తెగులు ఎలా గమనించవచ్చంటే మొక్కలు మొదలు దగ్గర విరిగి చనిపోతాయి. వేరుభాగం పిల్ల వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పొలంలో అక్కడక్కడ చనిపోవటం మనం గమనిస్తాము. తర్వాత మొక్క ఎండు తెగులు గురించి చూసినట్లయితే ఇది ఎక్కువగా తడిగా ఉండే ఉప్పు నేలల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం త్వరగా అభివృద్ధి చెంది తెగులును కలుగు చేస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం భాగం కుళ్ళి విరిగిపోయి మొక్కలు చనిపోతాయి. తెగులు పొలంలో అక్కడక్కడ కల్లాలుగా లేదా పొలమంతా కూడా వ్యాపించవచ్చు. తర్వాత వేరు ఎండు కుళ్ళు తెగులు గురించి చూసినట్లయితే ఈ తెగులు ఉధృతి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండి నీటి ఎద్దడి బెట్టగా ఉన్న సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు అక్కడక్కడ పొలంలో కనిపించడం ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణం. తెగులు సోకిన మొక్కలను పీకినప్పుడు తల్లివేరు భూమిలోనే ఉండిపోతుంది. తల్లివేరు పిల్లవేరు కుళ్ళుపోయి నలుపు రంగుకి మారతాయి. శిలీంధ్రం వేర్లని చుట్టుకొని ఉంటుంది. చనిపోయిన వేరు వ్యవస్థ గట్టిపడి వేరు పైపొరలు పగిలిపోతాయి. అలాగే వడలు తెగులు, దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఎక్కువగా వరిమాగాణంలో సాగు చేసే మినుములో కనిపిస్తూ ఉంటుంది. కాండంపై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడి ఆకులు ముదుబారిపోయి వంకర్లు తిరిగి కిందకు ముడుచుకుపోతాయి. ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు వదిలిపోయి క్రమేపీ చనిపోతాయి. వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని శిలీంధ్ర బీజాలు చనిపోతాయి. అవకాశం ఉన్న చోట కనీసం 3 సంవత్సరాల పాటు పంట మార్పిడి చేసుకోవాలి. విత్తుకునే 24 నుండి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి

0: వాలిడామైసిస్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజాల్ 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా థైరం లేదా మాంకోజెబ్ 2 గ్రాములు లేదా కార్బండిజం 2 గ్రాములు దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 80 కిలోల చివికిన పశువుల ఎరువు దాంతోపాటు 20 కిలోల వేపపిండి మిశ్రమాన్ని 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కలిపి కుప్పగా ఎండ తగలని నీడ ప్రదేశంలో ఉంచాలి. దానిమీద పలుచగా వరిగడ్డి గాని లేదా గోను సంచులు గాని కప్పి ఉంచి తేమ ఆరిపోయినప్పుడు నీళ్లు చిలకరించాలి. ప్రతి 7 రోజులకు 1 సారి కుప్పని కలియతిప్పాలి. ఇలా చేస్తే 25 నుండి 30 రోజుల్లో ట్రైకోడర్మా విరిడి అభివృద్ధి చెందుతుంది. దీనిని పైరు విత్తుకునే సమయంలో తగినంత తేమ సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు భూమిలో కలపాలి. ఇలా 3 నుండి 4 ఏళ్లు చేస్తే భూమి ద్వారా సంక్రమించు తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి మాగాణిలో పెసర మినుము పంటల సంరక్షణ గురించి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 5.2 MHz పై. ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను
2: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
3: ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో చేప రొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత అంశం గురించి కృష్ణా జిల్లాలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు గారిచే అంశం గురించి వింటారు. 7:40 వికసిత్ భారత్, 8 గిలిగింతల కాపురం ఒక చిన్న నాటకం వింటారు. రచన శ్రీమతి సి కృష్ణకుమారి, నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల సంక్షేమానికి ఆకాశవాణి అంశం గురించి రైతులు వ్యవసాయాధికారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం వింటారు. 8:40 దేశభక్తి గీతం, 8:40 నుండి విజయవాడ ఏమిటలపై ప్రసారాలు వింటారు. 11:10 నుంచి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

ఎంట్రపాటి మాధవీలత. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా, అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీలే మళ్లీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ పార్టీ తమిళగావెట్రీ కజగం టీవీకే తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించే దిశగా ఉంది. కేరళంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ను అధిగమించి స్పష్టమైన మెజారిటీ వైపు కదులుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ కర్ణాటకలో ఒక స్థానాన్ని గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 282 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐఎం 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆధిక్యంలో ఉన్నారు. అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయూన్ కబీర్ నవడా రేజీనగర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ సారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 74 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అసోం గణపరిషత్ 5 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 6 స్థానాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. మిగిలిన 52 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం ఏజీపీ 3 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రైజోర్ దళ్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జాలుక్బారి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్పై ఆధిక్యంలో ఉన్నారు. కేరళంలో 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు, ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్పై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ 33 స్థానాలు గెలుచుకుని 30 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 8 స్థానాలు గెలుచుకుని 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార సిపిఐఎం 18 స్థానాలు గెలుచుకుని 8 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం సిపిఐ 5 స్థానాలు గెలుచుకుని 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ కాంగ్రెస్

0: ప్రెస్ 6 స్థానాలు గెలుచుకుని ఒక స్థానంలో ముందంజలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి పినరై విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 18,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ నేమోమ్ నియోజకవర్గంలో 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి రాష్ట విద్యాశాఖ మంత్రి, సీనియర్ సిపిఎం నాయకులు శివం కుడ్డిపై ముందంజలో కొనసాగుతున్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకుంది. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో ఒక నియోజకవర్గాన్ని గెలుచుకోగా, మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో నియోజకవర్గంలో ముందంజలో ఉంది. త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జహర్ చక్రవర్తి, సిపిఐఎంకు చెందిన అమితాభ దత్తాను 18,290 ఓట్ల తేడాతో ఓడించారు. నాగాలాండ్లోని కొరిడాంగ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డావోచియర్ ఐయించెన్, స్వతంత్ర అభ్యర్థి తొషికాబాను 3,123 ఓట్ల తేడాతో ఓడించారు. గుజరాత్లోని ఉమ్రేత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షద్ భాయ్ గోవింద్ భాయ్ పరమార్ 30,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ హుల్లప్ప మేటి బాగల్కోట్ నియోజకవర్గంలో 22,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే దేవనగరే దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన సమర్థ్ శమనూర్ మల్లికార్జున్ 5,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో సునేత్ర అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బరామతి నియోజకవర్గంలో 1,88,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. రాహురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావు కార్దిలే, ఎన్సీపీ అభ్యర్థి మోకాటే గోవింద్ ఖండూను 1,12,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటి వరకు సుమారు 11,100 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 22 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడైనట్టు సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తక్ కి ఆపూర్తి కి జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కి సేల్ హుయీ హై ఔర్ ఆటో ఎల్పీజీ కి సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కి గయీ హై. 5 కిలో కే సిలిండర్ కి ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కి జా చుకీ హై ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కి సేల్ హుయీ హై.
0: అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక వ్యవస్థలోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటనలో, విదేశీ సాయుధ దళాలు, ప్రత్యేకంగా అమెరికా సైన్యం ఈ కీలక సముద్ర మార్గానికి దగ్గరగా వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. హార్మోజ్ జలసంధి భద్రత తమ నియంత్రణలో ఉందని, అక్కడ నౌకల రాకపోకలు తమ సైన్యంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా ప్రయాణం చేసే నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై

0: ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ పై తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు వ్యవసాయ పాఠశాల వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో వేసవిలో చేపలు రొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు.
3: రైతు సోదరులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నీలి విప్లవం అంటే బ్లూ రివల్యూషన్ విజయానికి ముఖ్యంగా తోడ్పడిన జాతులలో మనకి చేప రొయ్య అత్యంత ముఖ్యమైనది. మనకి ఆధునిక ఆక్వాకల్చర్లో ఒక రొయ్యల సాగు కూడా మనకి ఒక ప్రముఖ విజయగాథగా నిలిచింది. వీటితో పాటు చేపల పెంపకం కూడా ముఖ్య పెంపకంగా మనకి నిలుస్తుంది. వీటిలో మనకి చేపల పెంపకంలో ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే 1957 ఎప్పుడైతే మనకి ఇండివిజువల్ బ్రీడింగ్ అనే టెక్నిక్ ద్వారా కొత్త సాంకేతిక పద్ధతిలో మనకి ఎప్పుడైతే కనుగొన్న తర్వాత మనకి చేప పిల్లల అవైలబిలిటీ అంటే లభ్యత అనేది మనకి అందుబాటులో ఉన్నది. ఇంతకుముందు ఏంటంటే నదుల ద్వారా చేపపిల్లలు అనేవి మనం సేకరించి చేపల పెంపకం చేపట్టేవాళ్ళు. ఈ ఇండివిజువల్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా ఎప్పుడైతే మనకి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుండి మనకి కృత్రిమంగా మనకి మామూలుగా పిల్లలు అనేవి తయారవుతున్నాయి. దీని ద్వారా మనకి అప్పుడే మనకు బ్లూ లిబరలైజేషన్ అంటే నీల విప్లవం అనేది నాంది పలికింది. వీటితో పాటు రొయ్య పిల్లలు కూడా, ఇంతకుముందు వరకు రొయ్య పిల్లలు ఏంటంటే నదుల ద్వారానే సేకరించి మనకి రొయ్య పిల్లల పెంపకం చేపట్టేవాళ్ళు. తర్వాత మనకి బ్రీడింగ్ అంటే హ్యాచరీస్ రావడం జరిగింది. రావడం ద్వారా మనకి అధిక హ్యాచరీస్ నమోదు కావడం జరిగింది. వీటి ద్వారా ఎక్కువ సంఖ్యలో మనకి పిల్లలు తయారవటం దీని ద్వారా మనకి ఈ నీల విప్లవం విజయానికి ముఖ్యంగా తోడ్పాటుకి ఎంతో సహకరించింది. గత కొన్ని దశాబ్దాలలో రొయ్యల ఉత్పత్తులు విశేష వృద్ధి నమోదైనప్పటికీ ఈ రంగం సమస్యల నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. తరచుగా సంభవించే వ్యాధుల ప్రబలింపు, అలానే ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సంబంధిత సమస్యలు ఏంటంటే ఈ రొయ్యలు కానివ్వండి చేపల ఆక్వాకల్చర్పై ప్రభావం అనేది చూపుతున్నాయి. అయినప్పటికీ మనకి ఈ చేపలు కానివ్వండి రొయ్యల సాగు ఇప్పటికీ అత్యంత విజయవంతమైన ఆక్వాకల్చర్ పంటలలో ఒకటిగా కొనసాగుతుంది. తర్వాత మనం ఉత్పత్తిని పెంచుకునేందుకు రైతులు సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లలు కానివ్వండి చేపలను చెరువులో సాగు చేయడం ప్రారంభించాడు. అనంతరం వాణిజ్య హ్యాచరీస్ అంటే ఈ రొయ్య పిల్లలు కానివ్వండి చేప పిల్లల తయారీ కేంద్రాలు ప్రారంభమైన తర్వాత హ్యాచరీలో ఉత్పత్తి చేసిన చేప మరియు రొయ్య పిల్లలను ఉపయోగించడం ప్రారంభమైంది. సో ఈ విధమైన మెరుగైన విస్తృత సాగు పద్ధతి చేపట్టడం జరుగుతుంది. ఈ కాలంలో మనకి రొయ్యల పెంపకంలో ముందు వరకు వైట్ స్పాట్ సిండ్రోమ్ అనే వైరస్ వల్ల కొంచెం రొయ్యల పెంపకంలో కానివ్వండి మనకి పరిశ్రమలో మనకి ఒడిదుడుకులు అనేవి వచ్చాయి. దీని తర్వాత పసిఫిక్ వైట్ రొయ్య ప్రవేశం జరిగింది అంటే పీనియస్ వెనామీ అంటాం. 1995 వ్యాధుల ప్రబలత భారతదేశ రొయ్యల సాగులో ప్రధాన సమస్యగా మారింది. అంటే బుడు స్టాక్ నుండి పొందిన రొయ్య పిల్లలు అనేక రోగకారక సూక్ష్మజీవులతో సంక్రమించి ఉండటం వల్ల ఉత్పత్తి స్థిరంగా కొనసాగడం కష్టమైంది. అందువల్ల ఏంటంటే స్పెసిఫిక్ ప్యాథోజెన్ ఫ్రీ అనే బ్రూడ్ స్టాక్ నుండి ఉత్పత్తి చేసిన పోస్ట్ లార్వాలను ఉపయోగించడం మరియు కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలను పాటించడం విజయవంతమైన సాగు అత్యంత సమర్థవంత నిర్వహణ పద్ధతిగా గుర్తించబడింది. సో ఇందులో మనకి ముఖ్యంగా భారతదేశంలో 2010 తర్వాత వెనామీ రొయ్యల ప్రవేశంతో రొయ్యల ఉత్పత్తిలో విపరీతమైన వృద్ధి నమోదైంది. ఈ రొయ్యల ఉత్పత్తి 2009 సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల నుండి 2022 నాటికి దాదాపు 9,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. సో ఈ విజయానికి కారణమైన వెనామీ రొయ్యల ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే దీనికి అధిక జీవన శాతం లక్షణం కలిగి ఉండటం, అధిక పెరుగుదల రేటు లక్షణం కలిగి ఉండటం, అధిక నిల్వ సాంద్రతను తట్టుకునే సామర్థ్యం, తక్కువ ఆహార అవసరం అంటే ప్రోటీన్ ఏదైతే ఉందో తక్కువ ప్రోటీన్ ఉన్నదా కూడా మనకి అధిక పెరుగుదల అనేది కనబరుస్తూ ఉంటుంది. అలానే మొక్కల ప్రోటీన్ను సమర్థవంతంగా వినియోగించే సామర్థ్యం కలిగి ఉండటం, తక్కువ ఉపధనం మరియు పరిస్థితులకు అనుకూలత కలిగి ఉండటం, అదనంగా ఇది చెరువు నీటి మధ్య భాగంలో నివసించి ఆహారం తీసుకునే స్వభావం కలిగి ఉండటం, అలానే నియంత్రిత పరిస్థితులు సులభంగా పెరుగుదలగా మనకి ప్రధాన లక్షణాలు. ఈ విధంగా వెనామి రొయ్యల సాగు వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు మనం పూర్తిగా మనం చూసుకున్నట్లయితే మొత్తం విస్తీర్ణం అంటే అటు వెనామి రొయ్యల పెంపకంలో మొత్తం 192,361 హెక్టార్లో సాగులో ఉంది. అదే ఉత్పత్తి పరంగా చూసుకుంటే 11,64,628 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అనేది మనకి వస్తుంది. ఈ తీర ప్రాంత రాష్ట్రాల్లో మొత్తం రొయ్యల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 82% ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత పశ్చిమ బెంగాల్ 5.3%, ఒడిశా 3.7%, తమిళనాడు 3.5%, గుజరాత్ 2.6% ఉత్పత్తి వాటాతో నిలిచాయి. సో మనకి ఈ రొయ్యల సాగు విస్తీర్ణంలో మనకి ముఖ్యంగా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 82% ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. అలాగే చేపల ఉత్పత్తిలో కూడా మనకి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎక్కువ ప్రొడక్షన్లో నమోదై ఉంది. ఈ నమోదైన ప్రొడక్షన్ ఉత్పత్తి ఏదైతే ఉందో వేరే రాష్ట్రాలకు కూడా మనకి సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో రొయ్యల సాగు ఎలా ఉందని మనం తెలుసుకున్నట్లయితే క్రమంగా మనకి ఎక్కువ మోతాదులో బాగా నమోదై ఉంది. అది కృష్ణా జిల్లా కానివ్వండి, ఎక్కువ భాగం రొయ్యల చెరువులు తక్కువ ఉపధనం గల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గతంలో చేపల పెంపకం నిర్వహించబడేది, ప్రస్తుతం ఇక్కడ చేపలతో పాటు రొయ్యలను కలిపి సాగు చేస్తున్నారు. అలా పశ్చిమ గోదావరి జిల్లా సాగు విస్తీర్ణ పరంగా రాష్ట్రంలో అతిపెద్ద రొయ్యల సాగు ప్రాంతంగా ఉంది. సో ఈ ప్రాంతంలో రొయ్యల ఉత్పత్తి సుమారుగా 270,000 మెట్రిక్ టన్నులు చేరగా అదే ఈ 22-23 సంవత్సరంలో వచ్చేసి 240,000 మెట్రిక్ టన్నుల తగ్గింది. కానీ ఈ అధిక ఉత్పత్తి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే సాగు విస్తీర్ణం పెరగడం, సాగు కాలం తగ్గించడం, జూలై నుండి నవంబర్ వరకు రొయ్యల సాగు స్థానంలో చేపల సాగు మార్పిడి చేపట్టడం వల్ల కొంతవరకు ఉత్పత్తి అనేది తగ్గింది. కానీ మనకి ఎక్కువ భాగం ఈ ఉత్తర ఆంధ్రప్రదేశ్ అంటాం, అంటే తూర్పుగోదావరి జిల్లా మరియు ఇతర ఉత్తర జిల్లాలు ఉన్నాయి కదా, వాటిల్లో అనేక రొయ్యల హ్యాచరీలు స్థాపించబడ్డాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్య పిల్లల్లో సుమారు 40% ఈ జిల్లాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే మన రొయ్యల పెంపకంలో కానివ్వండి, ఆ చేపల పెంపకంలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్య పాత్ర అనేది పోషిస్తూ ఉంది భారతదేశంలో. దీనికి సంబంధించి ఈ రొయ్యల సాగు కానివ్వండి, చేపపిల్లల సాగులో కానివ్వండి, అంటే వేసవిలో ఎటువంటి మనం ముఖ్యమైన పద్ధతులు పాటించాలి, అంటే ఆ వేసవిలో మనం కల్చర్ అనేది స్టార్ట్ చేసుకుంటాం, స్టార్ట్ చేసుకునే ముందుగా ఏమేమి చర్యలు చేసుకోవాలి, అది చేపలకు కానివ్వండి రొయ్యలకు కానివ్వండి. ముందుగా చెరువు లోతు అనేది, అంటే ఆల్రెడీ మనం ఉన్న చెరువులని చెరువు లోతు అనేది పెంచాలి. అందువల్ల ఏంటంటే అధిక సాంద్రత మనం పెరిగేటట్టు, అదే చేపపిల్లలు కానివ్వండి ఎకరానికి 2,000 నుంచి 2,500 వరకు వేసుకుంటాము. అదే రొయ్య పిల్లలు వచ్చేసి మనకి అంటే ఒక స్క్వేర్ మీటర్కి 60-60 నెంబర్ వరకు మనం వేసుకుంటాం. అలాగా ఎక్కువ రొయ్య పిల్లలను కానీ నిల్వ ఉంచడానికి ఏంటంటే 2 మీటర్ల లోతు గల చెరువు మరియు 1.8 మీటర్ల నీటి మట్టం అనేది అవసరం అవుతుంది. అలాగే ఈ చెరువుల్లో వెనామి రొయ్యలను అధిక సాంద్రతలో పెంచుతారు, అందువల్ల చెరువులో కరిగిన ఆక్సిజన్ కానివ్వండి అవసరమైన నిల్వ ఉంచేందుకు, అలానే మనకి నిరంతరం ఏరేషన్ మనం ఏర్పాటు చేసేందుకు, సాధారణంగా 300 కిలోల బయోమాస్కు 1 HP సామర్థ్యం గల ఏరేషన్ అనేది అవసరం అవుతుంది. సో అందువల్ల ఏంటంటే నిరంతర ఏరేషన్ అంటే ఈ ఏరేటర్ల వల్ల ఉపయోగించినప్పుడు ఏంటంటే గట్లు చెదిరే ప్రమాదం ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ గట్లు నివారణ కొరకు ఏంటంటే ఇసుక సంచులు పెట్టడం కానీ లేదంటే పాలిథిన్ హెడ్లైన్ షీట్ ఏదైతే ఉందో షీట్లతో ఆ గట్లు అనేది చెదిరిపోకుండా ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి. అవంటే ఈ గట్లు చెదిరిపోకుండా దృఢంగా స్థిరంగా ఉండేటట్టు ఉండాలి. లేని పక్షంలో ఈ ఏరేటర్ల వలన కూడా మనకి ఈ మట్టి అనేది కొంచెం నీళ్ళలో కలిసి టర్బిడిటీ అంటే కలిసే విధంగా మనకి ట్రాన్స్పరెన్సీ తగ్గిపోవటము, టర్బిడిటీ అనేది మట్టి కణాలు అనేది ఎక్కువ అనేది మోతాదులు నమోదవుతూ ఉంటాయి. అందువల్ల మనం ముందుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. బయోసెక్యూరిటీ అంటే కొన్ని మార్గదర్శకాలు అనేవి ఉన్నాయి రొయ్యల చేపల పెంపకంలో. అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయబడిన హ్యాచరీస్ కానివ్వండి, గుర్తింపు పొందిన సరఫరాదారుల నుండి బ్రూస్టాకు దిమ్మతి చేసుకొని రైతులకు స్పెసిఫిక్ ప్యాథజన్ ఫ్రీ సీడ్ అంటే రొయ్య పిల్లలను సరఫరా చేయాలి. ఓకే, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ రొయ్యలు అంటే ప్యాథజన్ ఫ్రీ రొయ్యలు, ఎలాంటి రోగ వైరల్ రోగకారకాలైనా పూర్తిగా నిరోధ శక్తి కలిగి ఉంటాయి, అవి ఎప్పటికీ వ్యాధులు అనేవి సంక్రమించుకోవు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఎస్పీఎఫ్ ఉత్పత్తి కేంద్రాల నుండి బయటికి తీసిన వెంటనే అవి రోగకారకాల నుండి విముక్తిగా ఉన్నప్పటికీ ఇకపై వాటిని ఎస్పీఎఫ్ అని పిలవరు. ఒకసారి కేంద్రం వెలుపలకు వచ్చిన తర్వాత సయనైన బయోసెక్యూరిటీ విధానాలు ఉన్న సదుపాయాలు ఉంచితే మాత్రమే వాటిని స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్ అని అంటాం. సో అందువల్ల ఏంటంటే రోగకారకాలు ప్రవేశించకుండా మరియు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు తగిన బయోసెక్యూరిటీ చర్యలు చాలా అవసరం, అంటే జీవ భద్రతా చర్యలు అంటాం. వాటిలో ఏంటంటే చేపల పెంపకానికి కానివ్వండి, రొయ్యల పెంపకానికి కానివ్వండి, ముఖ్యంగా రిజర్వాయర్ సౌకర్యం కలిగి ఉండాలి. అంటే మన చేపల పెంపకం చేపట్టే చెరువులు ఏదైతే ఉందో, రొయ్యల పెంపకం చేపట్టే చెరువులు ఏదైతే, దానికంటే ముందు మనం నీటిని ఒక రిజర్వాయర్గా చెరువుగా ఉపయోగించుకోవాలి, కంపల్సరీగా చేసి పెట్టుకోవాలి. అలానే నీటి శుద్ధి, అంటే నీటిని ఫిల్టరేషన్గా చేసుకోవాలి, ఎటువంటి నీటి శుద్ధి రసాయనాలు వాడి చేసుకోవాలి. అలానే ప్రారంభ చెరువు, అంటే ఏదైతే మనం వచ్చే నీటిని కానివ్వండి, అలానే రిజర్వాయర్ నీటిని కానివ్వండి, వాటిని కూడా బ్లీచింగ్ పౌడర్తో కానివ్వండి, వీటితో మనం నీటిని శుద్ధి అనేవి చేసుకోవాలి. అలాగనే మనం రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏదైతే వ్యవసాయ పరికరాలు, ఏవైతే ఇంప్లిమెంట్స్, పనిముట్లు అంటాం, వీటిని కూడా మనం డిజిన్ఫెక్షన్ అనేది చేసుకోవాలి. చెరువు చుట్టూ కంచెలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి, అంటే బయట నుంచి ఎటువంటి కొంగలు కానివ్వండి, ఎటువంటి టాటాయిస్ అంటే వీటి కానివ్వండి, ఇవన్నీ ఏదైతే రాకుండా ఉండటానికి చుట్టూ కంచెలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అలానే చెరువు ఎంట్రన్స్, అంటే మనం ఏదైతే చెరువు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు, అలానే బయటకు వెళ్ళే దారి ఏది ఎక్కడైతే ఉందో, మనకు కంపల్సరిగా ఈ ఫుట్ అండ్ హ్యాండ్ డిప్స్ అంటాం, అంటే చేతులు మరియు కాళ్ళు అనేవి మనం శుద్ధి చేసుకోవాలి, డిజిన్ఫెక్షన్ అని చేసుకొని కానీ తర్వాతనే మనం రొయ్యల చెరువుల మీదకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అలానే సందర్శకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రవేశాన్ని కూడా పరిమితంగా చేయాలి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు రొయ్యల చెరువుల పెంపకానికి వచ్చినట్లయితే వాటిని వైరస్ వ్యాధులు కారక జీవులు ఏదైతే ఉన్నాయో మనుషుల ద్వారా కానివ్వండి, ఈ పక్షుల ద్వారా కానివ్వండి వచ్చే ఛాన్సెస్ అవకాశం ఉంటుంది, కాబట్టి పెంపకం అనే దారుల్లో మనకి కొంచెం ప్రాబ్లం అవుద్ది, కాబట్టి కంపల్సరీగా సందర్శకుల ప్రవేశాన్ని కూడా పరిమితం చేయాలి. అలానే ఫారం గేట్లు, అంటే గేటు ఎక్కడైతే ఉన్న నియంత్రణ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఇటువంటి చర్యలు రొయ్యల పెంపకంలో రోగకారకాల ప్రవేశం మరియు వ్యాప్తిని అరికట్టడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దీని తర్వాత మనకి రొయ్యల రైతులు జీరో వాటర్ ఎక్స్చేంజ్ విధానాన్ని అనుసరిస్తారు. వీటిలో చూసుకున్నట్లయితే పంట పట్టుబడి తర్వాత విడుదలయ్యే నీటిలో అధిక సేంద్రియ పదార్థాలు అనేవి ఉంటాయి. సో ఈ నీటిని శుద్ధి చేసి తర్వాతనే బ్లీచింగ్ పౌడర్తో శుద్ధి చేసిన తర్వాతనే మాత్రమే బయటికి విడుదల చేయాలి. దీనికంటే ముందు మనం ఒక పంట పట్టుబడి అనంతరం చెరువు అడుగు భాగాన్ని 3 నుంచి 4 వారాల పాటు ఎండబెట్టడం అత్యంత అవసరం. అంటే ఒక చేపల పెంపకం చేపట్టే ముందు కానివ్వండి, సమ్మర్లో కానివ్వండి, కంపల్సరీగా వేసవిలో చెరువు నేల పగుళ్ళు ఏర్పడే వరకు, అలాగనే పూర్తిగా ఎండ పెట్టేంత వరకు ఎండనివ్వాలి. ఇలా ఎండబెట్టడం మరియు పగుళ్ళు ఏర్పడడం వల్ల ఏంటంటే మట్టిలోని సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చెంది నత్రజని కానివ్వండి, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఖనిజ రూపంలోకి మారుతాయి, అంటే మినరలైజేషన్ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రొయ్యల పెంపకంలో ఒకవేళ వైట్ స్పాట్స్ సిండ్రోమ్ వైరస్ డిసీజ్ వచ్చినట్లయితే, ఒకవేళ ప్రభావితం అయి ఉంటే ఆ వ్యాధిని కలిగించే కారక వైరస్లు ఏవైతే ఉన్నాయో, వ్యాధి కారకాలు, ఇవి తగ్గుతాయి. ఎందుకంటే ఈ వైరస్, అంటే పూర్తిగా నీరు తీసివేయగలిగే చెరువుల్లో వైరస్ అనేది 19 నుంచి 21 రోజులు మట్టిలో జీవించి ఉండగలదు. అలాగే నీరు పూర్తిగా తీసివేయలేని చెరువుల్లో ఏంటంటే వైరస్ అనేది 35 రోజుల వరకు సంక్రమణ సామర్థ్యంతో ఉంటుంది. అంటే ఇటువంటి వేగకారక క్రిములు మళ్ళీ రాకుండా ఉండాలంటే కంపల్సరీగా చెరువు అనేది ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండబెట్టి పగులిచ్చేంత వరకు ఎండబెట్టుకున్నట్లయితే మనం అటువంటి నెక్స్ట్ క్రాప్కి కానివ్వండి, నీటిని నింపుకొని మనం రొయ్యల పెంపకం చేపట్టినట్టే అధిక దిగుబడి మనం సాధించిన వారం అవుతాం కంపల్సరీగా. ఇలా పూర్తిగా నీరు తీసేవేయలేని చెరువుల విషయంలో ఏంటంటే చెరువును అడుగున పేరుకుపోయిన నల్లన మట్టిని ఏదైతే ఉందో స్లడ్జ్ పంపు సహాయంతో పలుచుని ద్రవ రూపంలో బయటకు పంపాలి. అలానే అవాంఛిత జీవులను నిర్మూలించేందుకు సేంద్రియంగా కరిగిపోయే, అంటే ఫిసిసైడ్స్ అంటాం, అంటే ఉపయోగించవచ్చు. అవేంటంటే మహువా ఆయిల్ కేక్ అని, అలానే టీసీడ్ కేక్ అని, అలానే క్లోరిన్, అంటే మహువాయిల్ కేక్ వచ్చేసి 100 నుంచి 150 ppm వరకు, టీసీడ్ కేక్ అనేది 15 నుంచి 20 ppm వరకు, లేదా క్లోరిన్ 20 ppm వరకు వాడాలి. ఇవి వాడినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా కానివ్వండి, బయట పరాణజీవులను నిర్మూలించేందుకు ఏంటంటే ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ఫార్మలిన్ కానివ్వండి, పొటాషియం పర్మాంగనేట్ లేదా అయోడిన్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా మనకి క్విక్ లైమ్ అంటాం, అంటే కాల్షియం ఆక్సైడ్, సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆక్సీకరణను పెంచడంలో మరియు క్రిమి సంహారకంగా పనిచేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చెరువు అడుగు భాగాన్ని దున్నడం వలన చెరువు అడుగున ఉన్న నల్లని మట్టిని సూర్యరశ్మి మరియు వాతావరణ ఆక్సిజన్కి గురి చేస్తుంది. అడుగు భాగం మట్టిని కలపడం వలన మట్టి ఎండబడం మెరుగుపడి గాలి ప్రసరణ పెరిగి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం వేగవంతమవుతుంది. సో ఇలాగ మనం ఇట్లా దున్నటం ఏంటంటే మనకి సున్నం వేయడానికి ముందు దున్నడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. సున్నం వేసిన తర్వాత టిల్లింగ్ చేయడం వల్ల మట్టిలో పిహెచ్ స్థాయి పెరగవచ్చు. అందువల్ల ఏంటంటే మనం మొదట కల్టివేటర్తో కానీ చెరువు అడుగు భాగం దున్ని తర్వాత రోటవేటర్తో కలపడం వలన మట్టికి మెరుగైన ఆక్సీకరణ లభించి పోషక పదార్థాల లభ్యత పెరుగుతుంది. అలాగే హానికర వాయువులు బయటికి వెళ్ళి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం మెరుగుపడుతుంది. ఇలా రోటవేటర్ని మట్టిని చిన్న చిన్న ముద్దలుగా మార్చి మెరుగైన ఆక్సీకరణ సాయపడుతుంది మరియు నీటి సీపేజ్ ఏదైతే నీటి సీపేజ్ని తగ్గిస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే అది చేపలలో కానివ్వండి రొయ్యలలో కానివ్వండి ఉత్తమ మట్టి నాణ్యత ప్రమాణాలు అనేవి పాటించాలి. మట్టి ఎప్పుడు పిహెచ్ అంటే ఉదంజన సూచిక 7 వద్ద ఉన్నప్పుడు పోషకాలు కానివ్వండి మరియు సూక్ష్మ పోషకాలు గరిష్ట స్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఉదంజన సూచికను చూసినట్లయితే మనకి 7-8 మధ్య ఉండే విధంగా ఉండాలి. అలానే సేంద్రియ కర్బన శాతం 1.5-2% వరకు ఉండాలి. అలానే నత్రజని అంటే మిల్లీగ్రామ్స్, 100 గ్రాముల మట్టిలో 8 మిల్లీగ్రాములు అంటే 50-70 మిల్లీగ్రాముల వరకు నత్రజని అనేది ఉండాలి. అలానే ఫాస్ఫరస్ మూలకం కూడా మనకు 4-6 మిల్లీగ్రాములు 100 గ్రాముల మట్టిలో ఉండాలి. అలానే కాల్షియం కార్బోనేట్ పర్సంటేజ్ 5% కంటే ఎక్కువ ఉండాలి. సో మట్టి నేలలు రకాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒండ్రు ఇసుక నేలలు కానివ్వండి, అలానే ఇసుక మరియు బంకమన్నుతో కూడిన ఒండ్రు నేలలు, అలానే బంకమన్ను ఒండ్రు నేలలు, ఈ 3 నేలల్లో ఏ నేల అయినా మనకి రొయ్యల పెంపకానికి మనకి అనువైనవి. వీటితో పాటు నల్లరేఖడి నేలలు కానివ్వండి మనకి చేపల పెంపకానికి ముఖ్యమైన అనువుగా ఉంటాయి. అంటే నీటి సీపేజ్ లేకుండా అనేది చూసుకుంటూ ఉండాలి. వీటిల్లో ఏంటంటే మనం పీహెచ్ ఉదజని సూచికని మనం కంట్రోల్లో ఉంచడానికి ఏంటంటే అదే ఉదజని సూచిక 7 కంటే తక్కువ ఉన్నప్పుడు అగ్రికల్చర్ లైన్ వాడుకోవడం అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అలానే మట్టి పిహెచ్ ఏదైతే ఉందో 7 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం క్షారత్వం అంటాం అంటే ఆల్కలినిటీ 60-60 ppm కంటే ఎక్కువ ఉంటే సున్నం వేయడం అవసరం లేదు. అందువల్ల తక్కువ ఉపదనం ఉన్న నీటిలో సున్నం వేయడం వల్ల మనకి ఫాస్ఫరస్ లభ్యత అనేది పెరిగి చెరువు ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఇలా సున్నం వేయడం వల్ల సూక్ష్మజీవుల క్రియాశీలకత పెరిగి సేంద్రియ పదార్థాలు పేరుకుపోవడం తగ్గి పోషక పదార్థాల లభ్యత మెరుగవుతుంది. అలాగే చెరువు అడుగు భాగంలో పరిశుభ్రత మెరుగవుతుంది. దీంతోపాటు మనం సహజ ఆహారాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఫైటోప్లాంక్టన్ అభివృద్ధి మరియు పిహెచ్ స్థిరీకరణ కోసం పులియబెట్టిన సేంద్రియ దాణం అంటే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ జ్యూస్ అనేది వినియోగం మనం ఉపయోగపరంగా ఉంటుంది. ఇలా తక్కువ ఉపదనం నీటిలో సాగు చేసే సందర్భంలో ఏంటంటే అవసరమైన ఖనిజాల స్థాయిని నిలుపుకోవటానికి బయట నుండి ఖనిజాల సరఫరా అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ పదార్థాలు చెరువు అంతటా సమానంగా కలిసేందుకు ఏంటంటే ప్యాడిల్ వీరిల్ ఏరేటర్స్ ద్వారా మనం ఇస్తూ ఉంటాం. సో ఈ పులియబెట్టిన ద్రావణంలో ఏంటంటే చెరువులో మనకు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు ఒక కార్బన్ మూలకంగా పనిచేస్తుంది. సో ఈ బ్యాక్టీరియా తమ జీవక్రియలకు ప్రోటీన్ అవసరం పడుతుంది కాబట్టి ఈ ప్రోటీన్ను చెరువు నీటిలో ఉన్న అమ్మోనియా రూపంలో ఉన్న నైట్రోజన్ను ఉపయోగించి తయారు చేసుకుంటాయి. సో దీంతో చెరువులో అమ్మోనియా స్థాయి తగ్గి నీటి నాణ్యత అనేది మెరుగుపడుతుంది. సో అదనంగా పులియబెట్టిన ద్రావణమును కావలసిన స్థాయిలో స్థిరపరిచి ప్లాంక్టాన్ ఆహారం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అందువలన తక్కువ ఉత్పాదనం ఉన్న వెనామి సాగులో సాధారణంగా ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో కూడా మనకి మ్యూరిట్ ఆఫ్ పొటాష్ అనే ఖనిజ పోషకంగా పనిచేసి తక్కువ ఉత్పాదనం నీటిలో పొటాషియం స్థాయిని పెంచుతుంది. అలానే కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అయిన డోలమైట్ ప్లాంక్టాన్ వృద్ధిని ప్రోత్సహించి వాటి ఫోటోసింథసిస్ ప్రక్రియకు సహాయపడుతుంది. ముఖ్యంగా రొయ్యల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం అనేది చాలా ముఖ్యమైనది. యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు. ఈ ప్రోబయోటిక్స్ ఏంటి అనేవి చెరువు నీటిలో సూక్ష్మజీవుల సమతుల్యాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి రోగకారక సూక్ష్మజీవులను అదుపులో ఉంచి అవాంఛిత సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నాన్ని వేగవంతం చేసి చెరువు వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జాతులు అంటే రోగకారక బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకొని రొయ్యల జీవన శాతాన్ని మెరుగుపరుస్తాయి. తక్కువ ఉత్పాదనం ఉన్న నీటిలో రొయ్యల సాగు చేసే సందర్భంలో చెరువు నీటిలో కాల్షియం మెగ్నీషియం సోడియం మరియు పొటాషియం వంటి అవసరమైన ఖనిజాల స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది రొయ్య పిల్లల్లో ఆస్మోటిక్ అయానిక్ సమతుల్యాన్ని భంగం కలిగించి ఒత్తిడికి దారితీస్తుంది. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పోషకాల పునర్వినియోగం మరియు సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నంలో సహాయపడతాయి. దీంతో చెరువు వాతావరణం శుభ్రంగా ఉంటుంది. అందువల్ల ప్రోబయోటిక్స్ మరియు ఖనిజాల వినియోగం ప్రాథమిక ఉత్పాదకతను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

సామాన్యమైన సీడ్ని మనం ఎంపిక చేసుకున్నప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి. అంటే ఒత్తిడి పరీక్ష అనేది చేసుకోవాలి, అలానే ఉత్పాదన ఒత్తిడి పరీక్ష చేపట్టాలి, అలానే ఫార్మలిన్ ఒత్తిడి పరీక్ష, పీసీఆర్ పరీక్షలు ఇవన్నీ చేపట్టాలి. అంటే సుమారు ఒక 500 పోస్ట్ లార్వ పిల్లలను గుర్తించి తీసుకొని ఒక ట్యాంక్ అడుగుభాగం సేకరించి ఒక టబ్బులో వేసి నీటిని తిప్పాలి. ఎక్కువ సీడ్ టబ్బు మధ్యలో గుంపుగా చేరితే ఆ ట్యాంకును అనేది మనం తిరస్కరించాలి. అలానే ఉప్పదనం ఒత్తిడి పరీక్ష అంటాం. అంటే సుమారు 100 పిఎల్ను సరైన ఉప్పదనం ఉన్న ట్యాంక్ నీటితో బీకర్లో తీసుకొని అదే పరిమాణంలో తాగునీరు కలపాలి. అరగంట తర్వాత మరణాలు కనిపిస్తే ఏదైతే ఉందో ఆ సీడ్ని రిజెక్ట్ చేయాలి. అలానే ఫార్మలిన్ ఒత్తిడి పరీక్ష అంటే ఎంచుకున్న ట్యాంకు నుండి 100 పోస్ట్ లార్వల పిఎల్ను తీసుకొని 100 PPM ఫార్మలిన్ నీటిలో 1 గంట పాటు ఉంచాలి. 90% కంటే ఎక్కువ సీడ్ జీవించి ఉంటే ఆ బ్యాచ్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఈ విధమైన కొన్ని ఒత్తిడి పరీక్షలు అనేవి అవి పరీక్షించుకొని మనం రొయ్య పిల్లలను మనం సేకరించి మనం స్టాక్ చేసుకోవాల్సి వస్తుంది. దీటికంటే ముందు ఎంపికకు ముందు సీడ్ను మనం వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్, అలానే EHP వంటి వైరస్ కారక జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని PCR పరీక్ష ద్వారా మనం పరీక్షించుకోవాలి. అలాగనే సరైన మౌలిక సదుపాయాలు మరియు బయోసెక్యూరిటీ ఉన్నప్పుడు గరిష్టంగా అంటే 60 PL అంటే పోస్ట్ లార్వా పిల్ల 60 పిల్లలను ఒక స్క్వేర్ మీటర్కి ఒక 60 పిల్లలను సాంద్రత వరకు వేసుకోవచ్చు. అంటే 1 హెక్టార్కు చెరువుకు మోయగల గరిష్ట బయోమాస్. అంటే ఇది బయోసెక్యూరిటీ మరియు విద్యుత్ సౌకర్యం, మనం ఇచ్చే ఏరేషన్ మరియు నీటి నాణ్యత, మనం ఇచ్చే పదార్థాలు బట్టి అనుకరించే పద్ధతులను బట్టి, రైతుల అనుభవం మరియు సాంకేతికత మరియు నిర్వహణ సామర్థ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే రొయ్యల పెంపకం బాగుంటుంది. సో మనం రొయ్యల చెరువుల్లో మేత యాజమాన్యం ఏ విధంగా ఉండాలి? మనకేంటంటే రొయ్యల సాగులో ఖర్చులలో ముఖ్యమైన అంశం మేత యాజమాన్యం. ఇది రొయ్యల పెరుగుదలపై ప్రభావం చూపే అత్యంత ముఖ్యమైన అంశం మాత్రమే కాకుండా చెరువు నీటి నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. సో సరైన ఆహార నిర్వహణ రొయ్యల సాగు లాభదాయకను నేరుగా పెంచుతుంది. ఆహార నిర్వహణ అంటే రొయ్యల సాగులో ఆహారాన్ని సమర్థవంతంగా నియంత్రించి వినియోగించడం. దీని ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఆహారం గరిష్టంగా వినియోగించబడేలా చేయడం, ఉత్తమ FCR సాధించడం అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, అలానే పర్యావరణపై తక్కువ ప్రభావం కలిగించడం, మెరుగైన మట్టి మరియు నీటి నాణ్యతను పెంచడం, రొయ్యల గరిష్ట పెరుగుదల మరియు ఉత్పత్తిని సాధించడం. సాధారణంగా రొయ్యల సాగు కోసం రైతులు అనుసరించాల్సిన ఉత్తమ నిర్వహణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే సాగు ప్రారంభం 30 రోజులు ఆహార నిర్వహణ అనేది ముఖ్యమైనది. దీంట్లో ఏంటంటే సాగు ప్రారంభంలో 30 రోజులు చెరువులో ఉన్న నిజమైన బయోమాస్ అంటే ఎంత పిల్ల ఉంది బతికింది అనేది మనం తెలుసుకోవడం కష్టం కాబట్టి దాంట్లో దశలు బ్లైండ్ ఫీడింగ్ పద్ధతిని అనేది అనుసరించాలి. ఈ పద్ధతిలో సుమారు రొయ్యను జీవన శాతం మరియు శరీర బరువు ఆధారంగా అంచనాపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో సుమారు శరీర బరువు యొక్క 100% వరకు ఆహారం ఇస్తారు. 30 రోజుల వరకు చేరుకునేసరికి దీన్ని క్రమంగా 8 నుంచి 6% వరకు తగ్గిస్తారు. సో రైతులకు సులభంగా ఉండేదానికి ఫీడ్ తయారీ సంస్థలు ఏంటంటే ఒక ఆహార సంబంధించింది ఒక చార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. 30 రోజుల తర్వాత నుండి పట్టుబడి వరకు ఆహార నిర్వహణ అనేది ఎలా అంటే మనకి 10 రోజులకు ఒకసారి శాంప్లింగ్ అనేది చేయాలి. ఈ శాంప్లింగ్ ద్వారా బయోమాస్ మరియు సగటు శరీర బరువును లెక్కించి రోజుకు అవసరమైన ఆహార మోతాదును నిర్ణయించాలి. విసురు నూనెను ఉపయోగించి 4 నుంచి 5 సార్లు శాంప్లింగ్ చేయడం ద్వారా సుమారు జీవన శాతం మరియు చెరువులో ఉన్న రొయ్యల సంఖ్య, సగటు శరీర బరువు వంటి వివరాలను అంచనా వేసి దాని ద్వారా మనం ఆహారం అనేది ఇవ్వాలి. ఆహార సమయాలు మనం చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటలకి, ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి మరియు సాయంత్రం 6 గంటలకి ఇస్తారు. అయితే ఇది ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. శీతాకాలంలో ఉదయం ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే ఆహారం 30 నుంచి 40 నిమిషాలు ఆలస్యంగా ఇవ్వవచ్చు. అదే మనం ఇప్పుడు వేసవికాలం చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 6 గంటల ఆహారం ఏదైతే ఉందో మనం 1 గంట ఆలస్యంగా కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వేసవికాలంలో ఏంటంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆక్సిజన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఈ వేసవికాలంలో నీటి సెలినిటీ అంటే సెలినిటీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండింటి పారామీటర్స్, ఈ రెండు నాణ్యత ప్రమాణాల ద్వారా మనకి ఆక్సిజన్ లభ్యత అనేది చెరువుల్లో కానివ్వండి, రొయ్యల చెరువుల్లో కానివ్వండి తక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఈ వేసవ కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి మేత అనేది ఎక్కువ, చేపలు కానివ్వండి రొయ్యలు కానీ మేత అనేది ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఈ మేత అనేది ఎక్కువ తీసుకున్నా కూడా మనకు పెరుగుదల అనేది ఎక్కువ కనపడదు.
సాధారణంగా ఏంటంటే ఎంతవరకు మేత తీసుకుంటుందో, ఎంత పర్సంటేజ్ మనం ఇస్తామో అంతవరకే మనం మేతను వినియోగించుకుంటుంది, తీసుకుని అంతవరకే మన పెరుగుదల రేట్ అనేది కనబరుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జీవక్రియల వేగం వల్ల, ఎక్కువ మేత తీసుకున్నందువల్ల మనకి ఒరిగేది అంటూ ఏమీ ఉండదు. అంటే మేత వినియోగం ఎక్కువ అవటం, ఖర్చు పెరగటం తప్పితే పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనకు టైం చూసుకొని, అంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కాకుండా కొంచెం టైం అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ 1 అవర్ అటు ఇటు చూసుకొని మనం మేత అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. మేత వేస్టేజ్ ఎక్కువ అవటం వల్ల కూడా మనకి అమ్మోనియా కానివ్వండి, అలాగనే నైట్రైట్ అనేది మనకి పెంపకం అనేది చేపడతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మనం కంపల్సరీగా నీటి నాణ్యత అనేది మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి సమ్మర్లో, ఏది వేసవ కాలంలో. సో వీటితో పాటు మనకు చెక్ ట్రై పర్యవేక్షణ అనేది చేపడతూ ఉండాలి. అంటే 30వ రోజు నుండి, అంటే రొయ్యల చెరువులు చెక్ ట్రై పర్యవేక్షణ తప్పనిసరిగా అనుసరించాలి. హెక్టార్కి కనీసం 4 చెక్ ట్రైలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే చెక్ ట్రై పరిశీలన ఆధారంగా ఆహార మోతాదులను మనం సవరించాల్సి వస్తూ ఉంటుంది. ప్రారంభంలో ఉన్న ఒక నిర్దిష్ట ఆహార సమయంలో ఇచ్చే మొత్తం ఆహారంలో 0.5% చెక్ ట్రైల్లో మనం ఇస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత 2 గంటల 30 నిమిషాల తర్వాత చెక్ ట్రైలను పరిశీలించాలి. దాన్ని బట్టి మనం పెంచడమా తగ్గించడం అనేది చేసుకుంటూ ఉండాలి. సో 30 నుంచి 60 రోజుల మధ్య 2 గంటల 30 నిమిషాలు ఉండాలి. క్రమంగా పరిశీలన సమయాన్ని కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో సాగు చివరి దశకు వచ్చేదలికి 1 గంట 30 నిమిషాల్లో ఈ చెక్ ట్రేలో వేసిన మేతని మనం కంపల్సరిగా తినేటట్టు ఉండాలి. సో ఒకవేళ పెల్లెట్, అంటే చెక్ ట్రేలో ఉన్న మోదం ఆహారం అనేది మిగిలిపోతే ఉన్నట్లయితే, అంటే 5% వరకు పెల్లెట్స్ ఏదైతే మేత మిగిలితే మార్పు అవసరం లేదు, అదే మోతాదును కొనసాగించాలి. ఒకవేళ 5 నుంచి 10% ఆహారం మిగిలితే మాత్రం తదుపరి ఆహారాన్ని 5%కి తగ్గించాలి. ఒకవేళ 10 నుంచి 20% మిగిలితే తదుపరి ఆహారాన్ని 10% వరకు తగ్గించుకుంటూ ఉండాలి. అదే 20 నుంచి 30% మిగిలితే చెక్ ట్రైలో తదుపరి ఆహారాన్ని 20 నుంచి 30% వరకు తగ్గించుకోవాలి. సో ఈ విధంగా మనం, అంటే నిర్దిష్ట సమయంలో మిగిలిన ఆహార పరిమాణం ఆధారంగా తదుపరి ఆహార మోతాదులో మనం మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి. సో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా ఈ వేసవ కాలంలో అంటే ఆక్సిజన్ గురించి కొంచెం ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. సో ఆక్సిజన్ పరిమాణం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే చేపలు కానివ్వండి, రొయ్యలు అనేవి చనిపోతూ ఉంటాయి. జనరల్గా ఆక్సిజన్ లోటు ఏర్పడిన కారణాలు ఏంటంటే అధిక సాంద్రతలో చేపలను పెంచడం, వీటితో పాటు ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏంటంటే చేపల చెరువుల్లో కానివ్వండి, రొయ్యల చెరువు థెర్మోకులైన అడ్డుపర వల్ల చెరువు నీరు పైభాగం కింది భాగాలు విడిపోయినట్లు అవుతుంది. సో ఈ 2 భాగాల్లో ఏంటంటే నీరు భౌతిక పరంగా రసాయనిక పరంగా విపరీతమైన తేడా ఉంటుంది. సో ఇది నిర్మూలించడానికి ఏంటంటే మనం కంపల్సరీగా ఈ థర్మోకలైన్ లేయర్ని మనం రిమూవ్ చేయాలి. దీనికోసం మనం ఏరేటర్లు అనేవి ఉపయోగించుకోవాలి, లేదంటే మనం ఉన్న చెరువులో నీటిని మళ్ళీ తోడుతూ ఉన్నట్లయితే, బోటు ద్వారా మనం తోడుతూ ఉన్నట్లయితే ఆ థర్మోకలైన్ లేయర్ అనేది ఏర్పడకుండా మనం చూసుకున్న వారం అవుతాం. వీటితో పాటు భౌతిక పరంగా రసాయనాల పరంగా ఏంటంటే కొంచెం పై భాగం కింద భాగం ఏంటంటే మనకి కొన్ని పారామీటర్స్ కొంచెం తేడా అనేది వస్తూ ఉంటాయి. సో అడుగు భాగంలో వేరే విధంగా ఉంటుంది, పై భాగంలో ఒక వేరే విధంగా ఉంటాయి. దీని ద్వారా మనం అవన్నీ మార్పులు చెందకుండా ఉండాలంటే కంపల్సరీ థెర్మోకలైన్ లేయర్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్సిజన్ లోటు ఉన్న చెరువుల్లో ఏంటంటే కనిపించే లక్షణాలు, నీటి ఉపరితలం వద్ద కానివ్వండి, తెల్లవారుజామున కానివ్వండి, గట్లమట ఉండటం, పైన తేలటం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో వీటిని చూసుకొని మనం యాజమాన్య పద్ధతులు అనేవి చేపడతా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మేత వేయడం కానివ్వండి, సేంద్రియ ఎరువులు వాడకం అనేది ఆపేయాలి, తాజా మంచినీటితో చెరువు నీటిని మార్పిడి చేయాలి, వాతావరణం ముసురు పట్టినప్పుడు కానీ నీటిని యాంత్రికంగా ఏరేటర్ల ద్వారా ఆక్సిజన్ లోటును భర్తీ చేయాలి. సో చెరువులో చేపపిల్లలు కానివ్వండి, ఉరిగి పిల్లలు కానివ్వండి, తక్కువ సాంద్రతలు, అంటే మనం అనుమతించిన తక్కువ సాంద్రతలోనే వేసుకోవాలి. ఈ ఆక్సిజన్ లోటును భర్తీ చేయడానికి తాత్కాలికంగా కాల్షియం పెరాక్సైడ్ కానివ్వండి 1 నుంచి 2 కిలోలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎకరానికి 1 నుంచి 2 లీటర్ల వరకు మనం వాడుకోవచ్చు. సో ఈ ఆక్సిజన్ లోటు అనేది మనం ఏర్పడకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనకు వేసవ కాలంలో ముఖ్యంగా ఆక్సిజన్ అనేది, అంటే టెంపర్ అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి మేత వినియోగం పెరుగుతుంది. మేత వినియోగం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ మేత తినందువల్ల అది పెరుగుదల అనేది కనపడదు కాబట్టి మేత అనేది కంట్రోల్ చేసుకొని మనం మేత తక్కువలోనే మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటూ ఉండాలి. అలానే అమ్మోనియా కానివ్వండి,

0: దిగుబడిని సాధించే మార్గం అవుతాం.
1: వేసవిలో చేపలు రొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే అయింది.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
4: శ్రోతలకు నమస్కారం.
5: గ్రామాల అభివృద్ధి చెందాలంటే పాడి పంట అనేది ముఖ్యం. మరి పంటలతో పాటు పాడి కూడా అభివృద్ధి చెందితేనే ఆ గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మేలైన పాడి పశువులను అభివృద్ధి పరచాలని ప్రభుత్వం వారు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేశారు. దీని ద్వారా కృత్రిమ గర్భధారణతో మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలైన విషయాలను మనకు తెలిపేందుకు మోరంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజేందర్ గారు.
6: నమస్కారం అండి.
5: సార్, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అదేవిధంగా రైతులకు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలియజేస్తారండి.
6: ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమంగా గర్భధారణ చేసే ప్రక్రియని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా మోరంపల్లి బంజారా, ఈ ఏరియా మొత్తంలో ఎక్కువగా మనకి గేదెలు ఉండడం మనం చూస్తాము. ఎక్కువ ఇక్కడ రైతులు గేదెలు ఇచ్చే పాలు మీద ఆధారపడి వారి కుటుంబాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పాలు ఉత్పత్తి రావడానికి ఇదొక మార్గం అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పెంచుకునే ఈ గేదెలు ఎక్కువ నాన్ డిస్క్రిప్ట్ బ్రీడ్ అంటాం వీటిని. సో వీటికి సపరేట్గా ఒక ప్యూర్ బ్రీడ్ అనేది లేదు. ప్యూర్ బ్రీడ్ లేకుంటే కనుక ఎక్కువగా పాలు రాకపోవడం అనేది జరుగుతుంది. డిసీజ్ రెసిస్టెన్స్ వీటికి ఎక్కువ ఉండి కూడా బట్ పాలు ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది. అవి పెంచుకోవాలి అనుకుంటే ఒక మేలైన జాతి ఆబోతు అంటాము మేలు, దాని వీర్యాన్ని ఇక్కడికి తెచ్చి వేయాలి అంటే ఒకే ఒక మార్గం మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అందులో మేలైన జాతి మనకు ఎక్కడ దొరుకుతుంది మన భారతదేశంలో అంటే గుజరాత్ అండ్ హర్యానాలో మనకి శ్రేష్టమైన ముర్రా జాతి అవన్నీ దొరుకుతున్నాయి మనకి. వాటిని కొనుక్కొని రావడము అనేది చాలా కష్టము, చాలా డబ్బుతో కూడుకున్న విషయము. సో అది మనము దాన్ని ఈజీ చేసుకోవడానికి మన కంట్రీలో ఇదొక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశాము. అందులో స్టార్టింగ్లో మనకి గాలికుంటు వ్యాధి అండ్ బ్రుసెలోసిస్ వ్యాక్సినేషన్తో పాటు ఈ ఎన్ఏఐపి ప్రోగ్రాంలో మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, దాంతోపాటు అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే కొత్త దూడలకి స్టార్టింగ్లో వచ్చే డిసీజెస్ వ్యాధులు వాటి నివారణకి కొన్ని అంశాల మీద ఈ ప్రోగ్రాం చేపట్టడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఇది రూరల్ ఏరియాస్ వరకు డీప్గా లోపలికి వెళ్ళే విధంగా అందరికీ ఆ ప్రోగ్రాం యొక్క బెనిఫిట్స్ అందరికీ ఫార్మర్స్కి అందే విధంగా ఇంకొకటి ఏం చేశారు అంటే గోపాలమిత్రల్ని నియమించడం జరిగింది. రూరల్ ఏరియాస్లలో ఎక్కువగా ఎక్కడైతే ఈ పశు సంపద ఉందో అక్కడ గోపాలమిత్రుల్ని నియమించి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఈ సెమెన్ వాళ్ళకి అందేలాగా వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అది అందుబాటులో ఉండి ఆ టైంకి ఆ ఇంజెక్షన్ అందేలాగా అవి గర్భం దాల్చేలాగా చేయడం అనేది జరుగుతుంది.
5: అయితే సార్, మరి గోపాల మిత్రల ద్వారా కృత్రిమ గర్భధారణ అనేది చేపించి మేలైన పాడి పశువులు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నారు కదా సార్? అయితే సార్, ఇప్పుడు మరి మేలైన పాడి పశువుల వీర్యాన్ని సేకరించి మన గ్రామీణ ప్రాంతంలోని పాడి పశువులకు ప్రవేశపెట్టిన తర్వాత దూడలు పుట్టినప్పుడు వాటికి 2-3 నెలల పాటు వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు కదండి, ఈ విధంగా చేసిన వాటికి పుట్టబోయే దూడలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సార్?
6: నార్మల్గా మన ఏరియాలో కొన్ని రకాలైన వ్యాధులు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చే దూడలకి ఒకటి కాఫ్ స్కవర్ అని ఉంటుంది. కాఫ్ స్కవర్ అంటే ఏంటంటే తెల్ల కలర్లో మోషన్స్, వాటికి మోషన్స్ డయేరియా అంటాం మనము. ఆ డయేరియా అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దానికి స్టార్టింగ్

0: వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేకుండా ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కూడా ఆ మెడిసిన్స్ ఆ లోకల్ ఏరియాలో అవైలబుల్ ఉండేలాగా గోపాల మిత్రులకి అది కూడా అందిస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మనము ఫస్ట్ వచ్చే ఒక దూడలో మేలైన జాతి మేల్ ఏదైతే ఉందో దాని లక్షణాలు 50% మాత్రమే వస్తాయి. అందులో దాని మదర్ నుండి వచ్చేది, ఫీమేల్ నుండి వచ్చేది 50%, ఇవి రెండు కలుపుకొని వస్తాయి. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే ఫీమేల్కి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. మనము అక్కడ నుండి తెచ్చుకున్న ఆ వీర్యంలో అక్కడ మేలైన జాతి వాటికి మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల అవి తట్టుకోలేకపోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండు కాంబినేషన్లో బయటకు వస్తుంది కాబట్టి అది డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడము, దాంతోపాటు కొంచెం ఉత్పత్తి కూడా ఎక్కువ పెరిగి రావడం అనేది జరుగుతుంది. అదొకటి దీనివల్ల బెనిఫిట్. ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఆ సెమెన్ స్ట్రాస్ ఏదైతే ఉంటాయో వాటిని ఒక పర్టికులర్ టెంపరేచర్లో మాత్రమే స్టోర్ చేయగలం. అది స్టోర్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేస్తారు. దాని టెంపరేచరు -196 ఉంటుంది. అది మనకి ప్రస్తుతం ఖమ్మంలో అవైలబుల్ ఉంది. అక్కడ నుండి ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రాలో కూడా కొన్ని భాగాలకి మనం సప్లై చేస్తున్నాము.
1: రైతుల అవసరతను బట్టి మనం ఖమ్మం నుంచి కూడా కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే పశువుల వీర్యాన్ని తీసుకొచ్చి వాటికి ఎక్కించడం జరుగుతుందంటారు. అయితే సార్, మరి ఇట్లా తీసుకొచ్చింది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంది?
0: సో ఒకసారి మనము సెమెన్ కలెక్ట్ చేసి అది ప్రాసెస్ చేసి లిక్విడ్ నైట్రోజన్లో ఎప్పుడైతే వేసేస్తామో ఆ లిక్విడ్ నైట్రోజన్లో మనం మెయింటైన్ చేయగలిగితే అది 100 సంవత్సరాల వరకు కూడా అది పాడైపోకుండా ఉంటుంది. ఆ లిక్విడ్ నైట్రోజన్కి అంత కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే దాని టెంపరేచర్ -196. ఎప్పుడైతే మనము సెమెన్ వేయడానికి ఆ క్యానిస్టర్ అంటాము, క్యానిస్టర్ని మూతి ఉంటుంది, మూతి అంటే మనము ఓపెనింగ్ అంటాము, ఆ ఓపెనింగ్ నుండి బయటికి తీయకుండా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే మనం బయటికి తీసి ఒక 10-15 సెకండ్లు కూడా గాలికి టెంపరేచర్ కి ఎక్స్పోజ్ చేస్తే అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కనుక జరగకుండా చూసుకుంటే 100 సంవత్సరాల వరకు అది నిల్వ చేయవచ్చు మనము, ఏం ఎఫెక్ట్ రాకుండా.
1: అయితే సార్, మరి NAIP ప్రోగ్రామ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించిన పాడి పశువులకు మరి ఆహార విషయంలో కానీ ఇతర ఇంజెక్షన్ల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
0: పాలు ఉత్పత్తికి మనం మెయిన్ గా చేస్తున్నాము కాబట్టి అందులో మనము గోపాల మిత్రులకి అదే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫార్మర్స్ వరకు అందాలి అని చెప్పేసి మనకు లోకల్ హాస్పిటల్స్లో వాటికి మినరల్ మిక్చర్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అండ్ ఇనిషియల్ టైంలో వచ్చే డిసీజెస్కి దానికి కూడా మెడిసిన్ మనకు అవైలబుల్లో ఉంది. ఇంకొకటి, మనం నట్టల మందు టైం టు టైం స్టార్టింగ్ పుట్టిన 20 రోజుల నుండే మనం నట్టల మందు వేసుకోవడం అనేది జరుగుతుంది, అది వేసుకోవాలి. ఇంకొక పాయింట్, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అంతకుముందు ఒక డోసు ₹40 అందించడం జరుగుతుండే, ఇప్పుడు అది కూడా తీసేసి ఇప్పుడు ఫ్రీగా రెండు డోసులు ఎదలో ఉన్న యానిమల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరుగుతుంది. సో గోపాలమిత్రులు మీ ఇంటికి వచ్చి చేస్తే కనుక గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు తీసుకుంటాడు, అదర్వైజ్ మీరు హాస్పిటల్కి వచ్చి చేసుకుంటే కనుక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆర్టీ మనం ఏఐ చేయడం అనేది జరుగుతుంది.
1: మరి మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో NAIP ప్రోగ్రామ్ ద్వారా మరి కృత్రిమ గర్భధారణ వైపు రైతు సోదరులు ఎలాంటి మొగ్గు చూపుతున్నారు సార్?
0: దీంట్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రైతులు దీన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చాలా వరకు దూడల్ని కనుక చూస్తే అవి మంచి క్వాలిటీ వాటిలో కనిపిస్తుంది అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీళ్ళు 99% యూజ్ చేసుకుంటున్నారు. న్యాచురల్గా ఆ దున్నపోతు పారడం అనేది అది చాలా వరకు తగ్గించేశారు. అది ఎందుకంటే మన లోకల్ బ్రీడ్ ఉండడం వల్ల దానివల్ల మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్.
1: సార్, మరి ఈ పద్ధతి అంటే NAIP ప్రోగ్రామ్ లో భాగంగా కృత్రిమ గర్భధారణ అనేది కేవలం పాడి పశువుల్లోనేనా సార్, లేకపోతే ఇప్పుడు గేదెలలో కూడా చేయించొచ్చండి?
0: గేదెలు ఆవులు మనం వైట్ అండ్ బ్లాక్ అని అంటాము. గేదెలు ఆవుల్లో రెండిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి, గేదెల్లో ఎక్కువగా రైతుకు కావాలనుకునేది ఏంటంటే ముర్రా జాతి మేలైన సెమెన్ కావాలి అనుకుంటాడు. ఒకసారి మనం ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఒక దూడ వచ్చింది అంటే అది మేలైన జాతి మన దగ్గరికి మన చేతిలో రావాలి అంటే తక్కువలో తక్కువ 7 జనరేషన్స్, 7 తరాలు పడుతుంది. 7వ తరం వచ్చేసరికి మన దగ్గరకు వచ్చే దూడ, ఇప్పుడు 7 తరాలు 7 సార్లు మనము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారానే దూడలు వాటి నుండి అవి వస్తున్నాయి అనుకోండి, 7వ తరం వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రీడ్ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ దున్నపోతుని మనం వాడుకోవచ్చు, మళ్ళీ సెమెన్ వీర్యం కలెక్ట్ చేయడానికి కానీ పారడానికి కానీ వాడినా అప్పుడు శ్రేష్టమైనవే వచ్చేస్తూ ఉంటాయి.
1: మీరు చెప్పినట్టు 7వ తరం అయితేనే మనకు శ్రేష్టమైన మేలైన జాతి పశువు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కదా సార్, మరి 7వ తరం అని గుర్తించడం ఎలా సార్?
0: అది ఫార్మర్కి తెలిసి ఉంటుంది. ఒకటి, ఇంకొకటి, ఈ వెటనరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ దూడ ఏదైతే ఉంటుందో ఆ దూడని చూస్తే దాని బాడీ షేప్ని బట్టి, బాడీ కండిషన్ స్కోరింగ్ అంటాము, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీకు తెలియకపోతే కనుక ఆ దగ్గరలో ఉన్న ఆ వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఆయన చూసి కూడా అందాజాగా చెప్పగలడు ఇది ఎన్నో జనరేషను, దీంట్లో శ్రేష్టమైన లక్షణాలు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు.
1: కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట?
0: జాగ్రత్తలు అంటే ఒకటి, అది స్టార్టింగ్ నుండి ఆ ప్రోగ్రామ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది పుట్టిన తర్వాత నుండి ఫస్ట్ స్టార్టింగ్లో వితిన్ హాఫ్ అన్ అవర్ అర్ధ గంట లోపలే దాంట్లో మనం కొలెస్ట్రామ్ అని అంటాము, ఫస్ట్ వచ్చే పాలని మనం కొలెస్ట్రామ్ అని అంటాము, అది వితిన్ హాఫ్ అన్ అవర్లోనే దానికి తాగించడం అనేది చేయాలి. దానికి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది పుట్టినప్పుడు ఆ మదర్ నుండి వచ్చే ఆ కొలెస్ట్రామ్ పాలు ఏదైతే ఉంటుందో దాంట్లో యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీబయాటిక్స్ దాని లోపల 2 గంటల లోపు మాత్రమే ఆ కడుపు నుండి అబ్జర్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఆ కెపాసిటీ పోతుంది ఇంటెస్టైన్కి. సో ఫస్ట్ అయితే అది చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్టింగ్లో వచ్చే డిసీజెస్ని ఆపడానికి. ఆ తర్వాత 20 రోజుల నుండి 1 నెల లోపు నట్టల మందు వేసుకోవడం అనేది, ఆ తర్వాత 4 నెలల నుండి 6 నెలల వరకు మనము వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవడం అనేది చేస్తే డిసీజెస్ అనేది మనం అరికట్టవచ్చు.
1: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మన జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుందో తెలియజేస్తారా?
0: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము మన నేషనల్ ప్రోగ్రామ్, అది పర్టికులర్ స్టేట్ది కాదు. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మన భారతదేశము 75% పాపులేషను వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం అంటే ఓన్లీ అగ్రికల్చరే కాదు, పాడి పశువులతో పాటు అవి రెండు ఉంటాయి కాబట్టి అది ఇంప్రూవ్ చేయడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే పాడి పశువులలో మేలైన జాతిని మనము ఇన్కార్పొరేట్ చేయడము. దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో రూరల్ ఏరియాస్కి కూడా అందేలాగా గోపాల్ మిత్రుల్ని పెట్టేసి, లిక్విడ్ నైట్రోజన్ క్యాన్ అంటాము, వాటిలో ఈ స్ట్రాస్ని పెట్టేసి అది రూరల్ ఏరియాస్కి అందేలాగా చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం అదే, ఇప్పుడు ఫార్మర్స్కి ఇన్కమ్ జనరేట్ చేయడము. ప్రస్తుతానికి మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లలో కానీ ఆ గోపాల మిత్రుల ద్వారా మనము ఈవెన్ ఊర్లలో వెళ్ళేసి ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళే ఆ ఫెసిలిటీ మన స్టేట్లో ఉంది. రైతు సోదరులు కూడా బాగా దీన్ని వినియోగించుకుంటున్నారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ హాస్పిటల్కి వస్తే ఆ 40 రూపాయలు కూడా తీసుకోరు. అంతకుముందు 120 రూపాయలు ఉండే రెండు డోసులకి గోపాల మిత్రులు ఇంటికి వచ్చి చేస్తే, ఇప్పుడు అది 80 రూపాయలకే తగ్గించారు. ఇప్పుడు ఆ సెమెన్ ఏదైతే మనకు వస్తుందో అందులో సెక్స్ సార్టెడ్ సెమెన్ అని కూడా వచ్చేస్తుంది మనకి. సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఏంటంటే అందులో ఒక పర్టికులర్ ఫీమేల్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే మనకు ఫీమేల్ యానిమల్ మాత్రమే యూజ్ అవుతుంది మిల్కింగ్ కోసము. సో అది కూడా మనకు అవైలబుల్లో ఉంది. 250 రూపాయలు ఇస్తే రెండు డోసుల వరకు సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది రైతులకి అందించడం అనేది జరుగుతుంది. అది ఒకవేళ గర్భం దాల్చకపోతే ఆ 250 రూపాయలు కూడా తిరిగి వాపస్ చేసే, అది కూడా ఆ ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నారు. దీంట్లో నా సజెషన్ ఏంటి అంటే, ఈ ప్రోగ్రాము మీకు దగ్గర దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మీరు ఒక వచ్చే 2-3 తరాలలోగా, అంటే ఆ యానిమల్స్కి 2-3 తరాలలోగా మీకు మంచి క్వాలిటీ ఉన్న యానిమల్స్ మీ ఇంట్లో ఉంటాయి. వాటికి పాల ఉత్పత్తి ముర్రా బఫెలోస్లో అయితే దగ్గర దగ్గర 15 నుండి 20 లీటర్లు మనము సేకరించే అంత కెపాసిటీ ఉంటుంది వాటికి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: బాగుంది సార్. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా రైతు సోదరులు పుట్టపోయే దూడలు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా కోరుకునే అవకాశం ఉందంటారు. చాలా సంతోషం అండి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అది రైతు సోదరులకు ఏ విధంగా లాభదాయకం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది ఏ విధంగా కొనసాగుతుంది మొదలైన విషయాల గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
2: నమస్తే.
3: మీరు ఇంతవరకు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. గిలిగింతల కాపురం నాటికి వింటారు రచన శ్రీమతి సి కృష్ణకుమారి, నిర్వాణ శ్రీ మాడుగుల రామకృష్ణ.

0: ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? యెస్, నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడ 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: ఆకాశవాణి పొదుపు నాటిక. రచన శ్రీ కొమ్మాజోస్యులు సద్గురుచరణ్. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ ఆకాశవాణి పొదుపు నాటిక. రచన శ్రీ కొమ్మాజోస్యులు సద్గురుచరణ్. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందలి పాత్రలు, పాత్రధారులు.

0: ఆకాశవాణి పొదుపు నాటిక రచన శ్రీ కొమ్మాజోస్యుల సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అలేఖ శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి, హర్షిత శ్రీమతి సి రాధాకుమారి, మ్యాథ్స్ టీచర్ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. వినండి పొదుపు నాటిక.
1: హాయ్ హర్షిత.
2: హాయ్ అలేఖ.
1: సెలవులు బాగా ఎంజాయ్ చేసావా?
2: ఆ చేశాను. ఈసారి సెలవులు చాలా తొందరగా అయిపోయినట్లున్నాయి. అప్పుడే రీఓపెనింగ్ డే కూడా వచ్చేసింది.
1: మరీ మొదటి రోజే పాఠాలు మొదలు పెట్టేశారే.
2: మరీ దారుణంగా క్లాస్ వర్క్ కూడా చేయించేశారు.
1: తొందరగా భోజనం చేసి క్లాస్ వర్క్ నోట్స్ తీసుకుని స్టాఫ్ రూమ్కి రమ్మన్నారు మన మ్యాథ్స్ సార్.
2: సరే, స్కూల్ ఫీజు, బస్ ఫీజు కట్టేశావా?
1: స్కూల్ ఫీజు కట్టేశారు మా నాన్నగారు. నేను సిటీ బస్లో వస్తాను కదా, అందుకని బస్ ఫీజు కట్టలేదు.
2: అవునా? మా డాడీ సంవత్సరం మొత్తానికి స్కూల్ ఫీజు, బస్ ఫీజు కూడా కట్టేశారు. మరి బుక్స్, యూనిఫామ్ తీసుకున్నావా?
1: టెక్స్ట్ బుక్స్ మాత్రమే తీసుకున్నారు మా నాన్నగారు. నోట్బుక్స్ బయట కొంటారు. స్కూల్లో యూనిఫామ్ క్లాత్ ఖరీదు, స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ. అందుకని మా నాన్నగారు బయట కొని కుట్టిస్తానన్నారు. అయినా నావి కింద సంవత్సరం యూనిఫామ్స్ బాగానే ఉన్నాయి. కొంచెం లూజ్ చేయిస్తే సరిపోతాయి. అందుకని ఒక్క జతకే క్లాత్ తీసుకోమన్నాను.
2: నాకు రెండు జతలు కొత్తవే కొన్నారు. ఇక్కడే స్టిచ్చింగ్కి కూడా ఇచ్చేశారు. అయినా పాప మీ నాన్నగారు క్లర్క్ కదా, ఎక్కువ ఖర్చు పెట్టలేరు. మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్, అందుకని ఇలా చిన్న చిన్న ఖర్చుల గురించి ఆలోచించరు. నాకు నెలకి 500 పాకెట్ మనీ కూడా ఇస్తారు.
1: సరే, టైం అవుతోందిరా, త్వరగా నోట్సులు తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాలి.

0: నమస్తే సార్.
1: పుస్తకాలన్నీ తేలేదేం?
0: ఇంకా అందరూ రాయలేదు సార్. కొంతమందే రాశారు సార్, మిగిలిన వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. మధ్యాహ్నం ఇస్తామంటున్నారు సార్.
1: సరే, లాస్ట్ ఇయరు మీ ఇద్దరికీ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరే లీడర్స్గా ఉంటారు.
0: థ్యాంక్ యూ సార్.
1: బెల్ అవ్వడానికి ఇంకా అరగంట సమయం ఉంది. సరే గాని, ఇద్దరు సెలవులు బాగా ఎంజాయ్ చేశారా?
0: చేశాం సార్.
1: ఏమి ఎంజాయ్ చేశారో వివరంగా చెప్పండి. హర్షిత, ముందు నువ్వు చెప్పమ్మా.
2: అంటే బాగా ఎంజాయ్ చేశానండి.
1: చూడండి, సినిమాలకు షికార్లకు వెళ్ళామన్నా నేనేం అనను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం.
2: అంటే ఎలాగూ స్కూలు ఉన్నన్నాళ్ళు ఉదయం 6 గంటలకల్లా లేవాలి కదా, అందుకని సెలవుల్లో హాయిగా 8 లేచేదాన్ని. రోజంతా ఫ్రెండ్స్తో క్యారమ్సో క్రికెట్టో ఆడుకునేదాన్ని. టీవీలో 2 చూసేదాన్ని. సెకండ్ షో అయ్యాక రాత్రి 12 పడుకునేదాన్ని.
1: మరి బయట తిరగడానికి ఎక్కడికి వెళ్ళేవారు కారా?
2: వెళ్ళేవాళ్ళం. వారానికి ఒకసారి మా డాడీ మాల్స్లో సినిమాకి తీసుకెళ్లేవారు. సినిమా తర్వాత భోజనం అక్కడే చేసేవాళ్ళం.
1: ఇంకా చెప్పు.
2: వారానికి 1-2 పిజ్జా బర్గర్ లాంటివి తెప్పించుకునేవాళ్ళం.
1: ఏ ఊరు వెళ్ళలేదా?
2: మేం ఎక్కడికి వెళ్ళలేదు. మా అమ్మమ్మ తాతగారు మా ఇంటికే వచ్చి 10 ఉన్నారు.
1: సరే బాగుంది. మరి ఏమైనా మంచి పుస్తకాలు చదివావా?
2: లేదు సార్, అస్సలు టైం ఉండేది కాదు. అయినా స్కూల్ తెరిచాక ఎలాగో తప్పదు కదా.
1: సరే అలేఖ, నువ్వు చెప్పమ్మా.
0: నేను ఎప్పట్లాగే 5 నిద్ర లేచేదాన్ని. ఎప్పుడైనా 6 బ్రష్ చేసుకున్నాక 1 గాత్రం వైలెన్ సాధన చేసేదాన్ని.
1: వెరీ గుడ్. నీకు సంగీతం కూడా వచ్చా?
0: అవును సార్, 4 నుంచి నేర్చుకుంటున్నాను. చిన్న చిన్న కచేరీలు కూడా చేస్తూ ఉంటాను.
1: బాగుంది. సరే ఆ తర్వాత ఏం చేసేదానివి?
0: టిఫిన్ అయ్యాక 8 రేడియోలో హిందీ ఇంగ్లీష్ న్యూస్ వినేదాన్ని.
1: బాగుంది. అలా వింటే స్పోకెన్ హిందీ ఇంగ్లీషు బాగా వస్తాయి. ఆ తర్వాత
0: ఏవైనా సైన్స్ పుస్తకాలు, తెలుగు ఇంగ్లీషు సాహిత్యం చదివేదాన్ని.
1: వెరీ గుడ్. ఏ పుస్తకాలు చదివావు?
0: నండూర్ రామ్మోహన్ రావు గారు, కొడబటిగంటి కుటుంబరావు గారు రాసిన పాపులర్ సైన్స్ పుస్తకాలు, కన్యాశుల్కం, బారిస్టర్ పార్వతీశం, అమరావతి కథలు, షర్లాక్ హోమ్స్, హరీ పోటర్, ఇంకా విశ్వదర్శనం వంటి కొన్ని ఫిలాసఫీ పుస్తకాలు కూడా చదివాను సార్.
1: చాలా బాగుందమ్మా. ఇంకా ఏం చేసేదానివి?
0: సాయంత్రం ఫ్రెండ్స్తో క్రికెట్టో బ్యాడ్మింటనో ఆడేదాన్ని. రాత్రి అయ్యాక 1 టీవీ చూసేదాన్ని.
1: మరి బయటకు వెళ్ళేవారు కారా? సినిమాలేం చూడలేదా?
0: ఎందుకెళ్ళలేదు. ప్రతివారం బ్యారేజీకో, గాంధీకొండకో, భవానీ ద్వీపానికో, కొండపల్లి కోటకో, బాపు మ్యూజియంకో ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్లేవారు మా నాన్నగారు. నెలకి 1-2 సినిమాలకు కూడా వెళ్లేవాళ్ళం.
1: మరి ఎప్పుడైనా భోజనానికి హోటల్కి వెళ్ళేవారా? పిజ్జా బర్గర్ తెప్పించుకునేవారా?
0: జంక్ ఫుడ్ తినడానికి మా నాన్నగారు ఒప్పుకోరు. సంవత్సరానికి 1-2 నా పుట్టినరోజుకి, మా చెల్లి పుట్టినరోజుకి, మా అమ్మా నాన్న పెళ్లిరోజుకి మాత్రం సరదాగా హోటల్కి వెళ్తాం.
2: అలేక వాళ్ళ నాన్నగారు క్లర్క్గా పనిచేస్తారు. జీతం కూడా చాలా తక్కువ, అందుకని కాస్ట్లీ ఫుడ్ తినరు, మాల్స్లో భోజనం చేయరు, స్కూల్కి కూడా స్కూల్ బస్లో రాదు, యూనిఫామ్ కూడా బయటే కొనుక్కుంటారు, పిక్నిక్స్కి కూడా ఊళ్ళోనే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తారు.
1: తప్పు హర్షిత, మేనర్స్ లేకుండా అలా మాట్లాడొచ్చా? నువ్వు చెప్పు అలేఖ.
0: మాకు డబ్బులు తక్కువేం కాదు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకి పొదుపుగా ఉంటాం. మా నాన్నగారు ప్రతి సంవత్సరం సెలవుల్లో ఏవైనా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్తారు.
1: ఓ వెరీ గుడ్. ఇంతవరకు ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఈసారి ఏ ఊరు వెళ్ళారు?
0: రాబోయే సంవత్సరం హిస్టరీలో ఏ సామ్రాజ్యం గురించి చెప్తారో దాని ముందు సెలవుల్లో ఆ సామ్రాజ్యంలో నిర్మించిన కోటలు, నగరాలు, గుళ్ళు, ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు చూపిస్తారు మా నాన్నగారు. అప్పుడు క్లాసులో పాఠాలు చెప్పినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది, బాగా గుర్తుంటాయి కూడా.
1: కరెక్ట్. కిందటి సంవత్సరం హిస్టరీలో చోళ చాళుక్య పాండ్య సామ్రాజ్యాల గురించి ఉంది కదా, వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళారు?
0: తంజావూర్ బృహదీశ్వరాలయం, సరస్వతి మహల్ లైబ్రరీ, కర్ణాటక సంగీత త్రిమూర్తులు పుట్టిన తిరువారూర్, తిరువయ్యార్లోని త్యాగరాజస్వామివారి సమాధి, మధురై మీనాక్షి టెంపుల్, కంచి కామాక్షి టెంపుల్ లాంటివన్నీ చూపించారు మా నాన్నగారు. మహాబలిపురం కూడా వెళ్ళాం.
1: మరి ఈ సంవత్సరం మొఘల్ సామ్రాజ్యం గురించి ఉంది కదా, అందుకని మొన్న సెలవుల్లో ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ లాంటి ఊర్లన్నీ తీసుకెళ్లారా?
0: అవును సార్, నేను అన్ని టూర్లకి ట్రావెలాగ్స్ కూడా రాశాను. అవి నాకు ఎంటర్టైన్మెంట్కి, ఎడ్యుకేషన్కి కూడా ఉపయోగపడతాయి.
2: ఇన్ని ఊళ్ళు తిరగడానికి చాలా ఖర్చు అవుతుంది కదా, మరి మీకు అన్ని డబ్బులు ఎక్కడివి?
0: నేను ఇందాకే చెప్పాను కదా, మేము అనవసరమైన ఖర్చులు తగ్గించి అవసరమైన మాటికి వాడుకుంటాం.
2: అంటే ఎలా?
0: మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. మాకు చిన్నప్పటి నుంచి శ్రమ యొక్క విలువ, ఉపయోగం, పొదుపు యొక్క అవసరం గురించి చెప్తూ ఉండేవారు. డబ్బులు, తిండి, సమయం, ఆలోచనలు వేటిని కూడా వృధా చేయకూడదని ఆయన సిద్ధాంతం.
1: చాలా మంచి ఐడియాలజీ.
0: వారానికొకసారి పిజ్జాలు, బర్గర్లు, మాల్స్లో భోజనాలు చేయకుండా చక్కగా ఇంటి భోజనం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి.
1: కరెక్ట్.
0: మా ఇల్లు స్కూల్కి 2 కిలోమీటర్లే, అందుకని సిటీ బస్ పాస్ తీసుకున్నాను. స్కూల్ బస్లో వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. యూనిఫామ్లు కూడా బయట క్లాత్ కొనుక్కుని కుట్టించుకుంటాను. ప్రతి జత కనీసం 2 ఏళ్ళు వాడతా. బాగా మెయింటైన్ చేసిన సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరికితే అవే వాడతాను.
2: మరి ఇంటర్వ్యూలో తినడానికి స్నాక్స్ కూడా మీ అమ్మగారే చేసిస్తారా? నీకు పాకెట్ మనీ ఇవ్వరా?
0: స్నాక్స్ మా అమ్మగారే చేసిస్తారు, పాకెట్ మనీ కూడా ఇస్తారు, కానీ నేను ఆ పాకెట్ మనీని ఎక్కువ ఖర్చు చేయను.
1: మరి దాన్ని ఏం చేస్తావు?
0: మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్లో నాకొక అకౌంట్ ఓపెన్ చేశారు. నేను పాకెట్ మనీలో మిగిలిన డబ్బుని ఆ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. నా పుట్టినరోజుకి, పండగలకి అమ్మమ్మ మామ ఇచ్చే డబ్బుల్ని కూడా అందులోనే దాచుకుంటాను. సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి నా అకౌంట్లో వడ్డీతో కలిపి దాదాపు 4-5 వేలు ఉంటాయి. మా నాన్నగారు ఏదైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు ఆ డబ్బులు తీసిస్తాను.
1: వెరీ గుడ్. చూసావా హర్షిత, నువ్వు మీ నాన్నగారికి బోల్డ్ అంత జీతమని, సెలవులంతా తెగ ఎంజాయ్ చేశానని, మాల్స్లో సినిమాలు చూశానని, షాపింగులు డిన్నర్లు చేశానని గొప్పలు చెప్పుకున్నావు. కానీ అలేఖ సెలవుల్ని ఎంజాయ్ చేస్తూనే చాలా నాలెడ్జ్ కూడా సంపాదించింది.
2: నిజమే సార్.
1: అలేఖ వాళ్ల నాన్నగారి జీతం మీ నాన్నగారి జీతం కంటే తక్కువని చులకనగా చూశావు, కానీ వాళ్ళు డబ్బుని పొదుపు చేసుకుని మీకంటే చాలా బాగా వాడుకున్నారు. దేశంలోని ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ తిరిగి ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని కూడా సంపాదించారు.
2: అవును.
1: సెలవులన్నాళ్ళు నువ్వు ఒక్క పుస్తకం కూడా చదవలేదు. అలేఖ ఎన్నో మంచి పుస్తకాలు చదివింది. చదువు అంటే స్కూల్లో నేర్చుకునేది, మార్కుల కోసం చదివేది మాత్రమే కాదు, పర్సనాలిటీ డెవలప్ అవ్వాలన్నా, మోరల్సు, ఎథిక్సు వంటపట్టాలన్నా అనేక రకాల పుస్తకాలు చదవాలి. రండి క్లాస్కి వెళదాం. అలేఖ, నువ్వు సెలవుల్ని ఎలా ఎంజాయ్ చేశావో ఆ విశేషాలన్నీ క్లాసులో పిల్లలందరికీ కూడా చదువు గాని పద.
3: మీరింతవరకు పొదుపు నా

0: మనకు విన్నారు. రచన శ్రీ కొమ్మాజోసులు సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అలేఖ శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి, హర్షిత శ్రీమతి సి రాధాకుమారి, మ్యాథ్స్ టీచర్ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల సంక్షేమానికి ఆకాశవాణి రైతుల వ్యవసాయాధికారుల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు.
2: నా పేరు సౌభాగ్యలక్ష్మి. నేను 34 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం జిల్లా వనరుల కేంద్రం తిరుపతిలో సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా పనిచేస్తున్నాను. నిత్యము ఆకాశవాణి ఉదయం నుండి పొలం కబుర్లు మరియు కిసాన్ వాణి కార్యక్రమము వంటి కార్యక్రమాలతో రైతులకు చాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఉంది. ప్రత్యేకంగా కిసాన్ వాణి వంటి కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. విత్తనాల ఎంపిక నుండి పంటల నిర్వహణ వరకు, అలాగే నేల సంరక్షణ వంటి నీటి వినియోగం వరకు, కీటకనాశక పద్ధతుల నుండి పంటల రక్షణ వరకు ప్రతి దశలోనూ ఆకాశవాణి రైతులకు సమయానుకూలమైన మరియు శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఆకాశవాణి వ్యవసాయంలో మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా సేద్య పద్ధతుల్లో తీసుకురావాల్సిన మార్పులు, కొత్త వంగడాల విషయాలను బాగా రైతులకు చేరవేస్తోంది. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా రైతులు అడిగే పలు సమస్యలకు సూచనలు అందిస్తూ విస్తరణలో మా వ్యవసాయ శాఖకు ఈ మాధ్యమము బాగా సహాయపడుతోంది. రైతులు కూడా ఈ కార్యక్రమాల ద్వారా బాగా లాభం పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆకాశవాణి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని, రైతాంగానికి అండగా నిలవాలని కోరుకుంటూ 2026 సంవత్సరము జూన్ 8 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణికి వ్యవసాయ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
3: అందరికీ నమస్కారం. నా పేరు పసుపల హరికృష్ణారెడ్డి. మాది దాసరాపల్లి, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా. నేను ఆకాశవాణి కళాకారుణ్ణి, మంచి రైతుని. ఆకాశవాణి 9 దశాబ్దాలుగా 90 వసంతాలుగా శ్రోతలను అనేక వినూత్నమైన కార్యక్రమాలతో అలరిస్తోంది, మంత్రముగ్ధులను చేస్తోంది, మురిపిస్తోంది, మరిపిస్తోంది. 90 సంవత్సరాలుగా ఆకాశవాణి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి శ్రోతలను మురిపిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. వాతావరణ సూచనలు, వర్ష సూచనలు, వరదలు, తుఫాన్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, సాహిత్య సాంస్కృతిక భాషా సేవా కార్యక్రమాల విషయాలు నిత్య నూతనంగా శ్రోతలకు సత్వరం అర్థవంతంగా సమర్థవంతంగా అందిస్తోంది. వినోదాన్ని, విజ్ఞానాన్ని, తాజా సమాచారాల్ని రోజు అందించడానికి ఆకాశవాణి శత విధాల ప్రయత్నిస్తోంది. ఆకాశవాణి ప్రధాన భూమిక పోషిస్తోంది. కిసాన్ వాణి కార్యక్రమాలతో రైతన్నలను ఎంతగానో ప్రోత్సహిస్తోందనడంలో అతిశయోక్తి లేదు, అతిశయోక్తి కాదు. ఆకాశవాణి కార్యక్రమాలకే హైలైట్ గా నిలుస్తోంది కిసాన్ వాణి. కిసాన్ వాణి ఒక మాటలో చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలకు వెన్నెముక లాంటిది. ముఖ్యంగా 15 ఫిబ్రవరి ఆకాశవాణి కిసాన్ దివస్, ఆకాశవాణి రైతు దినోత్సవం ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంది. 100,000 మంది రైతుల్ని ఆహ్వానించి, అభ్యుదయ రైతుల్ని సత్కరించి, మేధావులైన శాస్త్రవేత్తల ద్వారా అనేకమైనటువంటి విషయాలను రైతులకు అందిస్తోంది. నూతన పోకడలు, నూతన వంగడాలు, అద్భుతమైన ఆవిష్కరణలు, ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను శ్రోతలకి, రైతులకి అందించడంలో ఆకాశవాణి అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న నూతన పద్ధతులను, నూతన పంటలను, నూతన ఆవిష్కరణలను, ప్రపంచ వ్యాప్తంగా రైతన్నులు సాధించిన విజయాలను, వ్యవసాయంలో మంచి ఫలసాయం, ఘన విజయం సాధించిన ఆదర్శ రైతుల, అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమాలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, వారి ప్రసంగాలు, వారి అనుభవాలు ఏర్చి పేర్చి చేర్చి కూర్చి అద్భుతమైన కార్యక్రమం తీర్చిదిద్ది రైతులకు అందించి వారు ముందడుగు వేయడానికి, ముందుకు సాగడానికి, మంచి దిగుబడులు రాబడులు రాబట్టడానికి ఆకాశవాణి ఇతోధికంగా తన సహాయ సహకారాలు అందిస్తోంది. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణి శ్రోతలకు నిత్య నూతనమైన కార్యక్రమాలు అందించడంలో విశేషంగా కృషి చేస్తున్న ఆకాశవాణి అధికారులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా.
4: నమస్కారము, నా పేరు సరస్వతి. మాది చిన్నగొట్టిగల్లి మండలము, చట్టేవారిపాలెం పంచాయతీ, వంకమద్దివారిపల్లి. నేను ప్రకృతి వ్యవసాయం రైతుని. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ఆకాశవాణికి అభినందనలు. ముఖ్యంగా మనము ఆకాశవాణిలో చాలా విషయాలు మేము తెలుసుకుంటూ ఉంటాము. ఉదయం, మధ్యాహ్నం, ఈవినింగ్ వచ్చే కార్యక్రమాలన్నీ కూడా వింటాము. ఇందులో చాలా విషయాలు, రైతులకు సంబంధించిన విషయాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే రైతులకు ఉపయోగపడతాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ద్వారా మేము వింటున్నాము. చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా ఆకాశవాణి ద్వారా ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఎక్కువ మంది కూడా మనకు ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వింటుంటారు. రైతులకు సంబంధించిన విషయాలు, పశువులకు సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్క విషయంలోన ఆకాశవాణి వాళ్ళు చాలా విషయాలు మాకు తెలియజేస్తున్నారు. మేమందరూ కూడా చాలా విషయాలన్నీ కూడా తెలుసుకుంటుంటాము, వింటా ఉంటాము. కొన్ని పాటలు ఈ కార్యక్రమంలో కూడా చాలా మంచి విషయాలు వస్తుంటాయి. వార్తలు కానీ, తర్వాత ఉద్యాన శాఖకు సంబంధించి ప్రతి విషయంలో కూడా ఆకాశవాణి ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా మేము వింటుంటాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ, రైతులకు ఇంకా తెలియని విషయాలన్నీ తెలియజేస్తూ ఆకాశవాణి ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. మేము చాలా మంది రైతులందరూ కూడా ఆకాశవాణి గురించి, వచ్చే కార్యక్రమాల గురించి కూడా గ్రామాల్లో మాట్లాడుకుంటుంటాము. మా సంఘాల్లో కూడా మాట్లాడుకుంటుంటాము. కొన్ని విషయాలు అవి కూడా మేము షేర్ చేసుకుంటుంటాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంకా ఎంతో మంచి విషయాలన్నీ కూడా తెలియజేస్తారని మరీ కోరుకుంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు ఆకాశవాణికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు.
5: నా పేరు సుధాకర్ రెడ్డి. మాది చిత్తూరు జిల్లా రొంపచెల్ల మండలం మూర్యావండపల్లి గ్రామస్థులము. నేను ప్రస్తుతము సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా కొన్ని పంట పండిస్తున్నాను. మేము తరచూ ఆకాశవాణి ద్వారా రేడియో కార్యక్రమాలు వింటుంటాము. రేడియో ద్వారా మాకు కిసాన్ వాణి కార్యక్రమాలు, మంచి వార్తలు, బాలన కార్యక్రమాలు, అదేవిధంగా కిసాన్ వాణి ద్వారా మంచి సైంటిస్టులు, తర్వాత అబ్బుదయ రైతులు ఇచ్చే సూచనలు పాటిస్తున్నాము. అవి చాలా ఉపయోగకరంగా ఉన్నవి. అదే మాదిరిగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అభినందనలు. తర్వాత ఇదే విధంగా ఆకాశవాణి ద్వారా చాలా కార్యక్రమాలు మారుమూల గ్రామాలకు కూడా తరచూ సమాచారం చేరబడుతున్నది. అందువల్ల చదువు రాని వాళ్ళకు కూడా రేడియో ద్వారా ఎంతో విజ్ఞానం పొందుతున్నారు. అదేవిధంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ రైతులకు, ప్రజలకు మంచి ఉపయోగపడాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం.
6: ఆకాశవాణి ప్రచారం వింటున్న శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు నాంచారమ్మ. మాది పాకాల మండలము గానుగుపంట పంచాయతీ శ్రీరామపురం గ్రామము. నేను ఒక మహిళా రైతుని, ఒక శ్రోతని. ఈరోజు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు కంటికి కట్టినట్లుగా టెలివిజన్ లో చూస్తుంటారు. కానీ ప్రతి ఒక్క మనిషి, అవకాశం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఆకాశవాణి ప్రచారం ద్వారా, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, వేరే వేరే కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనకి ఎంతో అనుకూలంగా అందరు ప్రజలకి కూడా అందుబాటులో పెడుతున్న మన ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆకాశవాణి ద్వారా మనం ఎక్కడో కూర్చున్నా, ఇంటి దగ్గర కూర్చున్నా, పొలంలో ఉన్నా, తర్వాత వేరే జర్నీలో ఉన్నా కూడా సమయం బట్టి మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేమందరూ కూడా చాలా సంతృప్తిగా కూడా మేము వినగలుగుతున్నాము. మాకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పరిష్కారాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతున్నాము. గతంలో రేడియో పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు.

0: కానీ ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో నా మొబైల్ ఉండాలి, అదే విధంగా నా చేతిలో కూడా ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్ ద్వారానే నేను రేడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను వినగలుగుతున్నానంటే ఈ సౌకర్యం కల్పించింది ఆకాశవాణికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రామ్స్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతకాలు కావచ్చు, వర్షాభావం అంటే వర్షాపాతం ఎలా ఉంది, వర్షాలు రాబోతున్నాయనేది కావచ్చు, ప్రతి ఒక్కటి కుటుంబానికి నిత్యావసర వస్తువులను ఏ విధంగా వినియోగించుకుంటారో ఆకాశవాణి నుంచి ప్రతి ఒక్క సమాచారాన్ని రేడియో ద్వారా వింటూ మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. కాబట్టి మా అందరి తరపున, మా తరపున, మహిళల తరపున, రైతుల తరపున కూడా ఈ 90వ వసంత దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి వారికి, మా అందరికి సమాచారం ఇస్తున్న గొప్ప శాస్త్రవేత్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కిసాన్, జై జవాన్.
1: నా పేరు వేణుగోపాలరావు. నేను జిల్లా వనరుల కేంద్రం తిరుపతి నందు వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నా. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 90 సంవత్సరాలలో ఆకాశవాణి సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఎన్నో సమాచారాలు అందించింది. అందులో ముఖ్యంగా ప్రజలకు కావలసిన వార్తలు, యువతకు కావలసిన ఉద్యోగ సమాచారాలు, మరియు వారి ప్రగతికి కావలసిన విద్యా విషయాలు, మరి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకి ప్రధానమైన ఆధారమైన స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అవసరమైన పోషకాహారం గురించి, వారి ఆరోగ్యం గురించి, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి, అంటువ్యాధులు ప్రబలకుండా పిల్లలకు ఆరోగ్యాన్ని చూసుకోవడానికి అవసరమైన చర్యల గురించి, మరియు పశుపోషణ గురించి, సమగ్ర పాల ఉత్పత్తి గురించి తగును సలహాలు, సూచనలు అందించడంలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా రైతు సోదరులకు ఆకాశవాణి ఎప్పటికప్పుడు సమయానికి, కాలానికి అనుగుణంగా వారు ఆచరించాల్సిన వ్యవసాయ పద్ధతుల గురించి, విడుదలైన కొత్త వంగడాల గురించి, అవి వాడడం వల్ల రైతులకు కలుగుతున్న ప్రయోజనాల గురించి, మరియు ఆధునిక సాంకేతిక విజ్ఞానము గురించి ఎప్పటికప్పుడు ఆకాశవాణి రైతుల ముంగిటికి చేరుస్తుంది. అంతేకాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సోదరులకు అందిస్తున్న వివిధ పథకాలు, వివిధ ప్రయోజనాలు, వాటిని అందుపుంచుకోవడానికి రైతన్నలు ఎవరి వద్ద కలవాలి, ఏ విధమైన చర్యలను చేపట్టాలనో వివరాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా అందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు, శాస్త్రవేత్తలకు, విస్తరణాధికారులకు, రైతులకు వారధిగా ఉంటూ మనకు, సమాజానికి ఎంతో మేలు చేస్తున్న ఈ ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు మరియు శుభాభివందనలు తెలియజేస్తున్నాను.
2: నమస్కారం అండి, నా పేరు హరిప్రసాద్ రెడ్డి. నేను యువ రైతును. చిత్తూరు జిల్లా రంపచర్ల మండలం మోటమల్లెలు గ్రామం వంగిరెడ్డి గారిపల్లి మాది. మేము సాంద్ర పద్ధతిలో గొర్రెల పెంపకం అని, పొట్టేన్లు, గొర్రెలు, వీటి వలన సాంద్ర పద్ధతిలో చేయడం వల్ల కలిగే లాభాలు ఇవన్నీ మన రేడియో ప్రోగ్రామ్ లో విని, మన శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని ఎలా గొప్పగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఎటువంటి పద్ధతులను అవలంబించి ఇది చేయాలనే కార్యక్రమాలు రెగ్యులర్ గా ఇలాంటి మన రేడియో ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటాము. వాళ్ళు శాస్త్రవేత్తలు రైతుల అనుభవాలను విని వాళ్ళు అవలంబించే పద్ధతులను కూడా మేము అవలంబిస్తూ ముందుకు వెళ్తున్నాము. రైతులు ప్రజలకు ఆరోగ్యాలను కాపాడే విధంగా ఇంకా సలహాలు సూచనలు, రైతులకు సహాయం ఏదైనా గవర్నమెంట్ నుంచి అందే సహాయాలను, సబ్సిడీలను, ఇటువంటివన్నీ మన రేడియో ప్రసారంలో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళ ముందుకు నడపాలని కోరుకుంటున్నాం. మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము.

మీరింటి వరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతుల సంక్షేమానికి ఆకాశవాణి రైతుల వ్యవసాయాధికారుల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. సమయం 8:30 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అస్సోం పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 293 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 188 స్థానాల్లో గెలుపొందగా మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 70 స్థానాల్లో గెలుపొంది, మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 148 స్థానాల మెజార్టీ మార్క్ దాటడంతో ఆ రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ 2, సిపిఎం 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నందిగ్రామ్లో విజయం సాధించారు. సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈరోజు బీజేపీ చరిత్ర సృష్టించిందని, ఇది ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో భాజపా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. పుదుచ్చేరిలో 2021లో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చామని, అందుకే విజయం సాధించామన్నారు. బీజేపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమమని ప్రజలు నమ్ముతున్నారని నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है, भरोसे का दिन है. भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर. बीजेपी के కోటి కోటి కార్యకర్తాం కా భీ హృదయసే అభినందన్ కర్తా హూ. విభిన్న ఉపచునావోకే పరిణామ్ భీ అత్యంత ఉత్సాహజనక రహే హై.
0: అస్సాంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఈ రోజు వెలువడిన ఆ రాష్ట ఎన్నికల ఫలితాల్లో మొత్తం 102 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఏఐయుడిఎఫ్ 2% స్థానాల్లో గెలిచింది. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగపై విజయాన్ని సాధించి వరుసగా 6వ సారి జకుల్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. అయితే అస్సాం కాంగ్రెస్ అధ్యకుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చలనచిత్ర నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన పార్టీ తమిళ వెట్రి కజగం టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 233 స్థానాలకు గాను టీవీకే పార్టీ 103 స్థానాల్లో గెలుపొందగా మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పార్టీ డీఎంకే 68 స్థానాలతో 2వ స్థానంలోనూ, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడిఎంకే 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం చెందారు. ఆశాంతం, ఉత్కంఠగా సాగిన పోరులో విఎస్ బాబు 8795 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక మరోవైపు పెరంబూరు నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపొందారు. జాతీయ వార్తలు వింటున్నారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్కు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్లు సొసైటీ ఆఫ్ ఇండియన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా యుక్రెయిన్ సంఘర్షణలో కేవలం 3-4 సంవత్సరాల వ్యవధిలోనే యుద్ద స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుంచి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. అంతేకాకుండా నిత్య జీవితంలో భాగమైన వస్తువులు ప్రాణాంతక ఆయుధాలుగా మారుతున్నాయని, లెబనాన్, సిరియాలలో జరిగిన పేజర్ దాడులు ఆధునిక యుద్ద పద్దతులను పునఃసమీక్షించుకునేలా చేశాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ
2: देश के रक्षा क्षेत्र में यह टेक्नोलॉजिकल रिवोल्यूशन और भी ज्यादा दिख रहा है. यदि हम मॉडर्न वॉरफेयर की बात करें, आज जिस रूप में हमें यह दिख रहा है, इसके विकास की कहानी मूलतः इस बात की कहानी है कि किस तरह से टेक्नोलॉजी और इंजीनियरिंग का रक्षा क्षेत्र में एब्जॉर्प्शन हुआ है. इस एब्जॉर्प्शन ने हर कालखंड वॉरफेयर का चेहरा बदला. सेकेंड वर्ल्ड वॉर और उसके बाद के 50-60 वर्षों के दौर को यदि हम देखें तो इसी काल में हमने बैटल फील्ड में बड़े प्लेटफॉर्म और भारी मशीनरी को మెయిన్ రోల్ మే దేఖా హై.
0: ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా దాదాపు 70% పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయించబడిందని చెప్పారు. 23 లక్షలకు పైగా 5 కిలోల సిలిండర్లు అమ్ముడయ్యాయని ఆమె వెల్లడిస్తూ,
3: కమర్షియల్ ఎల్పీజీ మే 70% ఆపూర్తి కి జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కి సేల్ హుయీ హై. ఔర్ ఆటో ఎల్పీజీ కి సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కి గయీ హై. 5 కిలో కే సిలిండర్ కి ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కి జా చుకీ హై. ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కి సేల్ హుయీ హై.
0: అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్ ప్రాంతపు అదనపు కార్యదర్శి అసీం ఆర్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ సమాజం భద్రతపైనే తమ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయని, ఆ ప్రయత్నాలను సమన్వయం చేసుకోవటానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అక్కడి భారతీయ పౌరుల సంక్షేమానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి తమ మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోందన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో 18 స్థానాల్లో గెలుపొంది మెజార్టీని దక్కించుకుంది. దీంతో వరుసగా 2వసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ డీఎంకే కూటమి 9 స్థానాలతో 2వ స్థానానికే పరిమితమయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టు 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈరోజు ప్రారంభించింది. కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల సమన్వయంతో ఈ నెల 10వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తో అధికార నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 31 సీట్లతో 2వ స్థానానికి పరిమితమైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అస్సాం పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: एक ऐसा सवेरा जिसका इंतजार पीढ़ियों ने किया है। भाजपा ने जितनी सीटें जीती वो महज एक चुनावी आंकड़ा नहीं है, ये उस अडिग विश्वास की हुंकार है जिसने डर, तुष्टिकरण और हिंसा की राजनीति को जड़ से उखाड़ फेंका है। आज से बंगाल के भविष्य की एक ऐसी यात्रा शुरू हो रही है जहां विकास, अटूट विश्वास और नई उम्मीदें कदम से कदम।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఏ ఆకాశవాణి విజయవాడ హై ప్రస్తుత్ హై హిందీ కార్యక్రమం గజరా మై హూ ఆప్కా దోస్త్ ఇస్మాయిల్ ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్ సునేంగే శ్రీమతి టి జ్యోతి కీ వార్తా శీర్షక్ హై భారత్ కే బహుమూల్య సాహిత్యకార్ రవీంద్రనాథ్ టాగూర్ శ్రీమతి షేక్ ఖాసింబీ కి కహానీ శ్రీ షేక్ హుమాయూన్ బాషా కి కవితాయే ఔర్ ఏక్ భక్తి గీత్ భీ సునేంగే ఆయే కార్యక్రమ్ కే పహలే సునతే హై ప్రదీప్ చటర్జీ కే స్వర్ మే ఏక్ భక్తి గీత్

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? యెస్, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం వింటారు. ముందుగా జగన్మోహిని రాగం రూపకతాళంలో త్యాగరాజస్వామి రచన శోభిల్లు సప్తస్వర.

తర్వాత ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య, చక్రవాకన్ రాగం, మిశ్ర చాపుతాళం, త్యాగరాజస్వామి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దుర్మార్గచరాధములను దొర నీవన జాలరా రంజని రాగం రూపకతాళం త్యాగరాజస్వామి రచన.

0: అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 11 గంటలుగా వస్తుంది. ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం.
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే రత్నా పాండే. चार राज्यों और एक केंद्र शासित प्रदेश के विधानसभा चुनाव की मतगणना जारी है. भारतीय जनता पार्टी ने पश्चिम बंगाल विधानसभा चुनाव में जबरदस्त जीत हासिल कर इतिहास रच दिया है. पार्टी ने अभी तक विधानसभा की 293 सीटों में से 197 सीटें जीतकर स्पष्ट बहुमत हासिल कर लिया है. स्वतंत्रता के बाद पश्चिम बंगाल में पहली बार भारतीय जनता पार्टी की सरकार बनेगी. तृणमूल कांग्रेस को 68 सीटों पर जीत हासिल हुई है. वाम दल को एक सीट मिली है. अन्य को 4 सीटों पर जीत हासिल हुई है. मुख्यमंत्री और टीएमसी नेता ममता बनर्जी भवानीपुर निर्वाचन क्षेत्र में भाजपा के शुभेंदु अधिकारी से 15,000 से अधिक मतों से हार गई हैं. नंदीग्राम सीट से भी शुभेंदु अधिकारी ने जीत दर्ज की. बहरामपुर सीट से कांग्रेस उम्मीदवार अधीर रंजन चौधरी चुनाव हार गए हैं. असम में सत्तारूढ़ भारतीय जनता पार्टी लगातार तीसरी बार सरकार बनाने जा रही है. विधानसभा की 126 सीटों में से भाजपा और उसके सहयोगी दल 102 सीटें जीत चुके हैं. दूसरी ओर कांग्रेस को 21 सीटों पर बढ़त मिली है और इनमें से वो 19 सीटों पर जीत हासिल कर चुकी है. ऑल इंडिया यूनाइटेड डेमोक्रेटिक फ्रंट को 2 सीटें मिली हैं. जालुकबारी निर्वाचन क्षेत्र से मुख्यमंत्री हेमंत बिस्व शर्मा चुनाव जीत गए हैं. तमिलनाडु विधानसभा चुनाव में विजय के नेतृत्व में तमिलगा वेत्री कड़गम टीवी के सबसे बड़ी पार्टी के रूप में उभर कर इतिहास रचने जा रही है. टीवी के ने 103 सीटें जीत ली हैं और वो 4 सीटों पर आगे है. टीवी के अध्यक्ष विजय ने अपनी दोनों सीटों परम्बूर और तिरुचि में जीत दर्ज की. मुख्यमंत्री एमके स्टालिन के नेतृत्व में सत्तारूढ़ डीएमके के 56 सीट जीत चुकी है. एआईएडीएमके 45 सीट जीत चुकी है. कांग्रेस ने 2 सीटों पर जीत दर्ज की और भारतीय जनता पार्टी 1 सीट पर आगे चल रही है. कोलाथूर सीट से मुख्यमंत्री और द्रविड़ मुनेत्र कड़गम के उम्मीदवार एमके स्टालिन को तमिलगा वेत्री कड़गम पार्टी के बीएस बाबू ने 8,795 मतों के अंतर से हराया. केरल में सभी 140 सीटों के परिणाम घोषित हो गए हैं. यूनाइटेड डेमोक्रेटिक फ्रंट यूडीएफ ने 102 सीटों पर शानदार जीत दर्ज की है जो सत्ता में उसकी निर्णायक वापसी का संकेत है. कांग्रेस ने 63 सीटें जीती हैं जबकि इंडियन यूनियन मुस्लिम लीग IUML ने 22 सीटें जीत ली हैं. पूरे राज्य में गठबंधन की स्थिति मजबूत है. सत्तारूढ़ मार्क्सवादी कम्युनिस्ट पार्टी CPIM ने 26 सीटें जीती हैं. सहयोगी भारतीय कम्युनिस्ट पार्टी CPI ने 8 सीटें जीती हैं जबकि केरल कांग्रेस को 7 सीटें मिली हैं. भारतीय जनता पार्टी को राज्य में 3 सीटें मिली हैं. 4 सीटें निर्दलीय उम्मीदवारों ने जीती हैं. पुदुचेरी में एन रंगासामी के नेतृत्व वाली अखिल भारतीय राष्ट्रीय कांग्रेस AINRC के तहत राष्ट्रीय जनतांत्रिक गठबंधन NDA की सरकार फिर से बनने जा रही है. कुल 30 सीटों में से 29 सीटों के परिणाम आ चुके हैं. एन रंगासामी की AINRC और सहयोगी दलों को 17 सीटें मिली हैं. भाजपा ने 4 सीटें जीती हैं. AIADMK को 1 सीट मिली है. कांग्रेस को 1 सीट मिली है. DMK को 5 सीटें मिली हैं. 5 राज्यों की 7 विधानसभा सीटों पर हुए उपचुनाव में भाजपा ने 4 सीटों पर जीत हासिल की है जबकि कांग्रेस को 2 और राष्ट्रवादी कांग्रेस पार्टी को 1 सीट मिली है. गुजरात की उमरेठ सीट पर भाजपा के उम्मीदवार हर्षद भाई गोविंद भाई परमार चुनाव जीत गए हैं. महाराष्ट्र की राहुरी सीट पर भाजपा के अक्षय शिवाजी राव करदिले को जीत मिली है. नागालैंड में कोरिडांग सीट पर भाजपा के दाओचियर इमचेन विजयी रहे हैं. त्रिपुरा में धर्मनगर सीट से भाजपा के जाहर चक्रवर्ती को जीत मिली है. कर्नाटक में बागलकोट सीट से कांग्रेस के उमेश हुलप्पा मेदी को जीत मिली है. कर्नाटक में ही दावणगेरे दक्षिण सीट से कांग्रेस के समर्थ सामनूर मल्लिकार्जुन चुनाव जीत गए हैं. महाराष्ट्र में बारामती सीट पर उपचुनाव में राष्ट्रवादी कांग्रेस पार्टी की सुनेत्रा अजीत पवार विजयी रही हैं. भाजपा के वरिष्ठ नेता और प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि आज का दिन कई मायनों में ऐतिहासिक और अभूतपूर्व है. नई दिल्ली में भाजपा मुख्यालय में पार्टी कार्यकर्ताओं को संबोधित करते हुए श्री मोदी ने ये बात कही. श्री मोदी ने कहा कि ये चुनाव परिणाम लोकतंत्र की जीत है. आईपीएल क्रिकेट में मुंबई में लखनऊ सुपर जायंट्स ने मुंबई इंडियंस को 229 रन का लक्ष्य दिया है। जवाब में ताजा समाचार मिलने तक मुंबई ने 17वें ओवर में 3 विकेट पर 198 रन बना लिए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय रेणुका। The Bharatiya Janata Party BJP has scripted history in West Bengal by securing an overwhelming mandate in the 294-member state assembly. The ruling BJP-led NDA has secured a historic third consecutive term in Assam. In Keralam, the United Democratic Front has swept the polls with 99 seats, signalling a decisive return to power. Puducherry is expected to witness the return of a National Democratic Alliance NDA government led by N. Rangaswamy's All India NR Congress AINRC. In West Bengal, BJP candidate Suvendu Adhikari defeated West Bengal Chief Minister and TMC leader Mamata Banerjee in the Bhavanipur Assembly constituency by more than 15,000 votes. BJP has crossed the majority mark of 148 in the 294-member house, ending the 15-year rule of Mamata Banerjee-led Trinamool Congress TMC in the first election after special intensive revision, SIR, of electoral roll. With the win, the state will be witnessing its first BJP government since independence. Out of a total of 293 assembly seats, results have been declared for 271 constituencies so far. BJP has bagged 197 seats, while Trinamool Congress has won 68 seats. Congress and regional arm Janata Unnayan Party AJUP secured 2 seats each. CPM clinched 1 seat. In Assam, out of the results declared for 101 constituencies, BJP has bagged 73 seats, while its allies Assam Gana Parishad AGP has won 6 seats and Bodoland People's Front BPF has secured 8 seats. On the other hand, Congress has gained 10 seats, All India United Democratic Front AIUDF clinched 2 seats, while Raijor Dal and TMC have secured 1 seat each. BJP leader and incumbent Chief Minister Himanta Biswa Sarma has won from Jalukbari constituency, defeating Congress rival Bidisha Nyog. In Keralam, the Congress-led UDF has clinched a decisive win. While the Congress won 63 seats, its ally IUML added 22, giving the alliance a dominant edge across the state. In Puducherry, the National Democratic Alliance is set to form the next government, securing a comfortable majority of 18 in the 30-member house. Actor-turned-politician Vijay's-led Tamilaga Vetri Karagam, TVK, is all set to create history in Tamil Nadu Assembly election by emerging as the single largest party. TVK has 105 seats and is leading on 2 seats out of 234 constituencies across the state. In an intense three-cornered battle in the state, 229 results have been declared, while trends are available from other 5 seats. According to the Election Commission, the ruling Dravida Munetra Karagam, DMK, led by Chief Minister M.K. Stalin, has won 28 seats and is leading on 2 seats, while its rival All India Anna Dravida Munetra Karagam, AIADMK, has won 46 seats and is leading at 1 seat. PMK has won 2 seats, Indian National Congress, INC, has won 5 seats, BJP, DMDK and AMMKMNKZ bagged 1 seat each. CPI, CPIM, VCK and IUML bagged 2 seats each. Senior BJP leader and Prime Minister Narendra Modi has said that today is a historic and unprecedented day and expressed gratitude to the people and party workers of West Bengal, Assam, Puducherry, Tamil Nadu and Keralam. Addressing party workers at BJP headquarters in Delhi this evening, Mr. Modi said today heralds a new dawn for the nation and people have placed their trust in India's great democracy, politics of performance and trust in the spirit of Ek Bharat, Shreshth Bharat.
3: जय पराजय लोकतंत्र और चुनावी राजनीति का एक स्वाभाविक हिस्सा होता है, लेकिन 5 प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है। लोकतंत्र डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
2: And with that, we end this news bulletin.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, ఆలోచనం, హానికరమైన రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం, డాక్టర్ బి కేశవరావు గారి ప్రసంగం, ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమాను ఆదిలో అరికట్టడానికి సూచనలు, చికిత్సా విధానాలు, డాక్టర్ శ్రీ కంటి రఘు గారితో పరిచయం ప్రసారమవుతుంది. తొమ్మిది గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో తారకటూరు వీరాంజనేయులు గారి క్లారినెట్ వాద్యం వినవచ్చు. మధ్యాహ్నం 11:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బాలాంత్రపు రజనీకాంతరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 జీవనలహరి కార్యక్రమంలో పల్లవినే ఇంటి పేరుగా మార్చుకున్న గాన సరస్వతి సంగీత విద్వాన్ పల్లవి శ్రీ సి వరదరాజన్ గారితో పరిచయం వినవచ్చు. వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి 1:30 వనితవాణి కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల రాధామాధవ గారితో పరిచయంలో వినవచ్చు. రేపు రాత్రి 7:15 పంట సెమల కార్యక్రమంలో అధిక దిగుబడులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, నా అనుభవాలు, వంగ నవీన్ రెడ్డి గారితో పరిచయం వినవచ్చు. రాత్రి 8:15 తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం కళారత్న కూరాడి చంద్రశేఖర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది కర్నూలు కేంద్ర సమర్పణలో. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:11 దాటి 50 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు 830 కిలోహెడ్స్పై మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. జై హింద్.